ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 21వ తేదీ మంగళవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 55 సెకన్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ముందుగా ప్రభాత ప్రసారంలో 6 గంటల హిందీలో 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే 6:10 భావన కార్యక్రమంలో చదువు సంస్కారం శ్రీ చేరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ స్తుతి పొలం పనుల కార్యక్రమం ఈ ఉదయం 6:35 ఇందులో మిరప పంటల్లో సమగ్ర సస్యరక్షణ వివరాలు. 7:00 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు జి మహేష్ గారు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో అనంత విశ్వచైతన్యముక్తి శ్రీ తరిగొప్పుల విఎల్ఎన్ మూర్తిగారి ప్రసంగం వింటారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో టీకాలు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శేషాచారి గారి గాత్రం వింటారు. 10:03 హృదయ శ్వాస్తకేలియే సిపిఆర్ డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి గారితో పరిచయం వింటారు పరిచయకర్త కృష్ణకుమారి గారు. ఈ ఉదయం 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో పి అభిషేక్ గారి మృదంగ వాద్యం. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీ నసీర్ అహ్మద్ శ్రీ నజీర్ అహ్మద్ వర్సీ గార్లచే ఖవ్వాళి యుగళం వింటారు. ఇక మధ్యాహ్నం మా ప్రసారంలో 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో హెచ్పీవీ వ్యాక్సినేషన్తో పలు ఉపయోగాలు, దీని గురించి

ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సమీరా ఆలూరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. మధ్యాహ్నం 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో టాపిక్ మూండే, దీని గురించి స్ఫటిక ప్రసాద్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు హెచ్ కృతిక గారు.

ఇక సాయంత్రం ఆ ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ కథ 2వ భాగం ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ మద్దూరి సతీష్ బృందం వారు.

సాయంత్రం మా ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ కథ 2వ భాగం ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ మద్దూరి సతీష్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 లిల్లీ పూల సాగు వివరాలు. ఈ అంశం గురించి రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక పాల ఉత్పత్తి ఆదాయానికి సాహివాల్ ఆవుల పెంపకం. ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల డైరీ ఫామ్ శాస్త్రవేత్త డాక్టర్ అమరేశ్వరి గారితో ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్. 9:30 మనీ టాక్ మంథన్. ఈ 2 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: Protesters were also reported to get injured. It said around 70 protesters have been detained and appropriate legal action is being initiated and an FIR is being registered under the relevant provisions of the Bharatiya Nyaya Sanhita and other applicable laws. Delhi police said it remains committed to maintaining public order and ensuring the safety and security of all citizens. It said strict action will be taken against all persons found involved in unlawful and violent activities. National Security Advisor Ajit Doval has been selected for this year's prestigious Lokmanya Tilak National Award. The award will be presented on August 1st in Pune on the occasion of 106th death anniversary of Lokmanya Tilak. Union Home Minister Amit Shah, Maharashtra Chief Minister Devendra Fadnavis, Deputy Chief Ministers Eknath Shinde and Sunetra Pawar will attend the award ceremony. External Affairs Minister Dr. S. Jaishankar met his Panamanian counterpart Javier Eduardo Martinez Achavasquez in New Delhi. During the meeting, Dr. Jaishankar underscored the importance of deepening India's engagement with Panama as a gateway to Latin America and the Caribbean region. Both leaders held wide-ranging discussions including advancing trade, business, development, maritime, health, agriculture, education and digital cooperation. They also spoke about engagement at the multilateral fora. In hockey, the Indian sub-junior men's and women's teams made a winning start to their respective campaigns at the FIH Youth Hockey Fives Asian Championship 2026 in Muscat, Oman yesterday. The Indian women's team was the first to start its campaign on the tournament's opening day against Kazakhstan and won 8-3. The women's team, led by Diaz Hattrick, produced a dominant attacking display. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భావన కార్యక్రమంలో ఇప్పుడు వినండి చదువు సంస్కారం శ్రీ చేరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం.
2: చదువు సంస్కారం ఈ రెండు జంట పదాలలో చదువు అంటే జ్ఞాన సముపార్జన, సంస్కారం అంటే వినయ విధేయతలు, సమాజంలో ప్రవర్తించే తీరు అని మనం చెప్పుకోవచ్చు. పాఠశాలలకు కళాశాలలకు వెళ్ళి వివిధ కోర్సులు చదివి ఉత్తీర్ణులైతే చదువు వస్తుంది. చదువుకున్న వారంతా సంస్కారవంతులు కావాలని ఎక్కడా లేదు. చదువుకున్న వారు కూడా కొంతమంది సంస్కారవంతులు ఉండవచ్చు, లేక కొంతమంది ఉండకపోవచ్చు. చదువుకోని వారు కూడా సంస్కారవంతులు అయి ఉండవచ్చు. చదువుది ఎంత గలిగినా రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు. గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్. వదునుగా మంచి కూర నలపాకము చేసిన నాయన అందు నిం పొదవెడి ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కర. ఒక మనిషి ఎంత విద్వాంసుడైనప్పటికీ విద్యలోని సారాన్ని కొద్దిగానైనా గ్రహించకపోతే అటువంటి విద్య ఎందుకు పనికిరాదు. ఆ విద్యను పండితులైన వారెవ్వరు మెచ్చుకోరు. అంటే చదువుతో పాటు రసాస్వాదన కూడా ఉండాలి అని అంటున్నాడు కవి. చదువు పాఠశాలల్లో లభిస్తే సంస్కారం మాత్రం కుటుంబంలో, సమాజం నుంచి ప్రతి మనిషి తెలుసుకోవాలి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా ఎదుటివారితో మాట్లాడే విధానం తెలియక ఇతరులు నొచ్చుకునేటట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది తాము చదువుకున్న వారనే గర్వంతో ఉండి ఇతరులతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ సమాజంలో గర్విష్టి, అహంభావి అనే పేర్లు తెచ్చుకుంటారు. ఏ కొద్ది మందికో చదువుతో పాటు వినయ విధేయతలు ఉంటాయి. అటువంటి వారిని మనం చాలా తక్కువగా చూస్తాము. అంటే చదువుతో పాటు చక్కటి మానవ సంబంధాలు కూడా కలిగి ఉండాలనేది భావం. విద్యార్థులకు పాఠశాలలో విద్యతో పాటు వినయ విధేయతలు, మంచి మర్యాద, సంస్కారం నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక విద్యార్థి విద్య కేవలం పాఠ్యపుస్తకాల వరకు మాత్రమే పరిమితం కాకూడదు. సమాజంలో తాను ఎలా మసులుకోవాలి, ఇతరులను ఎలా గౌరవించాలి మొదలైన విషయాల మీద కూడా అవగాహన కలిగే విధంగా పాఠ్యాంశాలు ఉంటే విద్యార్థులు చదువుతో పాటు సంస్కారాన్ని కూడా పొందగలుగుతారు. మానవతా విలువలను ప్రతిబింబించేటువంటి విధంగా పుస్తకాలు ఉండాలి అనేది సత్యం. ఒక పదవ తరగతి లేక ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థికి ఒక బ్యాంకులో ఖాతా తెరవటం ఎట్లా, ఒక డ్రైవింగ్ లైసెన్స్కు దరఖాస్తు చేసుకోవటం ఎట్లా, ఇలా అనేక సామాజిక అంశాల మీద అవగాహన ఉండటం అవసరం. చిన్నప్పటి నుంచి సమాజంతో చక్కటి అనుసంధానం కలగజేసి విధంగా పాఠాలు ఉండాలంటే అప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అందుకే బాల్యం నుంచి శతక పద్యాలను నేర్పితే వాటి

0: వల్ల పిల్లలు చక్కటి నీతులను సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. బాల్యం నుంచి పిల్లలకు రామాయణం నేర్పితే ఒక ఆదర్శ పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుడు ఒక మహారాజుగా జన్మించి కూడా సాధారణ మానవుని వలె ఎలా జీవితాన్ని కొనసాగించి సమాజానికి ఆదర్శవంతంగా ఉన్నాడు అనేది తెలుస్తుంది. అదేవిధంగా మహాభారతాన్ని నేర్పితే సమాజంలో వివిధ మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు వారి వారి ప్రవర్తనలు, వాటి వల్ల కలిగే శుభాశుభ పరిస్థితులు, వాటిని పాండవులు ఎలా ఎదుర్కోగలిగారు అనే విషయం తెలుసుకొని పిల్లలు సమాజంలో ఎలా మసులుకోవాలి అన్నది అర్థమవుతుంది. శ్రీకృష్ణ భగవానులు బోధించిన శ్రీమద్ భగవద్గీత నేర్పితే వారికి అటు దైవభక్తి, ఇటు సామాజిక స్పృహ కలిగి ఎటువంటి పరిస్థితులలో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. అంతేకాక అష్టాదశ పురాణాలు చదివితే మన మనుగడ గురించి అవగాహన కలుగుతుంది. పాఠశాలలో చదువుతో పాటు చక్కని సంస్కారాన్ని కూడా నేర్పితే చక్కని సంస్కారవంతులైనటువంటి పౌరులు తయారవుతారు. తద్వారా సమాజంలో అన్యాయము, అసహనము, ద్వేషము, దుర్మార్గము తగ్గి సోదరభావము, ప్రేమతత్వము, ఒకరి మీద ఒకరికి స్నేహభావము పెంపొంది సమాజంలో నేర ప్రవృత్తి సన్నగిల్లి మానవ సంబంధాలు చక్కగా ఉండేటట్లుగా మంచి దేశంగా మన దేశం అవటానికి ఆస్కారం ఉంది.
1: ఇంతవరకు చదువు సంస్కారం శ్రీ చేరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో ఆంజనేయ స్తుతి వింటారు.

ఇంతవరకు ఆంజనేయ స్తుతి విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: ఈనాటి మా పొలం పనుల కార్యక్రమంలో వినండి, మిరప పంటల్లో సమగ్ర సస్యరక్షణ వివరాలు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ విధంగా మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ చేపట్టాలని వివరాలు తెలియజేశారు. మిరపలో విటమిన్ ఏబిసి ఇంకా ఈ విటమిన్లతో పాటుగా ఔషధ గుణాలు కలవు. దీనిని గుండె జబ్బుల నివారణకు వాడే మందుల తయారీలో బాధ నివారిణిగా వాడుతున్నారు. మిరపను సహజమైన రుచికి రంగుకి ఉపయోగిస్తున్నారు. ఇక మిరప పంటలు ఆశించే పురుగులు, తామర పురుగులు. తామర పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులు పైకి బుడుచుకుపోయి రాగి రంగుకు మారుతాయి. పూత పిందె రాలిపోతాయి. పురుగు ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు కాయలపై చారలు ఏర్పడతాయి. నివారణగాను నారుమడిని నైలాన్ నెట్లో 25 నుండి 30 రోజుల వరకు పెంచినట్లయితే తామర పురుగుల ఉధృతి తక్కువగా ఉంటుంది. విత్తన శుద్ధి గురించి, విత్తనాల ద్వారా సంక్రమించే రోగాల పురుగుల నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరి. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, నారుకులు తెగులు, ఆకుపచ్చ తెగులు, వైరస్ తెగులు ఆశిస్తాయి. కనుక విత్తన శుద్ధి చేయడం వల్ల మొదటి దశలోని చాలా వరకు నివారించవచ్చు. ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేయటం వలన రసం పీల్చే పురుగుల ఉధృతి దాదాపు 30 రోజుల వరకు తక్కువగా ఉంటుంది. తామర పురుగుల నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిమ్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక మిరపలో ఎర్రనల్లి పురుగుల గురించి, పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన క్రింద ముడత వస్తుంది. ఆకుల కాడలు సాగి ముదురాకు పచ్చగా మారుతాయి. మొక్కల పెరుగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్ద కడతాయి. నివారణగాను దీని నివారణకు ఎకరాకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా ప్రోపర్ గైట్ 3 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నారుమడిని పంట పొలంలో నాటే ముందు ఇమిడాక్లోప్రిడ్ మందును 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి గంటసేపు ముంచి తీసి నాటినట్లయితే ఈ ఎర్రనల్లి ఉధృతి తక్కువగా ఉంటుంది. బుఫ్రోఫెజిన్ 1 మిల్లీలీటరు లేదా పిప్రోనిల్ 80 WG 0.2 గ్రాములు లీటర్లు నీటికి

0: కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక మిరపలో కాయ తొలుచు పురుగు, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు. పొగాకు లద్దె పురుగులు మొదటి దశలో చేరి ఆకులను నష్టపరిచి తర్వాత కాయల్లో చేరి గింజలను తినివేస్తాయి. పంటకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. శనగ పచ్చ పురుగు కూడా ఆకులను మరియు కాయలపై రంధ్రం చేసి తింటూ పంటకు నష్టం కలగజేస్తుంది. కొన్ని రబ్బరు పురుగులు కాయపొరను తింటూ లోపల గింజలను వదిలేసి నష్టం కలగజేస్తాయి. మిరపలో నివారణ చర్యనుగాను థయోడికార్బ్ 1 గ్రాము లేదా క్వినాల్పాస్ 2 మిల్లీలీటర్లు లేదా డెల్టామిత్రిన్ 2.8 EC 0.25 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.4 గ్రాములు లేదా ఇండాక్సీ కార్బ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక మిరపలో పేనుబంక గురించి. పేనుబంక లేత కొమ్మలు ఆకులు అడుగున చేరి రసాన్ని పీల్చడం వలన పెరుగుదల తగ్గుతుంది. తీయటి పదార్థాన్ని విసర్జించడం వలన చీమల్ని ఆకర్షిస్తుంది. ఆకులు కాయలు నల్లగా మసిపూసినట్లుగా మారిపోతాయి. ఈ మిరపలో పేనుబంక నివారణకుగాను ఎకరానికి మిథైల్ డెమెథాన్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 60 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. ఇక మిరపలో పూత పురుగు. మిరప పంటలో పూత సమయంలో మొగ్గ విచ్చుకునే దశలో పూత పురుగు ఆశిస్తుంది. పూపొడిని తినటం వలన పువ్వు గిడచబారిపోయి ఎండి రాలిపోతుంది. కాయలు ఏర్పడినా కానీ కాయల చివరి భాగము గుండ్రంగా తిరిగిపోతుంది. ఈ మిరపలో పూత పురుగు నివారణకుగాను వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా కొరాజిన్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మిరపలో ఈ పూత పురుగును నివారించుకోవచ్చు. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు మిరపలో వచ్చేటటువంటి పురుగుల గురించి, నివారణ చర్యల గురించి మనకు తెలియజేశారు. ఈ చర్యలను రైతులందరూ పాటిస్తూ చక్కటి పంటను పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: ఇంతవరకు మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: పిఎం జయ్, అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, మా సాయంకాలం ప్రసారంలో 6:50 లిల్లీ పూల సాగు వివరాలు, వ్యవసాయ సూచనలుంటాయి వ్యవసాయ సోదరుల కోసం. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో అధిక పాల ఉత్పత్తి ఆదాయానికి సాహివాల్ ఆవుల పెంపకం, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల డైరీ ఫామ్ శాస్త్రవేత్త డాక్టర్ అమరేశ్వరి గారి ప్రసంగం వింటారు. ఈరోజు 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో

11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో బి అభిషేక్ గారి మృదంగ వాద్యం వింటారు. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీ నజీర్ అహ్మద్ వర్సీగాలచే ఖవాలి ద్వయం వింటారు.

అలాగే మా ఉదయం ప్రసారంలో 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శేషాచారి గారి గాత్రం వింటారు. 10:03 హృదయ స్వాస్థ్య కే లియ సిపిఆర్ డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త కృష్ణకుమారి గారు.

0: పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: కొద్దిసేపట్లో

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్టంలోని గిరిజన ప్రాంత ప్రజల సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలపై ఆ శాఖ అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ముందు ఉంటుందని, వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జీవో నంబర్ 3పై గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కడం సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. జీవో నంబర్ 3కి ఉన్న అన్ని ప్రత్యామ్నాయ అవకాశాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఆయన నిన్న రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన వివరంగా సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో 1,159 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు నెట్వర్క్ అందుబాటులో ఉందని, హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా రాష్ట ప్రభుత్వం పీపీపీ విధానంలో అమలు చేసిందని వివరించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ఆర్థిక శాఖ 1,204 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మెట్రో ప్రాజెక్టు అమల్లో లేదని ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల పరిధిలోని మునిక్కూడలిని మోడల్

0: పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దుతూ సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల అభివృద్దిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. మునికూడలి మోడల్ నమూనాతో మిగిలిన పుష్కర్ పంచాయతీలు తీర్చిదిద్దాల్సి ఉన్నందున పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించే ఫ్యూచర్ రెడీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిట్రీట్ను హోంమంత్రి వి అనిత ఈరోజు ప్రారంభిస్తారు. ఈ రిట్రీట్లో భవిష్యత్ నేరాలను ఎదుర్కొనేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. ఇందులో సైబర్ క్రైమ్, ఏఐ టెక్నాలజీ, మహిళలు, పిల్లల భద్రతపై చర్చిస్తామన్నారు. ఉగ్రవాదం, డ్రోన్ ముప్పు, ట్రాఫిక్ నిర్వహణ, పోలీసింగ్ సంస్కరణలపై సమీక్షిస్తామని డీజీపీ తెలిపారు. రేపు జరిగే ముగింపు సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై దిశానిర్దేశం చేస్తారని డీజీపీ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తల్లికి వందనం పథకం లబ్దిదారులైన విద్యార్థుల తల్లులతో మంగళగిరిలో మంత్రి లోకేష్ నిన్న ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, తల్లికి వందనం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 3,000 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. విద్యార్థుల తల్లులతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: అందుకే మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపై పుస్తకాలు మేము ఆయనే రూపొందించింది, ఆయనే రాసి నీట్ గా బుక్స్ చేసి చెప్పి ప్రతి సాటర్డే పిల్లలకు చెప్తారు. ఎందుకంటే నాన్నగారు అమ్మగారిని ఎట్లా చూసుకుంటే రోజు చూస్తా కదా. దాంతో అమ్మతో ఇట్లా మాడాలి, భార్యతో ఇట్లా మాడాలి, అక్కతో ఇట్లా మాడాలి, చెల్లితో ఇట్లా మాడాలి తెలుసు. పిల్లలు కూడా అదే అలవాటు. ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజం అని నేను బలంగా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నల్గొండ కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బ్యారేజీల పునరుద్దరణలో ప్రభుత్వం పూర్తిగా శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ, జాతీయ జలాశయాల భద్రతా ప్రాధికార సంస్థ, కేంద్ర జలసంఘం సూచనలకు అనుగుణంగానే రాష్ట ప్రభుత్వం పునరుద్దరణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని, పొగాకు రంగాన్ని ఆదుకోవాలని రాష్ట మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిలు నిన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ని, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్లను ఢిల్లీలో కలిసి పలు కీలక అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, 2.5 లక్షల ఆక్వా రైతుల కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు తగ్గడం, ఫీడ్ ధరలు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వివరించారు. 2025లో అమెరికా విధించిన అధిక టారిఫ్లతో భారత రొయ్యలపై మొత్తం 58% సుంకం చేరడంతో సుమారు 25,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఎగుమతి ఆర్డర్లు దాదాపు 50% రద్దు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రులు కేంద్ర మంత్రులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కొత్తగా 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అలైడ్ హెల్త్ కేర్ కోర్సులను అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్

0: సీఏహెచ్పీ నిబంధనల ప్రకారం వీటిని దశల వారీగా ప్రారంభిస్తారు. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బందిని తయారు చేసేందుకే ఈ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్ చెప్పారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈరోజు రాష్టంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను వివరాలను వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు అందిస్తూ,
1: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రాగల 5 రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట ప్రభుత్వం గిరిజనుల హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచాజా. అథ వార్తా. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముహు స్వీయ త్రిరాష్ట్ర అధికారిక యాత్రాయాః ద్వితీయ చరణే ఉత్తర మెసిడోనియా దేశం సంప్రాప్తవతి. కస్యశ్చిత్ భారతీయ రాష్ట్రపతేః ఉత్తర మెసిడోనియా దేశస్య ఏషా ప్రథమా అధికారిక యాత్రా వర్తతే. రాష్ట్రపతిః స్వ సమకక్షయా గోర్డానా సెల్జానోస్కా దావకోవా ఇత్యనయా సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. సా ఉత్తర మెసిడోనియా దేశస్య ప్రధానమంత్రి క్రిస్టిజన్ మికోస్కీ తథా సంసదః అధ్యక్షం అఫ్రీం గాషీ ఇత్యేతాభ్యాం సహ అపి మేలిష్యతి. తదనంతరం సా ఉత్తర మెసిడోనియా సంసదం తథా భారతోత్తర మెసిడోనియా వ్యాపార మంచమపి సంబోధయిష్యతి. ఉభయ దేశౌ కృషి, ఔషధోద్యోగ, విజ్ఞాన ప్రౌద్యోగికీ, సూచనా ప్రౌద్యోగికీ, సూచనా ప్రౌద్యోగికీ సమర్థిత సేవా క్షేత్రేషు ఆర్థిక సహయోగం ఇతోపి సుదృఢీకర్తుం రుచిం ప్రదర్శితవంతౌ. రాష్ట్రపతిః సెంట్ పాస్ చర్చ్ ఇత్యత్ర అపి గమిష్యతి. హ్యః నవదిల్ల్యాం యదా విరోధ ప్రదర్శనం హింసాయాం పరివర్తితః తదా అష్టాదశోత్తరైకశతోప్యధికాః ఆరక్షకాః వ్రణితాః. వ్రణితేషు విశేషారక్షక ఆయుక్తః, సంయుక్తారక్షకాయుక్తః, అపరాయుక్తః, ఉప ఆరక్షకాయుక్తః, అన్యే చ వరిష్ఠాధికారిణః సమ్మిళితాః సంతి. ఏకస్మిన్ వక్తవ్యే దిల్ల్యాః ఆరక్షకాః అవదన్ యత్ విరోధ ప్రదర్శన సమయే ప్రదర్శనకారిభిః ఆక్రామకం హింసాత్మకం చ ఆచరణం ప్రదర్శితం. పునః పునః పూర్వసూచనాః విధిసమ్మతాని నిర్దేశాని చ ప్రాప్యపి తే విద్రోహం కృతవంతః. ప్రవర్తమానానాం నిషేధాత్మక ఆదేశానాం చ ఉల్లంఘనం కృతవంతః. దిల్ల్యారక్షిబలేన ఉక్తం యత్ ప్రదర్శనకారిభిః ఆరక్షకాణాం ఉపరి ఆక్రమణం కృతవంతః. ఆరక్షకాణాం ప్రశాసకీయ వాహనాన్ చ భంగం కృత్వా హింసాం ఆచరితవంతః యేన సార్వజనిక వ్యవస్థాయాః కృతే గంభీరా విభీషికా సముత్పన్నాసీత్. బలేన ఉక్తం యత్ అవశిష్ట వ్రణితానాం ఆరక్షక కర్మచారిణాం చికిత్సా విధి పరీక్షణం ప్రచలతి. దిల్ల్యారక్షిబలేనోక్తం యత్ కలహ సమయే ప్రాయః షష్టి ఆందోళనకారిణః అపి వ్రణితాః జాతాః. తే ఉక్తవంతః యత్ ప్రాయః సప్తతిః ప్రదర్శనకారిణః నిగడితాః సంతి. సముచిత విధి ప్ర

0: దళస్య సదస్యాః ఆసన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః నవదిల్ల్యాం పనామాదేశస్య విదేశమంత్రిణా హెవియర్ ఎడ్వార్డో మార్టినెజ్ ఆచా వాస్కేజ్ ఇత్యనేన సహ మేళనం కృతవాన్. ह्यः जाते उपवेशने डॉक्टर जयशंकरः लैटिन अमेरिका कैरिबियन क्षेत्रयोः प्रवेशद्वाररूपेण पनामादेशेन सह भारतस्य सम्बन्धस्य गहनतायाः महत्त्वम् अधोरेखितवान्. व्यापारोद्योगविकासस्वास्थ्यकृषिशिक्षा आंकिकीयसहयोगादीनां प्रगतिविषये उभौ विस्तृतं विमर्शं कृतवन्तौ. बहुपाक्षिकमञ्चेषु सहभागित्वस्य विषये अपि तौ अवदताम्. ప్రశాసనేన సంసూచితం యత్ అస్య వర్షస్య జూన్ మాస పర్యంతం దేశే ప్రాయః ఏకోనపంచాశల్లక్షాధిక పంచపంచాశత్ కోటి ఉపయోక్తారః యూపీఐ ఇత్యనేన సహ సంబద్ధాః జాతాః ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ. లేఖ అందిస్తారు శ్రీ జి మహేష్.
2: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ సమగ్ర జాబితా సవరణలో భాగంగా జిల్లాలో చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 678 పోలింగ్ కేంద్రాలుండగా 455,000 మందికి పైగా ఓటర్లున్నారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు సవరణ ప్రక్రియ కొనసాగుతుండగా ఇప్పటికే బీఎల్ఓలు 90% పైగా ఓటర్లకు నమోదు ఫారాలను అందజేశారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎస్ఐఆర్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో పాటు ఓటర్ నమోదు ప్రక్రియలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమేరి మండలంలోని 11 సరిహద్దు గ్రామాల్లో ప్రజలు ఇప్పటి వరకు 2 రాష్ట్రాల సంక్షేమ పథకాలను పొందుతున్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియతో తాము ఒకే రాష్ట్రంలోకి రావాల్సి వస్తుందని తెలియడంతో తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే ఎస్ఐఆర్ ప్రక్రియకు ఒప్పుకుంటామని డిమాండ్ చేయడంతో ఆర్డీఓ లోకేశ్వరరావు గ్రామాల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడి ఒప్పించారు. అయితే పరందోలి, ముఖదంగూడ గ్రామాల ప్రజలు మహారాష్ట ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కలిసి తమ సమస్యలు పరిష్కరించి తమను మహారాష్టలోనే భాగస్వాములు చేయాలని కోరారు. జిల్లాలో ప్రతి సంవత్సరం ఖరీఫ్ సాగు సమయంలో అటవీ అధికారులకు, పోడు సాగుదారులకు పోడు రగడ కొనసాగుతోంది. ఇదే క్రమంలో ప్రస్తుతం సంవత్సరం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోడు రగడ సాగుతుండగా జిల్లాలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు పోడు సాగుదారుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. ఎన్నో సంవత్సరాల నుండి సాగులో ఉన్న వారి నుండి భూములు లాక్కునే ప్రయత్నం చేయకూడదని, కొత్తగా భూములు సాగు చేసుకోకుండా చూడాలన్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై నిర్వహించే దిశ సమావేశం కలెక్టరేట్ లో హరిత అధ్యక్షతన జరగ్గా ఆదిలాబాద్ ఎంపీ నగేష్ హాజరై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసిఫాబాద్ ను ఆస్పిరేషన్ జిల్లాగా కేంద్రం ప్రకటించిందని, దానికి అనుగుణంగా ఇస్తున్న నిధులను వినియోగించుకుని అభివృద్ది బాటన పయనించేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. అంగన్వాడీ, రేషన్ దుకాణాలలో ప్రధాని ఫోటో తప్పనిసరిగా ఉంచాలన్నారు. జిల్లాలో రైతులు ఖరీఫ్ పంటకు సంబంధించి పనులను ప్రారంభించి పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో నకిలీ పత్తి విత్తనాల పట్ల వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తం కావడంతో పాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటి నేతృత్వంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించి నకిలీల నివారణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పలుచోట్ల నిర్వహించిన తనిఖీలలో పోలీస్ అధికారుల సహాయ సహకారాలు తీసుకున్నామన్నారు. రాష్ట ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీ కోసం ప్రత్యేక అప్లికేషన్ తీసుకువచ్చిందని, జిల్లాలోని నెట్వర్క్ లేని ప్రాంతాలను గుర్తించి రైతులకు నేరుగా అక్కడికే యూరియా పంపించి స్పాట్ లో బుకింగ్ చేసి యూరియా అందించామన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. గతంలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చిన ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాకుండా కొత్త ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సీతారాం మాట్లాడుతూ వర్షాకాలంలో జిల్లాలోని రవాణా లేని 135 గ్రామాలను గుర్తించి వాటిలో ఉన్న గర్భిణీలకు ఇబ్బందులు కాకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గిరిజనులు వారి గ్రామాలకు దగ్గరలోని అటవీ ప్రాంతాల్లో పశువులను తీసుకువెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించే అకాడీ ఉత్సవాలు జిల్లాలో ఆదివాసీలు కొనసాగిస్తున్నారు. గ్రామంలోని పురుషులంతా చిన్న పెద్ద తేడా లేకుండా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి అక్కడే సామూహిక వనభోజనాలు చేసి పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ గ్రామాల్లో ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండటంతో పాటు పశువులు మేపడానికి ఇతర పనులకు అడవిలోకి వెళ్లే గిరిజనులను అడవి తల్లి రక్షించాలనే ఉద్దేశంతో అకాడే నిర్వహిస్తామన్నారు. జిల్లాలో నాణ్యమైన విద్యుత్తును

0: వినియోగదారులకు అందించే దిశగా విద్యుత్ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కవ్వాల్ టైగర్ జోన్ కు ఆనుకుని కారిడార్ ఉండటంతో అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఉత్తమ్ మాట్లాడుతూ, జిల్లాలోని అటవీ ప్రాంతంలో వెళ్లే 216 కిలోమీటర్ల విద్యుత్ వైర్లకు కవర్ కండక్టర్లు అమరుస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ పథకంపై జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి దత్తారావు మాట్లాడుతూ, పథకం అమలుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. గతంలో జిల్లాలో 266 పనులు గుర్తించామని, ప్రస్తుతం ఆ సంఖ్యను పెంచి 318 చేశామన్నారు. కూలీ దినాలను 125 రోజులకు పెంచడంతో పాటు కూలీ రేటు కూడా 1 రూపాయి పెంచినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అభివృద్దిలో భాగంగా తీసుకొచ్చిన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పథకమైన హ్యామ్ 1లో జిల్లాలో ప్రధాన మార్గమైన ఉట్నూర్ ఎక్స్ రోడ్డు నుంచి ఆసిఫాబాద్ వరకు, కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు నుంచి సిర్పూర్ మీదుగా మాకుడి వరకు డబల్ రోడ్డు కోసం మొత్తం 300 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది.
1: ఇంతవరకు జి మహేష్ అందించిన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటన భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ కేసు ఇతర అంశాలపై ప్రతిపక్షాల నినాదాలు గందరగోళం కారణంగా పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు నిన్న పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల నిరసన కారణంగా లోక్సభ 7 సార్లు వాయిదా పడగా రాజ్యసభ 6 సార్లు వాయిదా పడింది. ఈ అంతరాయాల కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య దిగువ సభలో కేంద్రం తరఫున కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రస్తుతం ఉన్న 33 మంది న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు 9 మంది నూతనంగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన సభ్యులు ఎగువ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఉభయ సభల్లోనూ నీట్ మొదలైన అంశాలపైన గందరగోళం చెలరేగడంతో సభలు ఇవాళ్టికి వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయం తెలియజేస్తూ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 24,162 కోట్లకు విలువ పరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, భారత రిజర్వ్ బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ కార్యక్రమాలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. వ్యక్తుల మధ్య P2P వ్యక్తి నుంచి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేయడానికి యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించినట్లు కూడా మంత్రి తెలియజేశారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి నిన్న ఈ విషయం తెలియజేస్తూ, ఇప్పటి వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని లేదా అమల్లో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింతగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని ప్రారంభించిందని కూడా మంత్రి చెప్పారు. తన 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ఉత్తర మెసడోనియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. మెసడోనియా అధ్యక్షురాలు గోర్దానా సిల్జానోవ్స్కా డాఫ్కోతాతో ద్రౌపది ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ఆమె ప్రధానమంత్రిని

0: అసెంబ్లీ స్పీకర్ను కూడా కలుసుకుంటారు. ఉత్తర మెజిటోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ, ఐటీఈఎస్ వంటి ప్రాధాన్య రంగాల్లో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇరు దేశాలు ఆసక్తి కలిగి ఉన్నాయి. అంతకుముందు మోల్డోవాలో పర్యటించిన రాష్ట్రపతి ముర్ము అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేగంగా అభివృద్ది చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ, భారత మోల్డోవాల మధ్య మరింత విస్తృతమైన ఆర్థిక సంబంధాల కోసం ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
1: India also offers good business opportunities for Moldovan companies for trade and business. We remain committed to fostering a transparent, predictable and investor-friendly business environment. I invite Moldovan businesses to come and explore India. I also encourage Indian businesses to look at the opportunities in Moldova. Your enterprise, vision and commitment will be instrumental in building enduring economic partnerships.
0: చీసినౌలో జరిగిన భారత మోల్డోవా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తూ రాష్ట్రపతి తన పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. యుక్రెయిన్లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరుతున్న ఎంవీ గోల్డెన్ లియో అనే నౌకపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ దుర్ఘటనలో 4 భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆసుపత్రిలో విషమమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సంఘటన జరిగిన సమయంలో 5 భారతీయ పౌరులతో కలిపి మొత్తం 17 మంది సిబ్బంది ఎంవీ గోల్డెన్ లియో నౌకలో ఉన్నట్లు తెలుస్తోంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయకులైన పౌర సిబ్బందిని ప్రమాదంలో పడేయడం లేదా నౌకాయాన స్వేచ్ఛకు వాణిజ్యానికి ఆటంకం కలిగించడం అత్యంత గర్హనీయమైన, దీన్ని నివారించాలని మంత్రిత్వ శాఖ తన సందేశంలో పునరుద్ఘాటించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ న్యూఢిల్లీలో పనామా విదేశాంగ మంత్రి హావియర్ ఎడ్వార్డో మార్టినెజ్ అచావాస్తో సమావేశమయ్యారు. నిన్న జరిగిన సమావేశంలో లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతానికి ప్రవేశ ద్వారంగా పనామాతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
2: We hope that your visit will further strengthen our relationship across all domains. We had met recently during the 5th India SICA ministerial meeting, which the two of us had co-chaired. Your current visit builds on the momentum of high-level exchanges that we've had, and I believe that both our governments, both our leaders are very keen at deepening and widening our partnership.
0: పనామా విదేశాంగ మంత్రి పర్యటన అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని విదేశాంగ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. టకేడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసిన క్యూడెంగా వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్కెట్ అనుమతి మంజూరు చేయడంతో భారత్లో తన తొలి డెంగ్యూ వ్యాక్సిన్ను దేశం ఆమోదించింది. ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేసే దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధితో పోరాడడంలో ఈ వ్యాక్సిన్ భారతదేశంలో ఒక ముందడుగని టకేడా తన ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ వ్యాక్సిన్ను 4 నుంచి 60 సంవత్సరాల వయసు గల వ్యక్తుల కోసం ఆమోదించారని, గతంలో ఎప్పుడైనా డెంగ్యూ జ్వరం సోకిందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఈ టీకా ఇవ్వచ్చునని సంస్థ పేర్కొంది. క్యూడెంగాకు ముందస్తు టీకా స్క్రీనింగ్ అవసరం లేదు. దీనివల్ల అర్హులైన వ్యక్తులు గతంలో డెంగ్యూ ఇన్ఫెక్షన్ కోసం పరీక్ష చేయించుకోకుండానే వ్యాక్సిన్ను పొందవచ్చు. పట్టణీకరణ, వాతావరణంలో మార్పులు, మారుతున్న దోమలు పెరిగే ప్రాంతాలు, జనాభా పెరుగుదల కారణంగా గత 2 దశాబ్దాల్లో డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్నాయని, ప్రపంచంలోనే అత్యధిక డెంగ్యూ భారం మోస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉందని ఈ సంస్థ తెలియజేసింది. క్యూడెంగా అనేది లైవ్ అటెన్యుయేటెడ్ టెట్రావలెంట్ వ్యాక్సిన్, అంటే ఇది 4 డెంగ్యూ వైరస్ సీరోటైపుల నుంచి రక్షించేందుకు రూపొందించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. తిలక్ 160వ వర్ధంతి సందర్భంగా 1వ తేదీన పుణెలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొదలైన వారు ఈ సభకు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లో అక్కడక్కడ రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2

0: రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని భాగాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతంలో నూరిస్తాన్ ప్రావిన్స్లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో కనీసం 20 మంది మరణించారు. 100 మందికి పైగా గల్లంతైనట్లు ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55,49,00,000 మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దీంతో ఈ టీకా 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు వారి వరకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా కార్యక్రమంలో అనంత విశ్వ చైతన్యముక్తి శ్రీ తరిగొప్పల విఎల్ఎన్ మూర్తిగారి ప్రసంగం వింటారు. ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో టీకాలు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కార్యక్రమంలోకి వెళ్లే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా వినండి అనంత విశ్వ చైతన్యముక్తి శ్రీ తరిగొప్పుల విఎల్ఎన్ మూర్తిగారి ప్రసంగం.
2: అనంత విశ్వ చైతన్యముక్తి. బ్రహ్మం తెలుసుకోవడం అంటే ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు కొలవడానికి చేసే ప్రయత్నం వంటిది. ఒక్కసారి లోపలికి వెళ్ళగానే అందులోకి లీనమవడమే కానీ ఏమీ చెప్పలేం. బ్రహ్మజ్ఞానం అనేది పుస్తకాలు చదివితే వచ్చే సమాచారం కాదు, అది నిరంతర సాధన, ధ్యానము, ఆత్మవిచారణ ద్వారా పొందే స్థితి. సాధారణంగా మనం ఏదైనా తెలుసుకోవాలంటే తెలుసుకునేవాడు వేరు, తెలుసుకోబడే వస్తువు వేరుగా ఉంటుంది. కానీ బ్రహ్మ విషయంలో బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడే బ్రహ్మం అవుతాడు. ఈ మాట వల్ల భయము, దుఃఖము, జనన మరణ చక్రము నుండి విముక్తి లభిస్తుంది. అది పరిపూర్ణమైన శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే బయట ఎక్కడో ఉన్న దేవుడిని వెతకడం కంటే మన లోపల ఉన్న నేను అనే చైతన్యాన్ని శుద్ధంగా అర్థం చేసుకోవడమే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం కలిగిన వారు అందరిలోనూ, అన్నింటిలోనూ ఒకే చైతన్యాన్ని చూస్తారు. మరణం ఆత్మకు లేదని తెలుసుకోవడం వల్ల భయం ఉండదు. సుఖదుఖాలకు అతీతంగా ప్రశాంతంగా ఉంటారు. బ్రహ్మం అంటే ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న అనంతమైన మార్పు లేని పరమసత్యం. దీనిని సత్యం, జ్ఞానం, అనంతం అని వర్ణిస్తారు. నిర్గుణ బ్రహ్మం అంటే ఎటువంటి రూపం, గుణం లేని శక్తి. సగుణ బ్రహ్మం అంటే భక్తుల కోసం రూపం దాల్చిన దైవం, అంటే ఈశ్వరుడు. ఉపనిషత్తుల

సంస్కారము బ్రహ్మని తెలుసుకోవాలంటే మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి. సముద్రం పైన కనిపించే వేల కొద్ది అలలు వేరువేరుగా కనిపించినా వాటన్నింటిలో ఉన్నది ఒకటే నీరు. అలాగే ఈ లోకంలో రూపాలు వేరుగా ఉన్నా అందరిలో ఉన్న చైతన్యం ఆ భ్రమమే. బంగారంతో చేసిన గాజులు, హారాలు, ఉంగరాలు అన్నీ వేరువేరు పేర్లు రూపాలు కలిగి ఉంటాయి, కానీ వాటన్నింటిలో ఉన్న సత్యం బంగారం మాత్రమే. రూపం మారినా బంగారం మారదు. అలాగే మనుషులు, జంతువులు, గ్రహాలు అనే రూపాలు మారినా వాటన్నింటిలో ఉన్న బంగారం వంటి తత్వమే బ్రహ్మం. వీటిలో అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమును అనే స్థితికి చేరుకోవడానికి చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత. మన లోపల ఉన్న ఆత్మ, విశ్వమంతా నిండి ఉన్న ఆ బ్రహ్మం వేరువేరు కాదని గుర్తించడమే బ్రహ్మజ్ఞానం. బయట వెతికే దేవుడు నీ లోపల ఉన్న చైతన్యమే అని గ్రహించడం, తత్వం అని అది నీవే అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. చూస్తున్న ఈ జగత్తులో మార్పులు సహజం. పుట్టడం, పెరగడం, నశించడం జరుగుతుంటాయి, కానీ వీటన్నిటికీ ఆధారమైన మార్పులైన ఆ తత్వాన్ని చూడగలగడం, అజ్ఞానం, మాయ అనే పొర తొలగిపోయినప్పుడు కలిగే ప్రకాశమే బ్రహ్మం. బ్రహ్మం తెలుసుకోవడం అంటే ఏదో ఒక వస్తువును, ఒక వ్యక్తికో సంబంధించిన సమాచారం తెలుసుకోవడం వంటిది కాదు. అది ఒక లోతైన అనుభూతి, అవగాహన. బ్రహ్మం అంటే ఒక రూపమో ఆకారమో కాదు, అది ఈ అనంత విశ్వానికి మూలం. అది సత్యం, ఎప్పటికీ ఉండేది. జ్ఞానం అనంతం. బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు నేను ఈ చిన్న శరీరానికే పరిమితం అనే అహంకారం పోయి నేను ఈ అనంత విశ్వ చైతన్యాన్ని అనే పరిపూర్ణత సిద్ధిస్తుంది. బ్రహ్మజ్ఞాన సాధనలో వివేకం అనేది కీలకమైన పునాది. దీనిని శాస్త్ర పరిభాషలో నిత్యానిత్య వస్తు వివేకం అంటారు. అంటే ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో వేరు చేసి చూడగలిగే శక్తి. సాధారణంగా మనం అశాశ్వతమైన వాటిని శాశ్వతం అని భ్రమపడతాం. ఆ భ్రమని తొలగించుకోవడమే ఈ మొదటి మెట్టు. ఎండమావని చూసి నీరు అనుకుంటాం, కానీ దగ్గరికి వెళ్తే అక్కడ నీరు ఉండదు. ఎండమావని చూసి నీరు అనుకోవడం అజ్ఞానం. అక్కడ ఉన్నది నీరు కాదు, కేవలం సూర్యరశ్మి వల్ల కలిగే భ్రమ అని తెలుసుకోవడం వివేకం. అలాగే ఈ ప్రపంచంలో కనిపించే రూపాలు సత్యం అనుకోకుండా వాటి వెనక ఉన్న ఆధారభూతమైన పరమాత్మను గుర్తించడమే వివేక లక్షణం. కోపం వచ్చింది, అది శాశ్వతమా? కాదు, కాసేపట్లో పోతుంది. కానీ ఆ కోపాన్ని గమనిస్తున్న మీరు శాశ్వతం. ఇలా మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడమే వివేక సాధన. దీన్నే ఆత్మవిచారణ అంటారు. రమణ మహర్షి చెప్పిన నేను ఎవరు అనే ప్రశ్న కూడా ఈ వివేకంలో భాగమే. బయట ఉన్న శత్రువులను గెలవడం కంటే లోపల ఉన్న అజ్ఞానాన్ని, అశాంతిని జయించడమే బ్రహ్మం వైపు వెళ్ళే అసలైన ప్రయాణం. నీ అంతటి నీవే ఉద్ధరించుకోవాలి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు, అధోగతి పాలు చేసుకోకూడదు. ఎందుకంటే నీకు నీవే బంధువు, నీకు నీవే శత్రువు. బ్రహ్మజ్ఞానం అనేది ఎవరో ప్రసాదించే భిక్ష కాదు. గురుమార్గం చూపిస్తారు, శాస్త్రం పద్ధతి చెప్తుంది, కానీ ఆ మార్గంలో నడవలసింది నువ్వే. నీ మనస్సును సంస్కరించుకుని అజ్ఞానం నుండి నిన్ను నువ్వు బయటకు తెచ్చుకోవాలి. నేను పాపిని, నేను బలహీనుణ్ణి, నాకు ఈ అజ్ఞానం అబ్బుతుందా అని నిరాశ చెందవద్దు. నీ లోపల ఉన్నది ఆ పరబ్రహ్మ స్వరూపమైన గుర్తించడమే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి మొదటి అడుగు. మనస్సును జయించడం అంటే దానిని మొండిగా అణిచివేయడం కాదు, దానిని ఒక స్నేహితులా మలుచుకోవడం. మనసు చంచలమైంది, కానీ సరైన సాధనతో దానిని అదుపులోకి తెచ్చుకోవచ్చు. శరీరానికి, మనసుకి మధ్య ఉన్న వంతెన శ్వాస. మనస్సు ఆదుర్దగా ఉన్నప్పుడు శ్వాస వేగంగా ఉంటుంది. కావాలని శ్వాసను నెమ్మదిగా తీసుకుంటే మనస్సు దానంతట అదే శాంతిస్తుంది. మనస్సు ఒక సముద్రం అనుకుంటే ఆలోచనలు దానిపై వచ్చే అలలు వంటివి. అలలను ఆపలేం, కానీ మనం అందులో మునిగిపోకుండా పడవ క్రమశిక్షణ ప్రయాణం చేయడం నేర్చుకోవచ్చు. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, గురువు ద్వారా, ప్రామాణిక గ్రంథాల ద్వారా బ్రహ్మతత్వాన్ని వినడం, చిన్న చిన్న విషయాలను తర్కంతో, విశ్లేషణతో మనసులో నెమర వేసుకోవడం, తెలుసుకున్న సత్యాన్ని ధ్యానం ద్వారా అనుభూతి చెందడం. అద్వైత వేదాంత ప్రకారం జీవాత్మ, పరమాత్మ వేరువేరు కాదు. మనలోని అజ్ఞానం వల్ల మనం మనల్ని ఈ శరీరం వేరు అనుకుంటాం, కానీ లోతుగా ఆలోచిస్తే మనలో ఉన్న చైతన్యమే ఆ బ్రహ్మమని అర్థమవుతుంది. వివేక చూడమని వంటి గ్రంథాలు సాధన చతుష్టయం గురించి చెప్తాయి. వివేకం అంటే ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో గుర్తించడం. వైరాగ్యం అంటే తాత్కాలిక సుఖాలపై వ్యామోహం వదలడం. షట్నం పతి, మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. ముముక్షుత్వం, మోక్షం పొందాలనే బలమైన కోరిక కలిగి ఉండడం. చాంద్రోగ్య ఉపనిషత్తులో ఉద్దాలక అరుణి అనే మహర్షి తన కుమారుడైన శ్వేతకేతువుకు బ్రహ్మతత్వం గురించి గట్టడం చాలా ప్రసిద్ధమైంది.
అందులో చాలా సరళమైన లోతైన ఉదాహరణలు

ఉపయోగిస్తారు. వాటిలో అత్యంత ముఖ్యమైన ఉప్పు నీరు ఉదాహరణ. శ్వేతకేతువు 12 సంవత్సరాల పాటు వేదాభ్యాసం పూర్తి చేసి కొంత గర్వంతో ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు తండ్రి ఉద్దాలకుడు అతన్ని పిలిచి, నాయనా, ఏది తెలుసుకుంటే విననిది విన్నట్లు అవుతుందో, తెలియనిది తెలిసినట్లు అవుతుందో, ఆ పరబ్రహ్మం గురించి తెలుసుకున్నావా అని అడుగుతాడు. శ్వేతకేతువు తనకు తెలియదని చెప్పి వివరించమని కోరతాడు. అప్పుడు ఉద్దాలకుడు చిన్న ప్రయోగం చేయిస్తాడు. తండ్రి ఒక గ్లాసు నీటిని తెమ్మని అందులో కొంత ఉప్పు వేయమని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం ఆ గ్లాసుకు తీసుకురమ్మంటాడు. ఉదయం తండ్రి శ్వేతకేతు నిన్న వేసిన ఉప్పు ఎక్కడుందో చూపించి అడుగుతాడు. ఉప్పు నీటిలో పూర్తిగా కరిగిపోవడం వల్ల శ్వేతకేతువు దాన్ని చూడలేకపోతాడు. అప్పుడు తండ్రి ఇలా అంటాడు, పైనుంచి కొంచెం నీరు తాగి చూడు ఎలా ఉంది అని అడగగానే శ్వేతకేతువు ఉప్పగా ఉంది, మధ్యలో నుండి తాగి చూడు ఎలా ఉంది. శ్వేతకేతువు ఉప్పగా ఉంది, అడుగు నుంచి తాగి చూడు ఎలా ఉంది. శ్వేతకేతు అంతా ఉప్పగానే ఉంది. ఉద్దాలకుడు ఈ ఉదాహరణ ద్వారా ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తాడు. చూడడానికి నీటిలో ఉప్పు ఎక్కడా కనిపించడం లేదు, కానీ ఆ నీరంతా ఉప్పుమయమైపోయింది. అలాగే నాయన, ఈ విశ్వమంతటా పరబ్రహ్మం నిండి ఉన్నాడు. కంటికి కనిపించకపోయినా ఆయన లేని చోటు లేదు. సూక్ష్మమైన సత్యమే ఈ జగత్తుకు మూలం. ఆ సత్యమే ఆత్మ. తత్వం అసి, అది నీవే. ఈ ఉదాహరణ మనకేం చెప్తుంది? ఉప్పు నీటిలో ఎలాగైతే అంతర్లీనంగా ఉందో, దేవుడు లేదా బ్రహ్మం కూడా ఈ సృష్టిలో అంతర్లీనంగా ఉన్నాడు. అనుభవమే జ్ఞానం. ఉప్పును కంటితో చూడలేం, కానీ నాలుగుతో రుచి చూడగలం. అలాగే బ్రహ్మాన్ని కళ్ళతో చూడలేం, కేవలం అనుభూతితో, జ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలం. నీరు ఉప్పు ఎలా కలిసిపోతాయో, జీవాత్మ పరమాత్మ కూడా అలానే కలిసి ఉన్నారు. ఈ వివరణ ద్వారా శ్వేతకేతువుకు తనలో అహంకారం తొలగి అసలైన జ్ఞానోదయం కలుగుతుంది. అంతేకాదు, ఉద్దాలక అరుణి తన కుమారుడు శ్వేతకేతుకు వివరించిన మర్రిగింజి ఉదాహరణ మరింత అత్యంత లోతైనది. కంటికి కనిపించిన ఒక చిన్న శక్తి నుండి ఇంత పెద్ద ప్రపంచం ఎలా ఉద్భవించిందో ఇది వివరిస్తుంది. తండ్రి తన కుమారుడితో, నాయన, ఒక మర్రి పండును తీసుకురా అని చెప్తాడు. శ్వేతకేతు దాన్ని తీసుకొస్తాడు. దీనిని పగలగొట్టు, లోపల ఏముంది అని తండ్రి అడుగుతాడు. శ్వేతకేతు పగలగొట్టి, చాలా గింజలు ఉన్నాయి అని చెప్తాడు. ఆ గింజల్లో ఒకదాన్ని తీసి పగలగొట్టు, అప్పుడు నీకేం కనిపిస్తుంది తండ్రి అడుగుతాడు. శ్వేతకేతువు దాన్ని పగలగొట్టి, తండ్రి, ఇందులో ఏమీ కనిపించడం లేదు అంటాడు. అప్పుడు ఉద్దాలకుడు ఇలా వివరిస్తాడు, చూడు నాయన, నీ కంటికి ఏమీ కనిపించడం లేదని చెప్తున్నావు కదా, ఆ కనిపించిన సూక్ష్మశక్తి నుండే ఇంత పెద్ద మర్రి చెట్టు పుట్టింది. ఆ చెట్టుకు ఉండే కొమ్మలు, ఆకులు, ఓడలు, పండ్లు అన్నీ ఆ కనిపించిన శక్తిలోనే అంతర్లీనంగా ఉన్నాయి. మన కంటికి కనిపించే అనంతమైన విశ్వం రకరకాల రూపాలు, ప్రాణులు అన్నీ కూడా ఆ సూక్ష్మమైన భ్రమం నుండే పుట్టాయి. ఒక చిన్న గింజలో మహావృక్షం ఎలాగైతే దాగి ఉందో, అలాగే ఈ సృష్టి అంతా భ్రమంలోనే ఉంది. ఆ శక్తి కంటికి కనిపించదు, అది లేకుండా ఏమీ ఉండదు. ఆ సూక్ష్మమైన సత్యమే ఈ విశ్వానికి ఆత్మ, అదే నిజం, అది నీవే. తత్వం అసి, శ్వేతకేతు అని ముగిస్తాడు. ఈ రెండు ఉదాహరణల మధ్య తేడా ఏంటంటే, ఉప్పు నీరు ఉదాహరణ బ్రహ్మం అంతటా వ్యాపించి ఉన్నాడని చెప్తుంది. మర్రిగింజ ఉదాహరణ బ్రహ్మము నుండే ఈ సృష్టి ఆవిర్భవించిందని వివరిస్తుంది. ఈ ఉదాహరణలు విన్న తర్వాత శ్వేతకేతు కలిగిన సందేహం ఏమిటంటే, అంతటా ఆయనే ఉంటే మనం ఎందుకు గుర్తించలేకపోతున్నామని. దానికి ఉద్దాలకుడు నిద్ర తేనెటీగల ఉదాహరణ కూడా చెప్తాడు. మనం వేరు వేరు వ్యక్తులు అనుకుంటాం కదా, ఆ భ్రమను తొలగించడానికి ఉద్దాలకుడు ఒక ఉదాహరణ చెప్తాడు. తేనెటీగలు రకరకాల పువ్వుల నుండి మకరాందాన్ని సేకరిస్తాయి. ఆ వేరు వేరు పువ్వుల రసాలన్నీ కలిపి ఒకే తేనెగా మారుతాయి. ఒకేసారి ఆ రసాలన్నీ తేనెగా మారాక, నేను మల్లె పువ్వు రసాన్ని, నేను గులాబీ పువ్వు రసాన్ని అని వేటికవే విడివిడిగా గుర్తించుకోలేవు. అన్నీ కలిపి ఒక్కటే అవుతాయి. అలాగే ఈ లోకంలో నదులు, సముద్రాలు, మనుషులు, జంతువులు అన్నీ వేరువేరుగా కనిపిస్తున్నా అవన్నీ ఆ పరబ్రహ్మ నుండి వచ్చినవే. తిరిగి అందులో కలిసినప్పుడు నేను ఫలానా వ్యక్తిని అనే భేదం ఉండదు. అంతా ఒక్క సత్యమే. మనం ప్రతిరోజు బ్రహ్మంలో కలుస్తున్నా ఆ విషయం ఎందుకు తెలియడం లేదు అనే శ్వేతకేతు సందేహానికి సమాధానమే ఈ నిద్ర ఉదాహరణ. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు సుఖాన్ని అనుభవిస్తాం. అదే సమయంలో మనకు మన పేరు, ఊరు, హోదా, కష్టాలు ఏవి గుర్తుండవు. అంటే మనం తెలియకుండానే మన అసలు స్వరూపమైన ఆనందమయ బ్రహ్మంలో కలిసిపోతాం. కానీ నిద్ర లేవగానే మళ్ళీ నేను ఫలానా వ్యక్తిని, నాకు ఇన్ని పనులు ఉన్నాయని మన పాత గుర్తింపులోకి వచ్చేస్తాం. జీవుడు నిద్రలో బ్రహ్మత్వాన్ని పొందినా మేలుకొనగానే అజ్ఞానం వల్ల మళ్ళీ సంసారంలో పడిపోతాడు. ఈ ఉదాహరణ ద్వారా ఉద్దాలకుడు చెప్పేది ఏమిటంటే, మనం ఎక్కడి నుంచో రాలేదు, ఆ భ్రమం నుంచే వచ్చాం. నిద్రలో తెలియకుండా ఆ స్థితిని పొందుతున్నాం, కానీ జ్ఞానం ద్వారా మేల్కొని ఉన్నప్పుడు కూడా ఆ స్థితిని గుర్తించడమే అసలైన ముక్తి.

0: ఇంతవరకు అనంత విశ్వచైతన్యముక్తి శ్రీ తరిగొప్పుల విఎల్ఎన్ మూర్తిగారి ప్రసంగం విన్నారు. ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో టీకాలు. ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో టీకాలు వ్యాక్సినేషన్ గురించి తెలియజేయడానికి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారు మన ఆకాశవాణి స్టూడియోస్ ఇచ్చేశారు. నమస్కారం అండి డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: ముఖ్యంగా ఒక ఇంట్లో పిల్లలు రావడము గొప్ప శుభ సూచకంగా ఆనందదాయకంగా గొప్ప భాగ్యంగా భావిస్తుంటారు. అయితే మారుతున్న పరిస్థితుల్లో రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి కాబట్టి ఈ వ్యాధుల పట్ల ముందు జాగ్రత్తగా టీకాలు ఇవ్వడం అంటూ జరుగుతుంటుంది ప్రివెన్షన్ కోసం. సో ఈ వ్యాక్సినేషన్ పద్ధతిని పిల్లలు పుట్టినప్పటి నుంచి ఏ స్థాయి వరకు ఏ ఏ దశలో ఎలా పాటించాలి అన్న విషయం తెలియజేయండి.
1: మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా తల్లి గర్భంతో ఉన్నప్పుడు కూడా రెండు వ్యాక్సిన్స్ ఇస్తున్నాము. ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి, లంగ్స్కి నిమ్ము రాకుండా. దాంతోపాటు టెటనస్ కాకుండా డీపీటీ వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నాము మదర్స్కి. దానివల్ల బేబీకి కూడా ఫ్యూచర్లో ఈ డీపీటీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో తల్లులు కూడా వ్యాక్సిన్ ఉంటుంది గర్భంతో ఉన్నప్పుడు, అది గుర్తుపెట్టుకోవాలి.
0: తల్లి గర్భంలో నుంచే మన వ్యాక్సినేషన్ మొదలవుతుంది.
1: ఎస్, అయితే పిల్లలు పుట్టంగానే మనము పుట్టినరోజు ఇచ్చే వ్యాక్సిన్స్ దగ్గర నుంచి దగ్గర దగ్గర 5 సంవత్సరాల వరకు ఇస్తాము. దాని తర్వాత 10వ సంవత్సరంలో ప్లస్ 15వ సంవత్సరంలో వ్యాక్సిన్స్ ఇస్తాం.
0: అంటే సాధారణంగా ఏ ఏ వయసులో ఏ ఏ వ్యాధి బారిన పడి పిల్లలు తీవ్ర నష్టానికి గురవుతుంటారో ఆయా సందర్భాలను దృష్టిలో ఉంచుకొని ఆయా సమయానుకూలంగా వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళని వాటికి ప్రిపేర్ చేసి సన్నద్ధంగా ఎదుర్కొనే విధంగా చేస్తారు.
1: ఎస్, అయితే ఒక కాలంలో మనకి ఇప్పుడు పోలియో చూడండి, ప్రతి 3-4లో ఒకరికి పోలియో వచ్చి కాలు వీక్గా ఉండడము అలా ఉండేది.

0: కానీ గవర్నమెంట్ ఏం చేసింది, కొన్ని కోట్ల బేబీస్కి, అంటే 5 సంవత్సరాల కింద ఉన్న కోట్ల బేబీస్కి పల్స్ పోలియో ఇవ్వడం వల్ల ఆ వ్యాధిని మనము కంప్లీట్గా నిర్మూలించగలిగినాం. ఇండియాలో అసలు 2011 నుంచి పోలియో కేసులు లేనే లేవు. సో వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ అదనమాట. ఒక వ్యాక్సిన్ ఇచ్చామంటే ఆ డిసీజ్ ఆ బేబీకి రాకుండా ఉంటుందని మనం వ్యాక్సిన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు పుట్టినప్పుడు మనము పోలియో చుక్కలతో పాటు బీసీజీ అంటే బాసిలస్ క్యాల్మెట్ గ్వెరిన్, ఇది ట్యూబర్ క్లోసిస్ అంటే క్షయవ్యాధికి అగెన్స్ట్గా ఇస్తామన్నమాట. ఈ క్షయవ్యాధి మనకి బ్రెయిన్లో వస్తుంది, లంగ్స్లో వస్తుంది, కడుపులో వస్తుంది, ప్లస్ లింఫ్ నోడ్స్లో వస్తుంది. కానీ మనం ఇచ్చే వ్యాక్సిన్స్ బ్రెయిన్కి లంగ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ దాన్ని అరికట్టడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తగ్గడం వల్ల ఆ డిసీజ్ మన దగ్గర ఉండకుండా తగ్గిపోతుంది. దాంతోపాటు హెపటైటిస్ బి, ఇది ప్రాణాంతకమైన హెపటైటిస్ బి, లివర్ని ఇన్ఫెక్ట్ చేసే రోగము. ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత మనిషి కోలుకునే ఛాన్స్ ఉండదు, స్లోగా లివర్ పాడైపోవడము, దాని తర్వాత సిరోసిస్లోకి వెళ్ళిపోయి ఫెయిల్యూర్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం పుట్టినప్పుడు 3 చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఇస్తాము, అందులో పోలియో, హెపటైటిస్ బి అండ్ బీసీజీ ట్యూబర్క్లోసిస్ అగెన్స్ట్గా ఇస్తాం సార్.
1: ఎదుగుదల దశలో ఏ స్థాయిలో ఏ వ్యాక్సిన్స్ ఇవ్వాలంటారు?
0: అయితే ఇప్పుడు అన్ని వ్యాక్సిన్స్ దగ్గర దగ్గర గవర్నమెంట్లోనే దొరుకుతున్నాయి. బీసీజీ, పోలియో, హెపటైటిస్ బి అయిన తర్వాత 6 వారాలకి మళ్ళీ ఆశా వర్కరే మిమ్మల్ని పిలుస్తుంది, లేకపోతే వాళ్ళే మీకు ఇంటికొచ్చి వ్యాక్సిన్స్ ఇస్తారు. అందులో మళ్ళీ ఓకే డిపిటి, డిఫ్తీరియా, పర్టుసిస్, టెటనస్. డిఫ్తీరియా అంటే బాగా దగ్గి దగ్గర దగ్గర లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిపోయే రోగం అన్నమాట. పర్టుసిస్ కూడా సేమ్. దాంతోపాటు టెటనస్, మనం యూజువల్గా మూలగుచ్చుకుంటే టెటనస్ ఇంజెక్షన్ వేసుకున్నారా, లేకపోతే ఎక్కడన్నా దెబ్బలు తగిలితే టెటనస్ ఇంజెక్షన్ వేసుకున్నారా అంటారు కదా,
1: ధనుర్వాతం రాకుండా.
0: ఎస్, సో దానికి అగెన్స్ట్ వ్యాక్సిన్ ఇస్తాం అన్నమాట. కానీ రీసెంట్గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ డిపిటితో పాటు కొన్ని ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. దాన్ని మనం కాంబినేషన్ వ్యాక్సిన్ అంటాము. సో ఒకటే ఇంజెక్షన్లో 5 వ్యాక్సిన్స్ ఇంక్లూడ్ చేస్తారు. అందులో ఎక్స్ట్రా మనకి హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అనే వ్యాక్సిన్ వస్తుంది. నెక్స్ట్ హెపటైటిస్ బి, ఇందాక చెప్పాం కదా. సో దాని బూస్టర్ పుట్టిన దానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనము సెకండ్ టైం 6 వీక్స్కి ఇచ్చినప్పుడు దాని స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అంటే బాడీలో ఫైట్ చేసే కెపాసిటీ పెంచడానికి బూస్టర్ ఇస్తాం. దీంతోపాటు మళ్ళీ పోలియో చుక్కలు ఇస్తాం. 4 ఇయర్స్ కింద నుంచి గవర్నమెంట్ నీమోకోకల్ వ్యాక్సిన్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసింది. నీమోకోకల్ వ్యాక్సిన్ ప్రాణాంతకమైన నిమోనియాల నుంచి, ప్లస్ చెవి ఇన్ఫెక్షన్, చెవిలో పస్సు వస్తుంది కదండి, చాలామందికి విన్నాం మనం పుట్టినప్పటి నుంచి 6 నెలలోపు చెవిలో పస్సు వస్తుందని, దాని నుంచి అవాయిడ్ చేస్తుంది, ప్లస్ చిన్న చిన్న జలుబులు దగ్గులు రాకుండా కూడా అవాయిడ్ చేస్తుంది. దాన్ని నీమోకోకల్ వ్యాక్సిన్ అంటారు. సో అది కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఇంక్లూడ్ చేశారు. దీంతోపాటు లూజ్ మోషన్స్కి కారణమైన రోటా వైరస్, దీనికి అగెన్స్ట్గా చుక్కలేస్తారు. సో రోటా వైరస్ డయేరియా ఏంటి అంటే చాలా సీరియస్ ఫామ్ ఆఫ్ డయేరియా.
1: చాలా సందర్భాల్లో డాక్టర్ గారు ఈ డయేరియాని కనుక నియంత్రించలేకపోతే ప్రాణాంతకమయ్యే ప్రమాదం కూడా ఉందంటారు కదా.
0: ఎస్, డయేరియా ఏంటంటే మన బాడీలోంచి లవణాలన్నీ మోషన్లో వెళ్ళిపోతాయి. మనము ఆ లవణాలు మళ్ళీ రిటర్న్గా ఓరల్గా ఇవ్వలేకపోయినా, లేకపోతే ఆ బేబీ తను ఫీడ్ తీసుకోలేకపోయినా, ఓఆర్ఎస్ తీసుకోలేకపోయినా వీక్ అయిపోవడము, దగ్గర దగ్గర కిడ్నీస్, లంగ్స్ అండ్ లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో డిహైడ్రేషన్ ఈజ్ వెరీ సీరియస్. మనము లూజ్ మోషన్స్ అయినప్పుడు ఓఆర్ఎస్ కానీ ఫీడింగ్ కానీ కంటిన్యూ చేయాలి.
1: ఈ రోటా వైరస్ అనేది తీవ్ర స్థాయిలో నష్టం చేస్తుంది.
0: తీవ్ర స్థాయిలో నష్టం చేసి బిడ్డ దగ్గర దగ్గర ఒక 30-20% వెయిట్ తగ్గిపోతారు. సో చాలా సీరియస్ కైండ్ కాబట్టి గవర్నమెంట్ అది ఇంపార్టెంట్గా తీసుకొని ఇది కూడా రోటా వైరస్ ఇంక్లూడ్ చేశారు. 6 వారాల వరకు మనం వచ్చాం కదా, 10వ వారము 14వ వారము సేమ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఓకే, ఇందాక మనం ఏదైతే అనుకున్నామో 5 వ్యాక్సిన్స్ ఒకదానిలో డిపిటి, హెచ్ఐవి, హెపటైటిస్ బి, దాంతోపాటు ఒక నిమోకోకల్ వ్యాక్సిన్, దాంతోపాటు ఒక రోటా వైరస్ వ్యాక్సిన్. సో 6 వారాలు 10 వారాలు 14 వారాలు సేమ్ ఉంటాయి. 10వ వారంలో ఒక పీసీవి వేయరు, అంటే నిమోకోకల్ వ్యాక్సిన్ మళ్ళీ 9వ నెలకు వేస్తారు. సో ఇది గవర్నమెంట్ షెడ్యూల్. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఇది, 6 నెలలకి ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేస్తామన్నమాట. ఇన్ఫ్లుయెంజా అనేది ఒక లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేసే డిసీజ్, సివియర్ కైండ్ ఆఫ్ నిమోనియా కాజ్ చేస్తుంది. ఇది 5 ఇయర్స్లో పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే 5 ఇయర్స్లో పిల్లలే బాగా ఎఫెక్ట్ అవుతారు. దగ్గర దగ్గర ఐసీయూలో జాయిన్ అవ్వడము, వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు మిగతా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇన్ఫ్లుయెంజా వచ్చినప్పుడు. సో దానికోసమని మనము ప్రైవేట్లో, గవర్నమెంట్లో కాదు, ప్రైవేట్లో మనం ఫ్లూ వ్యాక్సిన్ 6వ నెలకి 7వ నెలకి వేస్తాము. ఓకే, ఇది ఫ్లూ గురించి. నెక్స్ట్ 9వ నెలకి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎక్కడైనా మనము మమ్స్, మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ వేస్తామన్నమాట. పాతకాలంలో చిన్నమ్మవారు అని ఉండేది, పెద్దమ్మవారు ఉండేది. చిన్నమ్మవారు అంటే మీజిల్స్, దాన్ని హిందీ

0: హిందీలో గోబ్రి అంటారు. అది ఏంటి అంటే జ్వరం వచ్చిన తర్వాత పిల్లవాడికి చర్మం అంతా ర్యాష్ వస్తుంది, ఎర్రగా మచ్చలు వస్తాయి అన్నమాట, అవి నోట్లో గొంతులో కూడా వస్తాయి. అండ్ ఈ డిసీజ్ వల్ల ఏంటంటే సేమ్ మళ్ళీ లంగ్స్లో, బ్రెయిన్లో, ప్లస్ మన స్టమక్లో, కొన్ని కొన్నిసార్లు టెస్టికల్స్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత పిల్లవాడు చాలా వీక్ అయిపోయి తన ఇమ్యూనిటీ తగ్గిపోయి మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ ఆ నెక్స్ట్ ఇయర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ని ఇస్తారు 9 మంత్స్కి.
1: మమ్స్, మీజిల్స్ అండ్
0: రూబెల్లా, ఎస్. దాంతోపాటు జేఈ వ్యాక్సిన్ అని ఇస్తున్నాం ఇప్పుడు, జాపనీస్ ఎన్సెఫలైటిస్ అని. ఈ జేఈ ఏంటి అంటే ఎక్కువ అడవుల్లో, కొండల ప్రాంతాల్లో ఉంటుంది. అండ్ దాని ఎండమిక్ ఏరియా రోజురోజుకి పెరుగుతుంది అన్నమాట. ఒక టైంలో కొండల్లో, అడవుల్లో ఉండేది, ఇప్పుడు అక్కడ పాపులేషన్ ఎక్కువైపోయి ఆ ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అవడం వల్ల ఆ దగ్గు జలుబు మనకు కూడా స్ప్రెడ్ అవుతుంది. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఉండదు. ఒకసారి బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చింది, జాపనీస్ ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్కి వచ్చే ఇన్ఫెక్షన్, సో దీనికి ట్రీట్మెంట్ ఉండదు ఇంకా. సో దానికి అగెన్స్ట్గా ఇప్పుడు మనం వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాము.
1: ఇది 10 నెలల వరకు వచ్చాం,
0: ఎస్.
1: ఆ తర్వాత
0: 12వ నెలలో మనం మళ్ళీ ప్రైవేట్లో తీసుకుంటే హెపటైటిస్ ఏ అండ్ టైఫాయిడ్ ఇస్తాం అన్నమాట. హెపటైటిస్ ఏ అనేది లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్. మనం పాతకాలంలో పసకలైన తినకి అని చెప్తాం కదా, పచ్చకామెర్లు అంటే ఇది హెపటైటిస్ ఏ. ఈ ఇన్ఫెక్షన్ వల్ల పచ్చకామెర్లు వస్తాయి. అండ్ నెక్స్ట్ వ్యాక్సిన్ టైఫాయిడ్ అన్నమాట. టైఫాయిడ్ మనం ఎంతో కాలం నుంచి చూస్తున్నాము. టైఫాయిడ్ జ్వరాలు అసలు ఊరూరునే వణికిస్తాయి. యూజువల్గా వాటర్ నుంచి వస్తుంది, కానీ తర్వాత ఒకరి నుంచి ఒకరికి తుమ్ముల ద్వారా, దగ్గుల ద్వారా స్ప్రెడ్ అయ్యి అది కంటేజియస్గా అవుతుంది అన్నమాట. సో అందుకే టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇస్తాం. ఇది 1 ఇయర్ వరకు ఉన్న వ్యాక్సిన్స్ అండి. సో ఈ వ్యాక్సిన్స్ రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకి దగ్గర దగ్గర మనకి 90% ఆఫ్ ద డిసీజ్ ప్రివెంట్ చేయొచ్చు.
1: ఈ షెడ్యూల్ని స్థిరంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా పద్ధతి ప్రకారం సంవత్సరం పాటు పిల్లల్ని కాపాడుతూ ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే 90% వరకు జీవితంలో ఈ సమస్యలు వాళ్ళకి
0: రాకుండా ఉంటాయి. వచ్చినా కానీ చాలా మైల్డ్గా వెళ్ళిపోతుంది. 1 ఇయర్ తర్వాత ప్రైమరీ షెడ్యూల్ అయిపోయింది కదా, 1 ఇయర్ తర్వాత బూస్టర్ షెడ్యూల్స్ అంటాము. అందులో మళ్ళీ మనం ఏదైతే ఇనీషియల్గా వ్యాక్సిన్స్ ఇచ్చామో వాటికి ఒక్కొక్క డోస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 15 మంత్స్కి వచ్చాము. ఇందాక ఏదైతే ఎంఎంఆర్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నామో అది మనం 15 నెలల్లో ఇస్తాము. ఇంకో ఎక్స్ట్రా వ్యాక్సిన్ చికెన్ పాక్స్ అని ఉంటుంది, అది చికెన్ పాక్స్ అంటే అమ్మవారు, దానికి వ్యాక్సిన్ ఉంది, అది మనం 15 నెలలప్పుడు తీసుకుంటాం. మళ్ళీ 18 నెలలప్పుడు ఈ 6, 10, 14 వారాల్లో ఇచ్చాం కదా డిపిటి, నిమోకోకల్ వ్యాక్సిన్, హెచ్ఐవి, అవి మనం బూస్టర్స్ లాగిస్తాం. 15 నెలల తర్వాత మనం 18 మంత్స్కి వచ్చేసరికి ఒక సెకండ్ చికెన్ పాక్స్ డోసు ప్లస్ సెకండ్ హెపటైటిస్ ఏ బూస్టర్ డోస్ ఇస్తాము. దీంతో మన సెకండ్ ఇయర్ వ్యాక్సిన్స్ కూడా అయిపోతాయి. అండ్ లాస్ట్కి మనము మెల్లగా 5th ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ ఈ డిపిటి ఏదైతే ముందు పుట్టినప్పుడు 16-14 వీక్స్కి ఇచ్చామో అది, దాంతోపాటు ఒక ఎంఎంఆర్ డోస్ బూస్టర్ లాగా ఇస్తాము. అండ్ కొన్ని స్పెషల్ కేసెస్లో, ఇప్పుడు మీ ఇంట్లో డాగ్ ఉందనుకోండి, లేకపోతే మీ ఇంట్లో చాలా డాగ్స్ ఉన్నాయి, మీరు రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ ద కంట్రీ, బ్రెయిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన మెనక్ట్రా అనే ఎంసీవి అని వ్యాక్సిన్ ఉంటుంది, మెనింగోకోకల్ వ్యాక్సిన్ అని, అది తీసుకోవాలి. సో అవి స్పెషల్ కేసెస్ వ్యాక్సిన్స్ అనమాట, అది మేము పేరెంట్స్తో డిస్కస్ చేసేస్తాము. బట్ బేసిక్ వ్యాక్సిన్స్ మాత్రం ఇవి కవర్ చేసుకోవాలి.
1: ఇది కాకుండా మీరు 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు అన్నారు కదా డాక్టర్ గారు, అది ఏంటి?
0: 10 సంవత్సరాలకి ఇప్పుడు డిపిటీలోంచి ఒక పర్టుసిస్ తీసేసి డిటి వ్యాక్సిన్ ఇస్తాం అన్నమాట. సో డిఫ్తీరియాకి, టెటనస్కి ఇంకా వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పి డిటాప్ అనే వ్యాక్సిన్ ఇస్తాం.
1: సింగిల్ డోస్
0: ఓకే. దీంతోపాటు ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ 9 ఇయర్స్ బాలికలకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే యూట్రస్లో సర్విక్స్ అనే పార్ట్ ఉంటుంది, సో దాన్ని ఒక వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఎఫెక్ట్ చేసినాక అది ఓవర్ ద ఇయర్స్ తను పెద్దగా అయ్యేసరికి అది క్యాన్సర్లోకి మారే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి అగెయిన్స్ట్గా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేశారు. సో మన ఇండియన్ గవర్నమెంట్ గ్రేట్, అసలు ఇది చెప్పాలంటే చాలా గ్రేట్ థింగ్, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆ బాలికలకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ అయింది, ఇప్పుడు చాలామందికి వస్తుంది. 9 to 14 ఇయర్స్ లోపు ఎవరైనా ఉన్నాడంటే గర్ల్స్, వాళ్ళకి మీరు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ దగ్గరున్న పిహెచ్సి కానీ సిహెచ్సికి వెళ్ళి తీసుకోవచ్చు.
1: పెద్ద ప్రమాదాన్ని తప్పించిన వాళ్ళం అవుతాం.
0: అది తీసుకోవడం వల్ల ఇప్పుడు రీసెంట్ స్టడీస్ ఏంటంటే క్యాన్సర్ని దగ్గర దగ్గర మనము 70-80% తగ్గించవచ్చు ఆ సర్వైకల్ క్యాన్సర్ రేట్స్ని. 15 సంవత్సరాల్లో ఓన్లీ టీటీ ఇంజెక్షన్ ఉంటుందండి.
1: డాక్టర్ గారు, మనము ఈ వ్యాక్సిన్ షెడ్యూల్ ఒక చార్ట్ లాగా పెట్టుకొని ఈ నెల ఈ రోజు, ఈ నెల ఈ రోజు, ఈ వారంలో తీసుకోవాలి, ఈ వారంలో తీసుకొని డాక్టర్ గారు మనకు రాసిస్తారు, అది ఎంత పనున్నా ఏమున్నా వాళ్ళ బంగారు భవిష్యత్తు

0: భవిష్యత్తు మనం కాపాడాలంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఏదైనా కారణం చేత ఒక డోసు మిస్ అయినట్లయితే భయపడాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటారా?
1: ఇప్పుడు మనం ఈ షెడ్యూల్ ఏదైతే రాసినామో దానికి ఆ షెడ్యూల్ను మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే కరెక్ట్ టైంకి తీసుకోవడం వల్ల బేబీకి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందని మనము గ్యారంటీగా చెప్తాము. అండ్ ఇన్ఫెక్షన్ వచ్చినా చాలా లైట్గా వస్తుందని చెప్తాం. ఒకవేళ వాళ్ళు ప్రైమరీ సిరీస్ అంటే 6 వారంలో తీసుకొని మొత్తానికి మానేశారు, ఆ డిసీజ్ వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది వాళ్ళకి. సో అందుకని డేట్కి తీసుకోవాలి. లేదండి మేము 4 నెలలు మిస్ అయిపోయాం, అసలు మర్చిపోయాము, ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి తీసుకోలేదంటే డాక్టర్ గారి దగ్గరకు వస్తే, లేకపోతే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆశా వర్కర్ దగ్గరికి వెళ్తే, సరే అమ్మ నేను క్యాచప్ షెడ్యూల్ అంటారు. క్యాచప్ అంటే మీరు మిస్ అయిపోయారు కానీ మీరు బ్యాక్వర్డ్ ఉన్నారు, మిమ్మల్ని క్యాచప్ చేస్తాం, ఆ ఏజ్కి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలో అక్కడ వరకు తీసుకొస్తామని చెప్పి నెల నెల ఇచ్చేలాగా ఒక షెడ్యూల్ పెట్టి వాళ్ళకి ఆ వ్యాక్సిన్స్ కవర్ చేసేస్తాం.
0: అంటే ఏదైనా తెలిసో తెలియకనో ఏదైనా విధి లేని పరిస్థితుల్లో కొంత మిస్ అయినప్పటికీ కూడా డాక్టర్ గారి సలహా మేరకు ఈ క్యాచప్ షెడ్యూల్ని ఒకటి డిసైడ్ చేసి దాని డోసు కూడా నిర్ణయించి తిరిగి వాళ్ళు వ్యాక్సినేషన్ సరైన విధంగా అంది భవిష్యత్తులో ఇలాంటి సమస్యల బారిన పడకుండా చేసే అవకాశం ఉందంట. కాబట్టి సరైన సమయంలో డాక్టర్ గారు నిర్దేశించిన మేరకు టీకాలు తీసుకున్నట్లయితే పిల్లలకి వ్యాధి బారి నుండి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి సహకరించిన వాళ్ళమవుతాం. అది ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. చాలా మంచి విషయాలు తెలియజేసే డాక్టర్ గారు నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో టీకాలు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

చిత్రసీమలో ఇప్పుడు వినండి. సంపూర్ణ రామాయణం చిత్రం కోసం ఘంటసాల పాడిన కొసరాజ్ గీతం, సంగీతం కెవి మహాదేవన్.

0: West Bengal government hikes monthly pension for senior citizens, widows and specially abled persons in the state. US launches first strikes on Iran as President Donald Trump warns of massive retaliation. And PV Sindhu to lead India's challenge at the China Open badminton tournament beginning today. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వినండి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శేషాచారి గారి గాత్రం. వాద్య సహకారాలు వయోలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణ, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్, కంజీరాపై శ్రీ కె శ్యామ్ కుమార్. కార్యక్రమంలో ముందుగా వినండి తెలియలేరు రామ ధేనుక రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కీర్తన ఆదితాళం.

ఇంతవరకు దేనుక రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కీర్తన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నాటకరంజు రాగంలో మైసూర్ వాసుదేవాచారి రచన నాచేయి విడువకురా రూపకతాళం.

ఇంతవరకు నాటక రంజు రాగంలో మైసూర్ దేవాచారి వాసుదేవాచారి రచన విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ డి శేషాచారి గారి గాత్రం విన్నారు. వయలిన్ శ్రీ ద్వారం సత్యనారాయణ, మృదంగం శ్రీ పి జయభాస్కర్, కంజీరా శ్రీ కె శ్యామ్కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 9 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

శ్రీపి, జయభాస్కర్, కంజీరా, శ్రీకే, శ్యామ్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 9 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఈ విషయం తెలియజేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు సంఖ్యలో 24,162 కోట్లకు విలువపరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం సాధించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా 1 తేదీన పుణేలో ఈ అవార్డు ప్రదానం చేస్తారు. తెలంగాణ చరిత్రను వాస్తవాధారాలతో ప్రజల ముందుకు తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో శాసనమండలి పిటిషన్స్ కమిటీ తొలి సమావేశం నిన్న జరిగింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, శాసనసభ వ్యవహారాల మంత్రి దద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, రెహమద్ బేగ్, దామోదర్ రెడ్డి, కోదండరామ్, తెలంగాణ శాసనమండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, శాసనసభ సెక్రటరీ ఆర్ తిరుపతి మొదలైన వారు పాల్గొన్నారు. యుక్రెయిన్లోని ఒడిశా నౌకాశ్రయం నుండి బయలుదేరుతున్న ఎంవీ గోల్డెన్ లియో నౌకపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దుర్ఘటనలో 4 భారతీయులు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, సెంటర్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ సంయుక్తంగా వారం రోజుల పాటు నిర్వహించే మైక్రో క్రెడెన్షియల్ డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, సీతారాములు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన వేటూరి గీతం, సంగీతం సత్యం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అభినందన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతం. సంగీతం ఇళయరాజా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి.

0: ఆన్లైన్లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: VIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి ఖైదీ నంబర్ 786 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన భువనచంద్ర గీతం, సంగీతం రాజ్ కోటి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వాన. ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం కమలాకర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి. వర్షం ఈ చిత్రం కోసం ఎస్పీ చరణ్ సుమంగళి పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గీతాంజలి చిత్రం కోసం చిత్ర పాడిన వేటూరి గీతం వినండి. సంగీతం ఇళయరాజా.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లేదా www.braou.ac.in లో పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన అనంత శ్రీరామ్ గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: చిత్రసీమలో చివరిగా వినండి జెంటిల్ మ్యాన్ చిత్రం కోసం హరిచరణ్, పద్మలత, మాళవిక పాడిన సిరివెనల గీతం, సంగీతం మణిశర్మ.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా అంజనాపురంలో 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గోద్రేజ్ సమీకృత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క నిన్న ప్రారంభించారు. రైతుల ఆదాయం పెరగాలంటే సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటల సాగు వైపు మళ్లడం అవసరమన్నారు. ఎల్ నీనియో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని, రైతులు ప్రజలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. విద్యార్థులు దేశాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. నిన్న జరిగిన కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ 86వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల నిర్వహణ, ఉద్యోగాల హామీ

మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. నిన్న జరిగిన కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ 86వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల నిర్వహణ, ఉద్యోగాల హామీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు విమర్శించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో పనామా విదేశాంగ మంత్రి హావియర్ ఎడ్వర్డో మార్టినేజ్ అదా వాస్కోస్తో నిన్న సమావేశమయ్యారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తోక్ అల్ మరీతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధి బృందం సభ్యులతో సమావేశమయ్యారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిషా, రాజస్థాన్లో కూడా ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతంలో నూరిస్తాన్ ప్రావిన్స్లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలొచ్చి కనీసం 20 మంది మరణించారు, 100 మందికి పైగా గల్లంతయ్యారని ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10:03. ఇప్పుడు వినండి హృదయ స్వాస్థకేలియే సిపిఆర్ డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి గారితో పరిచయం. పరిచయకర్త కృష్ణకుమారి గారు.
1: నమస్కార్ శ్రోతాఓ, ఆప్ సున్ రహే హై ఆకాశవాణి కా విశేష్ కార్యక్రమ్. ఆజ్ కా విషయ హై సిపిఆర్ ఔర్ హృదయ స్వాస్థ్య. హృదయ రోగ్ ఆజ్ దునియా భర్ మే మృత్యు కే ప్రముఖ కారణో మే సే ఏక్ హై. లేకిన్ సహీ జీవన్ శైలి అప్నా కర్ ఔర్ ఆపాత్కాలీన్ స్థితి మే సమయ పర్ సిపిఆర్ దేకర్ కిసీ వ్యక్తి కీ జాన్ బచాయి జా సక్తి హై. ఇన్హీ మహత్వపూర్ణ విషయో పర్ చర్చా కర్నే కే లియే హమారే సాథ్ హై కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ ఔర్ జోనల్ కోఆర్డినేటర్ ఫార్ సిపిఆర్ అండ్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ కోర్స్ సెంట్రల్ జోన్ ఇండియా కే డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి. డాక్టర్ సురేష్, ఆకాశవాణి కే స్టూడియో మే ఆప్కా బహుత్ బహుత్ స్వాగత్ హై.
2: నమస్కార్ మేడం.
1: డాక్టర్ సాహబ్, సబ్సే పహలే తో హమారే శ్రోతాఓ కో సరల్ శబ్దో మే బతాయియే కి యే సిపిఆర్ ఆఖిర్ క్యా హై ఔర్ ఇస్కి జరూరత్ కబ్ పడ్తీ హై.
2: సిపిఆర్ కా మత్లబ్ కార్డియోపల్మనరీ రిసస్టేషన్. కార్డియాక్ మతలబ్ హార్ట్, పల్మనరీ మతలబ్ లంగ్స్. అగర్ కిసీ కండిషన్ కే వజేసే హార్ట్ యా లంగ్ ఫంక్షన్ కర్నా బిల్కుల్ బంద్ హో గయా తో ఉస్కో రివైవ్ యా నైతో రీస్టార్ట్ కర్నే కే లియే జో ప్రొసీజర్ రహతా హై, జో స్కిల్స్ రహతా హై, ఉస్కో హీ కార్డియోపల్మనరీ రిసస్టేషన్ కహతే హై. దూసరా వర్డ్స్ మే డిస్క్రైబ్ కర్నా హై తో ఇస్కో బేసిక్ లైఫ్ సపోర్ట్ భీ బోల్ సక్తే హై, లేకిన్ సింపల్ లాంగ్వేజ్ మే ఇస్కో సిపిఆర్ కహతే హై.
1: జీ సర్, యానీ యే ఏక్ తరహ కా జీవన్ రక్షక్ ప్రాథమిక్ ఉపచార్ హై. లేకిన్ డాక్టర్ సాహబ్, లోగ్ అక్సర్ హార్ట్ అటాక్ ఔర్ కార్డియాక్ అరెస్ట్ కో ఏక్ హీ సమజ్ లేతే హై. క్యా ఇన్ దోనో మే కోయి అంతర్ హై?
2: బిల్కుల్ డిఫరెంట్ హై. కార్డియాక్ అరెస్ట్ మతలబ్ హార్ట్ మే కోయి భీ ఏక్ వాల్ యా నహీ తో ఏక్ పోర్షన్ కో బ్లడ్ సప్లై అచానక్ రుక్ గయా తో వో పోర్షన్ ఆఫ్ ద హార్ట్ జో డ్యామేజ్ సఫర్ కర్తీ హై ఉస్కో హార్ట్ అటాక్ కహతే హై. కార్డియాక్ అరెస్ట్ మతలబ్ హార్ట్ కంప్లీట్లీ ఫంక్షన్ కర్నా బంద్ హో జాతా హై. హార్ట్ అటాక్ జో आदमी को होता है वो आदमी या बच्चा जो भी है वो बात कर सकते हैं, वो कॉन्शियस भी रह सकता है, लेकिन अगर कार्डियक अरेस्ट हो गया तो उसका मतलब वो डेड या नहीं तो हार्ट पंप करना बंद हो गया, उसको इमीडिएटली हम सीपीआर करके रिवाइव करना जरूरी है.
1: जी सर, यानी अगर कोई व्यक्ति अचानक बेहोश होकर गिर पड़े और सांस ना ले तो तुरंत सीपीआर जरूर कर देना चाहिए.
2: CPR जो है इमीडिएटली मतलब एज सुन एज यू फाइंड ए पर्सन अनरेस्पॉन्सिव इमीडिएटली CPR इनिशिएट करे तो आउटकम्स जो है बेहतर रहता है. काफी बार लोग सोचते हैं CPR करने के लिए केवल मेडिकल पर्सनल की जरूरत है, लेकिन हर एक आदमी ले पर्सन हो या नहीं तो आप डॉक्टर हो या नर्स हो या नहीं तो पुलिस हो या कोई भी हो, सब लोग जो ये स्किल्स पोजेस कर सकते हैं, सब लोग ये प्रैक्टिस में यूज कर सकते हैं, सो दैट हम काफी जान को बचा सकते हैं.
1: तो डॉक्टर सुरेश, एक आम आदमी सही तरीके से CPR कैसे दे सकता है, जरा हमारे श्रोताओं को समझाइए.
2: CPR करना

ముందుగా శక్తి ఈ చిత్రం కోసం హేమచంద్ర సాయంధవి పాడిన రామజోగేశాస్త్రి గీతం వినండి. సంగీతం మణిశర్మ.

శ్రోతలు, చిత్రసీమలో ఇప్పుడు వినండి మిర్చి. ఈ చిత్రం కోసం విజయప్రకాష్ అనిత పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి, నేను లోకల్ చిత్రం కోసం నరేష్ అయ్యర్, మనీషా ఈరబతిని పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఎంసీఏ ఈ చిత్రం కోసం దివ్యకుమార్ శ్రావణ భార్గవి పాడిన బాలాజీ గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: సార్.
1: ఇట్స్ ఓకే చిన్ని గారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి గబ్బర్ సింగ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1-800-117-00-1800-1-1-7-0 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
2: సుప్రభాత వేళ భక్తిభావం.
3: కర్షక జనావళికి తారక మంత్రం.
2: మహిళా లోకానికి ప్రియనేస్తం.
3: యువజనులకై ఉత్తుంగ తరంగం.
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం కొంతకాలం
3: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
3: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
3: అన్ని తానై,
2: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
3: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి
3: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఆకాశవాణి సమయం 11 గంటలవుతుంది. వార్తల ముఖ్యాంశాలు విందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 3 దేశాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మాసిడోనియాకు చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి మాసిడోనియా అధ్యక్షులతో చర్చలు జరుపుతారు. ఆ దేశ ప్రధానమంత్రి అసెంబ్లీ స్పీకర్తో కూడా సమావేశమవుతారు. టకేడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా అభివృద్ధి చేసిన క్యుడెంగా వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా మార్కెట్ అనుమతి మంజూరు చేయడంతో భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్ను ఆమోదించారు.

ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేసే దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధితో పోరాటంలో ఈ ఆమోదం భారతదేశంలో ఒక ప్రధానమైన ముందడుగని టకాడా సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఫైటర్ డ్రగ్గా ప్రసిద్ధి చెందిన అధిక శక్తివంతమైన ట్రామడోల్ హైడ్రోక్లోరైడ్ మాత్రల ఎగుమతి సరుకును అక్రమంగా మళ్లించే ప్రయత్నాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అడ్డుకుంది. సుమారు 30 మెట్రిక్ టన్నుల బరువు ఉన్న ఈ మొత్తం సరుకును ఢిల్లీలోని ఒక గిడ్డంగి నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. హైదరాబాద్లోని 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు బీజేపీ ప్రతినిధి బృందం నిన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ఈ నివేదికను సమర్పించారు. హైదరాబాద్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ సహకారంతో ఈ నెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయంలో జరిగే ఈ మేళా ద్వారా ఫార్మసిస్ట్ అసిస్టెంట్ ఫార్మసిస్ట్ విభాగాల్లో 100 పోస్టులు భర్తీ చేస్తారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు

ఫార్మసిస్ట్ సహకారంతో ఈ నెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయంలో జరిగే ఈ మేళా ద్వారా ఫార్మసిస్ట్ అసిస్టెంట్ ఫార్మసిస్ట్ విభాగాల్లో 100 పోస్టులు భర్తీ చేస్తారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు సంక్షేమానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ అమరజ్యోతి ప్రాంగణంలో కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే జాతీయ ఆదాయ ప్రాతిపదిక ప్రతిభా ఉపకార వేతన పథకం పరీక్షకు దరఖాస్తు గడువును 24వ తేదీ వరకు పొడిగించినట్లు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేశారు. 2026-27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు పరీక్ష ఫీజు చెల్లింపును 24వ తేదీలోపుగా పూర్తి చేయాలని సూచించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరింతవరకు పి అభిషేక్ గారి మృదంగ వాద్యం విన్నారు. ఇప్పుడు వినండి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం యాజిన్ నిజార్ ఆలపించిన శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సుగమ్ సంగీత్ శ్రీ నసీర్ అహ్మద్ శ్రీ నజీర్ అహ్మద్ వర్సీ బృందంగారులచే కవ్వాలి విందాం.

గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ లిజనర్స్, వెల్కమ్ టు యువవాణి ఇంగ్లీష్ ఆన్ మీడియం వేవ్ 406.5 meters, 738 kHz అండ్ డిఆర్ఎం 729 kHz, ఆకాశవాణి హైదరాబాద్. ఐఎమ్ ఆశ్రిత అండ్ ఇట్ ఇస్ రియలీ లవ్లీ టు హ్యావ్ యువర్ కంపెనీ దిస్ ఆఫ్టర్నూన్. టుడే లెట్స్ టాక్ అబౌట్ అ సింపుల్ టూ లెటర్ వర్డ్ దట్ మెనీ ఆఫ్ అస్ ఫైండ్ సర్ప్రైజింగ్లీ డిఫికల్ట్ టు సే, దట్ ఈస్ నో. ఇట్ సౌండ్స్ ఈజీ, డజంట్ ఇట్? నో ఈజ్ వన్ ఆఫ్ ద షార్టెస్ట్ వర్డ్స్ బట్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ వన్ టు సే. బట్ థింక్ అబౌట్ ఇట్, హౌ మెనీ టైమ్స్ హ్యావ్ యూ అగ్రీడ్ టు సంథింగ్ ఈవెన్ విన్ యూ డెంట్ వాంట్ టు? హౌ ఆఫన్ హ్యావ్ యూ సెడ్ ఎస్ జస్ట్ బికాస్ యూ వర్ అఫ్రేడ్ ఆఫ్ డిసప్పాయింటింగ్ సమ్వన్, హర్టింగ్ దర్ ఫీలింగ్స్ ఆర్ బీయింగ్ జడ్జ్డ్? ఫర్ మెనీ యంగ్ పీపుల్ టుడే, సేయింగ్ నో ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ రూడ్. ఇట్స్ అబౌట్ ఓవర్కమింగ్ ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అండ్ లర్నింగ్ టు రెస్పెక్ట్ ఆర్ ఓన్ ప్రయారిటీస్. సో టుడే లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో, నాట్ టు పుష్ పీపుల్ అవే బట్ టు ప్రొటెక్ట్ ఆర్ టైమ్, ఎనర్జీ అండ్ వెల్బీయింగ్. లెట్ మీ బిగిన్ విత్ అ ఫెమిలియర్ సిచ్యువేషన్. ఇమాజిన్ యూఆర్ అ కాలేజ్ స్టూడెంట్, ఎగ్జామ్స్ ఆర్ జస్ట్ 2 days అవే అండ్ యూ హ్యావ్ ప్లాన్ టు స్పెండ్ ద ఈవినింగ్ రివైజింగ్. అండ్ సడన్లీ యువర్ ఫ్రెండ్స్ కాల్ అండ్ సే, కమ్ ఆన్ లెట్స్ గో అవుట్, విల్ స్టడీ లేటర్. యూ నో యూ నీడ్ టు ప్రిపేర్, బట్

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: You cannot pour from an empty cup. Taking care of yourself is not selfish. It is necessary. Social media has also made saying no more difficult. We see friends attending every party, every trip, every event. Suddenly, we feel like we must be everywhere. This is what is called FOMO, the fear of missing out. A young professional once said that she attended every weekend outing because she didn't want to miss memories. Eventually, she realized she had spent most of her savings and hardly had any time to rest. One weekend, she politely declined an invitation and spent the day reading, exercising, and talking with her family. On Monday, she felt refreshed instead of exhausted. Sometimes, saying no to one invitation is actually saying yes to your peace of mind. The ability to say no is also important in our digital lives. How often do we unlock our phones just to check one notification? 5 minutes later, we are still scrolling through short videos and social media posts. We have unknowingly said yes to distractions. What if instead we said no to endless scrolling and yes to reading a book, learning a new skill, or simply spending time with your loved ones? Every yes and every no shapes

0: the person we become. Now, saying no doesn't mean you're being rude or disrespectful to someone. There is always a polite way to decline. Instead of saying, no, I can't, you can say this. Thank you for thinking of me, but I'm unable to commit right now. Or you can say something like, I would really like to join, but I have other priorities at the moment. A respectful no preserves relationships while protecting your boundaries. When you speak up for your emotions, say no to people being mean to you, and set boundaries around how you deserve to be treated, your confidence and self-esteem will grow. When you know you deserve to be treated with kindness, it's easier to treat yourself with kindness too. So now let's have a commercial break.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
4: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: సో నౌ let's discuss a few points on emotional independence. Emotional independence means not depending on others' approval, but to feel confident and worthy. Saying no becomes easier when your self-worth comes within. You don't have to please everyone. Trying to keep everyone happy often leads to stress, resentment, and burnout. It's okay if someone is disappointed. Saying no is an act of self-respect, not selfishness. Protecting your energy, time, and mental well-being allows you to show up better for the people and commitments that truly matter. Not every reaction is your responsibility. If someone's getting upset because you set a healthy boundary, their feelings are theirs to manage. Your responsibility is just to communicate that truly matters. Not every reaction is your responsibility. Learn to separate kindness from people-pleasing. Kind people help when they genuinely can, but people-pleasers often say yes out of fear of rejection or guilt. Real relationships respect boundaries. Friends, family, and colleagues who value you will understand that no is sometimes necessary. Every no to something unimportant is a yes to something important. Your family, your health, personal goals, or peace of mind. When your happiness depends less on others' approval, saying no stops feeling like guilt and starts feeling like self-respect, which is much needed.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: Here are some interesting facts that we discuss. Do you know the average person makes thousands of decisions every day? Every unnecessary yes is one more decision that drains your mental energy. The word no is one of the first words children learn. As we grow, many of us actually find it harder to say

0: ఆకాశవాణి సమయం 12:30 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భవిష్యత్తులో దేశంలో జరిగే ఏ పరీక్షలో కూడా పేపర్ లీకేజీ లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీక్లను నివారించేందుకు అన్ని వర్గాలు సమన్వయంతో కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్తో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి దేశ యువత ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. పార్లమెంట్ భవన్ సముదాయంలో ఈరోజు జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళ్ మిలన్ అని పిలిచే ఈ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూ మీడియాతో మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ గురించి సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి మోదీ సమావేశంలో పేర్కొన్నట్లు చెప్పారు. పేపర్ లీక్ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేశామని, ప్రస్తుతం 13 నిందితులు జైల్లో ఉన్నారని మోదీ చెప్పారు. బాధ్యులకు వీలైనంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్లు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు కూడా ప్రధానమంత్రి సమావేశంలో తెలియజేశారు.
2: पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया.
3: As soon as reports of paper leak emerged, the government took swift action. 13 individuals were arrested and sent to jail. To ensure that the future of students was not affected, the NEET re-examination was conducted on priority and the results were declared in a timely manner. Strict measures have also been put in place to prevent such incidents from recurring.
2: दोबारा इस तरह का पेपर लीक ना हो इसके लिए सख्ती से कदम उठाया गया है.
1: భారత్ పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించినట్లు రిజిజు చెప్పారు.

స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలోనూ భారతీయ రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రైతుల సంక్షేమం, జాతీయ ప్రయోజనాల ధ్యేయంగా ఈ ఒప్పందాలని కుదిరాయని ఆయన ఉద్ఘాటించారు. పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమావేశాలను ప్రస్తావిస్తూ బిల్లుల ఆమోదానికి ఎన్డీఏ నిర్మాణాత్మకమైన సానుకూలమైన పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు సహకరించాలని రిజిజు విజ్ఞప్తి చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ దేశానికి సేవ చేయడానికి, దేశ భవిష్యత్తు కాపాడడానికి, యువత సంక్షేమం కోసం పనిచేయడానికి పార్లమెంటు సభ్యులందరూ ఎన్నికై పార్లమెంటుకు వచ్చారని ఆయన అన్నారు. విశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ కలిసి పట్టుకట్టుగా పనిచేయాలని కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భారత్లో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన నరేంద్ర మోదీని సత్కరిస్తూ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు అభినందన తీర్మానాన్ని ఆమోదించాయి. నీట్ పేపర్ లీక్ కేసుతో పాటు పలు ఇతర అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం కారణంగా పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ నిర్వహణలో సహకరించాలని ప్రతిపక్షాలను ఓం బిర్లా కోరినప్పటికీ సభ్యులు నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలో కూడా అనేక మార్లు సభాధిపతి వాయిదాలు వేశారు. కేంద్ర మంత్రులు పత్రాలను సమర్పించిన తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడేందుకు అనుమతించారు. నీట్ అంశంపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల గురించి ఖర్గే ప్రస్తావించారు. ఆ తర్వాత ప్రతిపక్ష అధికార పక్షాల గందరగోళం కారణంగా ఎగువ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని మరింత సమగ్రంగా, సురక్షితంగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియపై చర్చించేందుకు ఎన్నికల కమిషన్ ఈరోజు కోల్కతాలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ఐడియా సంస్థలు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 24 ఎన్నికల జిల్లాల నుంచి ఎన్నికల అధికారులు, అలాగే దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్నికల నిర్వాహకులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, ఎన్నికల నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, ప్రత్యేక ఓటింగ్ ఏర్పాట్లను మరింత సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడం, సురక్షితం చేయడంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సిక్కింలోని నామ్చీ జిల్లా సమర్థంలో ఉన్న ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడానికి సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. నామ్చీ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం రక్షణ బృందాలు ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీశాయి. కొండ చర్యలు విరిగిపడడం వల్ల దెబ్బతిన్నట్లు భావిస్తున్న సొరంగంలో సుమారు 25 మంది చిక్కుకుని ఉన్నారని అనుమానిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగోలేతో ఫోన్లో మాట్లాడారు. ఈ పరిస్థితిని, సహాయక చర్యలను ప్రధానమంత్రి సమీక్షించారు. నామ్చీ జిల్లా యంత్రాంగం ఎన్హెచ్పిసి అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, సిక్కిం పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల విభాగం, ఆరోగ్య శాఖ, ఇతర శాఖల సహకారంతో సహాయ చర్యలు జరుగుతున్నాయి. సిక్కిం నామ్చీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో మాట్లాడారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ మంత్రి, ఇప్పటివరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని కూడా ఆమోదించిందని చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా 1 ఆగస్టున పూణేలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు
నిర్వహించిన

0: విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్ర పవార్ తదితరులు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశాలలోని కొన్ని భాగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కర్ణాటక, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నదులు పొంగి ప్రవహిస్తుండటంతో వరద పరిస్థితి మరింతగా క్షీణించింది. మృతుల సంఖ్య 10కి పెరిగింది. జోర్హాట్, చరైదేవ్, దిబ్రూగఢ్, శివసాగర్, ధీమాజీ, తిన్సుఖియా, గోలాఘాట్లతో సహా రాష్ట్రంలో 16 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. దీనివల్ల 3 లక్షల మందికి పైగా ప్రజా ప్రభావితమయ్యారు. 19,000కు పైగా హెక్టర్లలో పంట పొలాలు నీట మునిగాయని అంచనా వేస్తున్నారు. నిన్న 5 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరదల వల్ల మరణాల సంఖ్య 10కి చేరుకుంది. 101 సహాయ శిబిరాలు, పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి 9,600 మందికి పైగా ఆశ్రయం కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, ఇతర సంస్థలు 6,700 మందిని వరద ప్రాంతాల నుంచి రక్షించాయి. విశేషాలు మరొకసారి. భవిష్యత్తులో దేశంలో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలు లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం విందాం.

0: క్లాప్ అండ్ స్మైల్.
1: ఫ్రెండ్స్, యు ఆర్ జస్ట్ లిసనింగ్ టు దిస్ సాంగ్. వి హోప్ యు ఎంజాయ్డ్ ఇట్.
2: కాన్సెప్ట్ అండ్ కోఆర్డినేషన్ బై డాక్టర్ ఆర్ మేఘానాథన్. సంగ్ బై నేహా అండ్ చిల్డ్రన్. రికార్డెడ్ బై బటి ల్యాంగ్లింగ్డో. ప్రొడ్యూస్డ్ బై అజీత్ హోరో. దిస్ సాంగ్ ఈస్ ప్రెజెంటెడ్ టు యూ బై సిఐఈటీ ఎన్సిఈఆర్టీ న్యూఢిల్లీ ఇండియా.
3: श्रोताओ, अभी आप सुन रहे थे कार्यक्रम क्लैप एंड स्माइल. अरब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है. तो अब अजीत,
4: उमंग कार्यक्रम की तकनीकी टीम यानी
3: कुसुमलता,
4: जगबंधु,
3: चेतना
4: और मंजू जी के साथ फिमलेश को आज्ञा दीजिए.
3: नमस्कार.
5: उमंग उमंग उमंग उमंग.
6: మీదింతవరకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
7: మన్ కీ బాత్, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు, ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి. లేదా 1800-117-00-1800-11-07-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు

ఇలా పథకానికి దరఖాస్తుల స్వీకరణను ఈరోజు నుంచి ప్రారంభించింది. క్యూర్ పరిధిలోని అర్హులైన ప్రజలు 10 వరకు సమీపంలోని మీసేవా కేంద్రం లేదా మీసేవ వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవ వాట్సాప్ నెంబర్కు సందేశం పంపి చాట్బాట్ సూచనల మేరకు మొబైల్ ద్వారానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మీసేవ పోర్టల్లో కూడా దరఖాస్తు చేసుకోవడంతో పాటు దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ సాయంత్రం కొడంగల్కు చేరుకోనున్న ముఖ్యమంత్రి దుద్యాల్ మండలం హకీంపేట గ్రామంలో ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలిస్తారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి కొడంగల్లోనే ముఖ్యమంత్రి బస చేస్తారు. రేపు ఉదయం స్థానిక నాయకులు బీఎల్ఏలతో సర్పై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని అన్ని గురుకుల విద్యా సంస్థల తనిఖీలను 30 పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ ఉదయం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన, ప్రతి రీజనల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కనీసం 6 గురుకులాలను సందర్శించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షాభావాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని విద్యా సంస్థల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నిర్వహిస్తున్న శాస్త్రీయ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరీక్షల నివేదికల ఆధారంగా పునరుద్ధరణ డిజైన్లు రూపొందిస్తున్నట్టు చెప్పారు. సిడబ్ల్యూపీఆర్ఎస్ ఎన్జీఆర్ఐ నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఐఐటి ముంబైకి పంపినట్టు వెల్లడించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా, బీపీటీ లేదా ఎంపీపీటీ అర్హతతో పాటు కనీసం 2 ఏళ్ల అనుభవం, 43 సంవత్సరాలలోపు వయసు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి జర్మన్ భాషా శిక్షణ, వీసా సహాయం, ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు నెలకు 2,500 నుంచి 3,800 యూరోల వరకు వేతనం లభిస్తుంది. హైదరాబాద్లోని అమెరికా కాన్సల్ జనరల్ లారా విలియమ్స్ ఈ ఉదయం సచివాలయంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో సమావేశమయ్యారు. ఈ మర్యాదపూర్వక సమావేశంలో పలు అంశాలను చర్చించారు. పిటిషన్స్ కమిటీ అనేది ప్రజల గొంతుక లాంటిదని, కమిటీ సభ్యులందరూ చురుగ్గా పనిచేస్తే ప్రజల్లో మంచి పేరు, గుర్తింపు వస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలి పిటిషన్స్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, లెజిస్లేచర్ కమిటీలో సభ్యులు కావడాన్ని బాధ్యతగా భావించాలని, భవిష్యత్తులో పిటిషన్స్ పెండింగ్లో ఉండకూడదనే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ చట్టంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రజల అవసరాల కోసం చట్టాల్లో మార్పులు తెస్తే అభ్యంతరం లేదని, కానీ క్యూర్ చట్టంలో సైంటిఫిక్ టాక్సేషన్ విధానం లేదని విమర్శించారు. ప్రతి ఏటా 5% పన్ను పెంపు, రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ట్యాక్స్ విధించడం భావ్యం కాదన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు ఈరోజు మంచిర్యాల జిల్లా లక్సట్టిపేటలో పర్యటిస్తారు. లక్సట్టిపేటలోని వాసవి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. 2 నెలల క్రితం మృతి చెందిన 4 రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పార్టీ తరపున ఆర్థిక సహాయం అందజేస్తారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణను ఈరోజు నుంచి ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు కొడంగల్లో పర్యటిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ చట్టంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు ఆదిలాబాద్తో సహా 12 జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ

0: వేద పరీక్షలను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఈ ఉదయం ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేద విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: సుదీర్ఘకాలంగా రాజన్న భక్తులు ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతా ఉంది. ఇప్పటి వరకు 45% అభివృద్ధి పనులు జరిగినాయి. మిగతా 55% పనులు కూడా వీలైనంత తొందరగా చేసేటువంటి క్రమంలో శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది.
0: మాతా శిశు ఆరోగ్య సేవల్లో రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు ప్రోత్సాహకంగా ప్రకటించిందని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ అదనపు నిధులను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు వినియోగిస్తామని తెలిపారు. నవజాత శిశు సంరక్షణ విభాగాల విస్తరణ, లేబర్ రూమ్లు, ఆపరేషన్ థియేటర్లను తీర్చిదిద్దే అవకాశముందని పేర్కొన్నారు. ఈరోజు ఆదిలాబాద్, కరీంనగర్తో సహా 12 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. కేంద్ర భద్రతా దళాలు వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలకు నిర్వహించే 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ 2026 పోటీలు ఈ నెల 23 నుంచి 30 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్ ఇన్స్పెక్టర్ జనరల్ హర్ప్రీత్ కౌర్ సోహి తెలియజేశారు. సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జూమ్ సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ప్రతి ఓటరుకి న్యాయం జరిగేలా పనిచేయాలని పార్టీ నాయకత్వం సూచించిందని ఆయన తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం నుండి మంగళవారం ఉదయం వరకు జిల్లాలో 34.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా రెబ్బెనలో 81.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా సిర్పూర్ యూలో 11.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వావుదాం గ్రామ సరిహద్దులోని వాగు ఉప్పెంగి ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు వెలితీత పనులు నిలిచిపోయాయి. కాకతీయ యూనివర్సిటీకి రూసా 2.0 పథకం కింద 50 కోట్ల రూపాయల నిధులను ఆమోదించినట్టు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ తెలియజేశారు. రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ విభాగంలో ఈ నిధులు మంజూరయ్యాయన్నారు. పార్లమెంటులో వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరడంతో కేంద్ర మంత్రి వివరాలు అందించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణను ఈరోజు నుంచి ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు కొడంగల్లో పర్యటిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ చట్టంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు ఆదిలాబాద్తో సహా 12 జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వనితాలోకం.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి అనేక అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ, నేషనల్ హెచ్పివి ఫ్యాకల్టీగా తన సేవలు అందిస్తున్న ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సమీరా ఆలూరి గారు మనతో మన స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సమీరా గారు.
1: నమస్కారం అమ్మ, మీకు శ్రోతలందరికీ.
0: డాక్టర్ గారు, హెచ్పివి అంటే ఏంటండి?
1: హ్యూమన్ పాపిలోమా వైరస్. హ్యూమన్ పాపిలోమా వైరస్ గురించి మధ్యకాలంలో ఎక్కువ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది క్యాన్సర్ కాజేటివ్ ఆర్గానిజంగా రికగ్నైజ్ అయింది. ఇది హెరాల్డ్ జోర్ హుసేన్ అనే సైంటిస్టు, జర్మన్ సైంటిస్టు, ఇది డిస్కవర్ చేశారన్నమాట. హ్యూమన్ పాపిలోమా వైరస్ ద్వారా అది సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తుందని, దాని తర్వాత ఆయనకి నోబెల్ ప్రైజ్ అది కూడా ఇచ్చి వాళ్ళని సత్కరించడం జరిగింది. సో ఫార్చునేట్గా ఏంటంటే మన బాడీలో రెండు ఆర్గన్స్.
0: డాక్టర్ గారు, హెచ్పివి ఇన్ఫెక్షన్ అసలు ఎలా వస్తుందండి?
1: హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ యూజువల్గా లైంగిక జీవితం స్టార్ట్ చేసినాక వస్తుంది, కానీ ఇది మోస్ట్లీ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. బట్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్లో దీన్ని చేర్చలేదు, ఎందుకంటే ఫోమైట్స్ ద్వారా కూడా అది రావచ్చు అన్నమాట, ట్రాన్స్మిషన్ ఉండొచ్చు.
0: హెచ్పివి వలన ఎలాంటి వ్యాధులు రావచ్చు, దానిలో ఎంతవరకు ప్రమాద శాతం ఉంటుందండి? అది తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది?
1: హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అమ్మా, హెచ్పివి ఇన్ఫెక్షన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ మెన్ అండ్ 80-85% ఆఫ్ ఉమెన్ని ఎఫెక్ట్ చేస్తుంది. దానికి ఏం సింప్టమ్స్ ఉండకపోవచ్చు, దానికి అదే బాడీ నుంచి మనకి వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంటుంది కదా, దాని ద్వారా మనకి కోల్డ్ వస్తే ఎలా తగ్గిపోతుందో మందులు వాడకపోయినా, అది ఆటోమేటిక్గా బై 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మన బాడీ నుంచి అది నిర్మూలన చెందుతుంది అన్నమాట. అందుకోసమే మనం స్క్రీనింగ్ పద్ధతులు ఇండియాలో 30 సంవత్సరాల నుంచి స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి. ఫార్చునేట్గా ఇది కాజ్ చేసే క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్, బాడీలో ఒకే ఒక ఆర్గన్కి చాలా మంచి స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నది సర్విక్స్కి. సర్విక్స్ అంటే ఏంటి, గర్భాశయం ముఖ ద్వారాన్ని, ఆ యోన్లోకి చొచ్చుకుని ఉన్న గర్భాశయం యొక్క లోవర్ పోర్షన్ని మనం సర్విక్స్ అంటాం. ఆ సర్వైకల్ క్యాన్సర్ రావటానికి హెచ్పివి వైరస్ కారణమవుతుంది మెజారిటీ ఆఫ్ కేసెస్లో, ఆల్మోస్ట్ 90-95% కేసెస్లో. సో ఈ మీరు ఏమి వ్యాధులు రావచ్చు అని అడుగుతున్నారు కదా, క్యాన్సరే కాకుండా ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ ఆల్మోస్ట్ 200 స్ట్రెయిన్స్ ఉన్నాయి. అందులో ఆంకోజెనిక్ స్ట్రెయిన్స్ అంటే క్యాన్సర్ కాజిటివ్ స్ట్రెయిన్స్ ఒక 14 ఉన్నాయి, 14 రకాలుగా ఉన్నాయి. మిగతావి పులిపురులు అంటాం కదా, వాట్స్, అలాగే నెగ్లెక్ట్ అయ్యి ఉండిపోతే ఇనీషియల్ స్టేజెస్లో డిస్ప్లేషియా, ఇప్పుడు ప్రెసెంట్ సర్వైకల్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లేషియా అంటున్నాం, సిఐఎన్ విత్ డిఫరెంట్ గ్రేడ్స్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3గా అలా ప్రోగ్రెస్ అయ్యి ఇంకా నెగ్లెక్ట్ అయితే క్యాన్సర్కి లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఒక విధంగా చూస్తే ఈ సర్వైకల్ క్యాన్సర్ని ఫ్రెండ్లీ క్యాన్సర్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇట్ గివ్స్ అస్ టైమ్ ఇన్ బిట్వీన్ మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పటి నుంచి క్యాన్సర్ రూపాంతరం చెందటానికి ఆల్మోస్ట్ ఒక 5-15 ఇయర్స్ టైం మనకి ఇస్తుంది. సో డ్యూరింగ్ దట్ టైమ్ మనం ఒక గైడ్ లైన్ పెట్టుకుంది, ఇండియాలో గైడ్ లైన్స్ 30 ఇయర్స్ నుంచి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని చెప్పాను కదా, అది ఏంటి, యూనివర్సల్ ప్రోగ్రామ్, ఆడవాళ్ళందరూ చేయించుకోవాలి. మనం థ్రూఅవుట్ బాడీ హెల్త్ చెకప్స్ ఎలా చేయించు, ప్యాకేజెస్, హెల్దీ ఉమెన్ చెకప్స్ అని చేస్తాం కదా, మా హాస్పిటల్లో కూడా మేము వెల్ ఉమెన్ చెకప్ అని చేస్తాం, దానిలో 40 ఇయర్స్ నుంచి ఇది ఆల్మోస్ట్ ఇంక్లూడ్ అయిపోయింది ఈ టెస్ట్ కూడా అన్నమాట.
0: అంటే ఇది సాధారణంగా ఏ స్థాయిలో ఉందంటారు ఇండియాలో?
1: నేను ఇందాక చెప్పినట్టు 30 ఇయర్స్ వరకు చాలా మంది ఎఫెక్ట్ అవుతారు, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బయటకు వచ్చేస్తాయి కదా, ఆ రిమైనింగ్ కొన్ని కేసెస్లో ఉండిపోయినప్పుడు

0: వైరస్ లోపల టిష్యూస్లో ఇంటిగ్రేట్ అయిపోయి దానిలో తేడాలు తీసుకొచ్చి, యాజ్ ఎ సెడ్ డిస్ప్లాస్టిక్ చేంజెస్ ఇవన్నీ, ఇంట్రాఎపిథీలియల్ నియోప్లాసియా ఇవన్నీ వచ్చేసి ప్రోగ్రెస్ అయిపోయి క్యాన్సర్కి లీడ్ చేయొచ్చు.
1: ఓకే డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పినట్టు జననేంద్రియాల పులిపిరికాయలు అంటే ఎలా ఏంటండి అసలు?
0: జెనైటల్ వాట్స్ అమ్మ, ఆల్మోస్ట్ కంప్లీట్ జన్నాంగాలు అంతటి కూడా నెగ్లెక్ట్ అయిపోతే కంప్లీట్గా అదంతా కూడా వచ్చేయచ్చు. ఈ కాలంలో అదంతా చూడట్లేదు బికాస్ ఆఫ్ మోర్ అవేర్నెస్, కొంచెం రాగానే రావటం, చూసుకోవటం ఇవన్నీ కూడా.
1: ఓకే, దీనికి ఎటువంటి పరీక్షలు ఉంటాయండి, నిర్ధారణ పరీక్షలు?
0: అంటే కమింగ్ బ్యాక్ టు ప్రివెన్షన్, ఎలా చేద్దాము,
1: చికిత్స
0: ఎలా చేద్దాం. మనకి హెల్త్ కేర్ తీసుకుంటే బ్రాడ్గా హెల్త్ కేర్ మూడు విధాలుగా మనం అనుకోవచ్చు. ఎలాగా? ప్రివెంటివ్ హెల్త్ కేర్, క్యూరేటివ్ హెల్త్. ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే రాకుండా చేసుకోవటం. రాకుండా చేసుకునేది ఎలాగా? వ్యాక్సిన్స్ ఇవ్వటం ద్వారా, అట్లాగా టీకాలు అంటాం కదా, వ్యాక్సిన్స్ ఇవ్వటం ద్వారా నెంబర్ వన్. నెంబర్ టూ, క్యూరేటివ్ అంటే వచ్చినాక చేసుకోవటం. వచ్చిన తర్వాత అది కంప్లీట్గా క్యూర్ అవ్వటానికి మందులు అవి వాడి తగ్గించుకోవటం. పాలియేటివ్ హెల్త్ కేర్ అంటే మనం బ్రాడ్గా కంప్లీట్గా నిర్మూలన చేయలేము, పర్టికులర్ మనిషికి ప్రశాంతంగా కొంచెం పెయిన్లెస్గా ఉండి వాళ్ళ జీవితం ప్రొలాంగ్ చేసే విధంగా చేయటం. సో మనం ఇప్పుడు ఈ 2017లో ఒక హిస్టరీ గురించి మనం చూసుకుంటే, ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ అది లీడ్ చేసే క్యాన్సర్స్ కానీ వీటన్నిటిని తీసుకుంటే, 2017లో మా ఇంటర్నేషనల్ బాడీ ఉంది, గైనకాలజిస్ట్ బాడీ, ఫీగో అనేది, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజిస్ట్ గ్రూపు, అప్పటి ప్రెసిడెంట్ మన ఇండియన్ని డాక్టర్ సిఎన్ పురంద్రే అని, ఆ టైంలో ఫీగో అండ్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక తీర్మానం చేసింది, గ్లోబల్గా ఈ క్యాన్సర్ని కంప్లీట్గా ఇరాడికేట్ చేయాలి బై వే ఆఫ్ 90-70-90 బై 2030. కంప్లీట్ నిర్మూలన అంటే కంప్లీట్గా మనం జీరో చేసేసేయలేము, అట్లీస్ 4/1 lakh పాపులేషన్, లక్ష మందిలో 4 కన్నా తక్కువ దీనిలో తగ్గించాలి అనే తీర్మానం తీసుకుని, ఇది మనం మాట్లాడుకోవాలంటే 90% అంటే 90% ఆఫ్ ద టీనేజ్ చిల్డ్రన్ని వ్యాక్సినేట్ చేయడం ద్వారా, 70% ఆఫ్ మహిళల్ని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా పరీక్ష చేయడం ద్వారా, ఆ పరీక్ష చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ టెస్ట్ చేయటమే కాకుండా టెస్ట్ చేసేది గర్భసంచి నోటి నుంచి చేస్తాము, అసలు గర్భసంచి ఎలా ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. సో దెన్ స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా పాప్స్మియర్ టెస్టు, పాప్స్మియర్ అనేది ఇప్పుడు లేటెస్ట్ లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అని చేస్తున్నాం, దానిలో ఈ హెచ్పివి వైరస్ టెస్ట్ కూడా చేస్తామన్నమాట. 70% మహిళల్ని మనం కవర్ చేయాలనేది, దెన్ 90% ఆఫ్ ద పీపుల్ లోకల్ చేంజెస్ ఉన్నప్పుడు, అక్కడికక్కడ కొంచెం కొంచెం చేంజెస్ ఉన్నప్పుడు లోకల్ థెరపీస్ లైక్ ఐస్ పెట్టడం ద్వారా కానీ, డెర్మాబ్లేషన్ ద్వారా కానీ, బాగా క్యాన్సర్ తేడాలు ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్కి పంపించడం ద్వారా కానీ మన మహిళల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందామనే తీర్మానం తీసుకొచ్చాం. అకార్డింగ్లీ నవంబర్ 17, 2020 నుంచి ఇది ఒక ఇంటెన్స్ ప్రోగ్రామ్స్ చేసాం నేషన్ వైడ్, ఇండియా వైడ్. ఇది మూడు పిల్లర్స్ లాగా తీసుకుని, ఫస్ట్ అవేర్నెస్ అమాంగ్ ద ఫిజిషియన్స్, అమాంగ్ ద ఆబ్స్ట్రీషియన్స్, పీడియాట్రిషియన్స్. ద ఫస్ట్ ఇయర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒక మోర్ దాన్ 10,000 గైనకాలజిస్ట్ని ఈ అవేర్నెస్ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఈ వ్యాక్సిన్స్ గురించి ఇవన్నీ ఇద్దామనేది, అది ఆ టార్గెట్ అచీవ్ చేసాం. మోర్ దాన్ 10,000 గైనకాలజిస్ట్ ఇంక్లూడ్ అయ్యారు ఆ ప్రోగ్రాంలో. మళ్ళీ 2024-25 ఇప్పటి వరకు కూడా మోర్ దాన్ 50,000 ఐఎంఏ డాక్టర్స్కి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా కార్యక్రమాలు చేస్తాం. సో ఫస్ట్ పిల్లర్ ఈజ్ అవేర్నెస్ అమాంగ్ ఫిజీషియన్స్, క్లినీషియన్స్. రెండోది, ఇది యాక్చువల్గా చెప్పాలంటే సెకండ్ పిల్లర్. ఫస్ట్ పిల్లర్ జస్ట్ పబ్లిక్లో మనకి అవేర్నెస్ తీసుకురావటం, లైక్ మన ఈ రేడియో కార్యక్రమాలు కానీ, పాంప్లెట్స్ కానీ, టీవీ ప్రోగ్రామ్స్ కానీ, ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్ కానీ, అది. దెన్ ఫిజీషియన్స్ వాళ్ళతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దేనిపై అది ప్రాపగేట్ చేసేది కూడా వాళ్లే కదా, వాళ్లే ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెంబర్ టూ అది. నెంబర్ త్రీ పిల్లరు పాలసీ మేకర్స్ని, గవర్నమెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వ్యాక్సినేషన్ అనేది ఉంది కదా హెచ్పివి వైరస్ నిర్మూలనకి,

0: ప్రివెంట్ చేయటానికి, ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయటానికి ఉన్న వ్యాక్సిన్ యుఐపి, యుఐపి అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేసేటట్టు చేద్దామనేది ఆ నిర్ణయంతో వీఆర్ ప్రొసీడింగ్ ఫార్వర్డ్. ఇది పార్లమెంట్లో కూడా దీని గురించి మాట్లాడారు, మోడీ గవర్నమెంట్ గారు కూడా ఆయన ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నారు. మన ప్రెసెంట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా రీసెంట్గా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇంక్లూడ్ చేస్తామని అట్లా అన్నమాట.
1: గుడ్ టు హియర్ దట్ మ్యామ్. చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అయితే మన ఇండియాలో దొరుకుతున్న ఈ హెచ్పివి వ్యాక్సిన్లు ఎన్ని రకాలు ఉన్నాయి? అది ఎంతవరకు మనకు రక్షణ కలిగిస్తాయని?
0: స్టార్టింగ్లో అమ్మా ఈ వ్యాక్సిన్స్ అనేది స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిపోయింది స్టార్ట్ అయ్యి. ఆ స్టార్టింగ్లో మనకి బైవలెంట్ వ్యాక్సిన్ అంటే నేను ఇందాక చెప్పినట్టు మనకి 14 స్ట్రెయిన్స్ క్యాన్సర్ కాజ్ చేయొచ్చు. దానిలో ఇనీషియల్గా చాలా హై రిస్క్ స్ట్రెయిన్స్ 16, 18 మనకి ఆంధ్రాలో 16 హైయెస్ట్ బాగా హై రిస్క్ అనమాట. అది ఇనీషియల్గా బైవలెంట్ వ్యాక్సిన్ ఉండేది, ఇప్పుడు నో లాంగర్ అవైలబుల్ అది. తర్వాత క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్, పాస్ట్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇస్తున్నాం అది క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్. 6, 11, 16, 18 స్ట్రెయిన్స్ని కవర్ చేస్తుంది అది. దానికి ఫీల్డ్ స్టడీస్ కూడా ఉన్నాయి, గ్లోబల్గా యూజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇది డెవలప్డ్ కంట్రీస్లో ఇట్స్ ఎ రొటీన్. మహిళలందరూ ఈ ప్రోగ్రామ్స్ ద్వారా స్కూల్ హెల్త్లో వ్యాక్సిన్ ఇచ్చేయటం కానీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లైక్ హెచ్పివి వైరస్ టెస్ట్ ఇవన్నీ చేయటం కానీ ఆటోమేటిక్గా వాళ్ళకి అయిపోతే ఆల్మోస్ట్ 0 లెవెల్కి వచ్చే స్టేజ్లో ఉంది డెవలప్డ్ కంట్రీస్లో. సో ఈ క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్ ఫార్చునేట్గా మనకి రీసెంట్గా పాస్ట్ 2-3 ఇయర్స్లో నేటివ్ వ్యాక్సిన్ కూడా వచ్చింది, సర్వవాకన్ నేటివ్ వ్యాక్సిన్ కూడా వచ్చింది. మళ్ళీ 2-3 ఇయర్స్ నుంచే మనకి ఇండియన్ మార్కెట్లో 9-వాలెంట్ వ్యాక్సిన్ అంటే 9 స్ట్రెయిన్స్ కవర్ చేసేది. ఈ 6, 11, 16, 18 కాకుండా 31, 33, 45, 52, 58 ఇన్ని స్ట్రెయిన్స్ కవర్ అయ్యేలాగా 9-వాలెంట్ వ్యాక్సిన్ కూడా వచ్చింది. ఏజ్ గ్రూప్ విషయానికి వస్తే బెస్ట్ ఏజ్ గ్రూప్ 9 to 15 ఇయర్స్, హైయెస్ట్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి ఆ ఏజ్ గ్రూప్లో ఇస్తే. ఈవెన్ కంపేర్డ్ టు న్యాచురల్ ఇన్ఫెక్షన్ కన్నా వ్యాక్సిన్తో వచ్చే న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ చాలా హైయెస్ట్ ఉంటాయి అన్నమాట. 9 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మనం ఇస్తే 2 డోసెస్ సరిపోతాయి, స్టార్ట్ డోసు, 0 డోసు, 6 మంత్స్. 6 మంత్స్ లోపు ఇవ్వకూడదు, 6 మంత్స్, 6 మంత్స్, 15 డేస్. ఇది మనం ఏం చేసామంటే పాస్ట్ 2-3 ఇయర్స్లో హర్డ్ ఇమ్యూనిటీ లాగా అంటే కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినప్పుడు మనం ఎంతమంది పబ్లిక్ని కవర్ చేయగలిగితే అంత బాగుంటుంది, సో దట్ హర్డ్ ఇమ్యూనిటీ, గ్రూప్ ఇమ్యూనిటీ, అందరికీ కూడా ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అనే ధ్యేయంతో ఎలా వెళ్ళామో ఇప్పుడు బాయ్స్కి కూడా ఇస్తున్నాం. ఇనీషియల్ డేస్లో చాలా అమ్మాయిల ప్రిఫరెన్స్ అనేది ఇన్సిస్ట్ చేసి చెప్పేవాళ్ళం, ఇప్పుడు బోత్ జెండర్స్కి ఇచ్చేస్తున్నాము. 15 ఇయర్స్ నుంచి మెన్కి రికమెండేషన్ 26 ఇయర్స్ వరకే ఉంది, వెరాజ్ ఉమెన్కి 15 to 45 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. ఈ ఏజ్ గ్రూప్లో 3 డోసెస్ ఇవ్వాల్సి ఉంటుంది, స్టార్ట్ డోసు 2 మంత్స్, ఫస్ట్ డోస్ నుంచి 6 మంత్స్, అంటే 6 మంత్స్లో ఈ 3 డోసెస్ అయిపోతాయి అన్నమాట. సో అమ్మాయిలకి ఎంత ప్రొటెక్షన్ అంటే 5 క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షను, మెన్కి 3 క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్. కామన్ క్యాన్సర్స్ ఓరోఫరెంజియల్ క్యాన్సరు, యానల్ క్యాన్సర్. మెన్కి పెనైల్ క్యాన్సర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, అలా 3 క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంది. అమ్మాయిలకి ఈ 2 క్యాన్సర్స్తో పాటు ఓరోఫరెంజియల్ యానల్ క్యాన్సర్తో పాటు మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సర్వైకల్ క్యాన్సరు, అకింద ఉండే వెజైనా, వల్వల్ క్యాన్సర్, 5 క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్. రీసెర్చ్ ఓరియంటెడ్ ఇప్పుడు ఆంకాలజిస్ట్లు ఫీల్డ్ స్టడీస్ ఇవన్నీ చేసే దానిలో ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇంప్లికేషన్ మెన్లో ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా ఎక్కువ. ఒక ఏజ్ వచ్చేటప్పటికి చాలామందికి మనం ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చూస్తాం. ఆ ప్రోస్టేట్ క్యాన్సర్లోనూ మళ్ళీ కిడ్నీ క్యాన్సర్లోనూ కూడా దీని రోల్ ఉందేమో అనేది స్టడీస్లో మనకి రివీల్ అవుతుంది అన్నమాట. అట్లా
1: అయితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో దీన్ని ఉచితంగా అందిస్తున్నారా మేడం?
0: ఇంకా ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ యాజ్ ఎ సెట్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో షార్ట్లీ వీఆర్ ప్రేయింగ్, ఆల్ ఆఫ్ అస్ వీఆర్ ప్రేయింగ్ యుఐపిలో వచ్చేయాలి అనేది చూస్తున్నాం.
1: అయితే ప్రస్తుతం ఎవరైనా తీసుకోవాలంటే గనక దానికి వెల చెల్లించి తీసుకోవాలి.
0: సో ఇప్పుడు ఈ నేను చెప్పినట్టు పాస్ట్ 20 ఇయర్స్ లో ఇచ్చే క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్, 4 స్ట్రెయిన్ వ్యాక్సిన్, 4,000 లోపు ఉంది ఒక్కొక్క డోసు. నేటివ్ వ్యాక్సిన్, సేమ్ వ్యాక్సిన్, నేటివ్ వ్యాక్సిన్ రీసెంట్గా వచ్చింది, 2,000 రూపీస్ లోపు ఉంది. వెరాజ్

0: నైన్ వెలెంట్ వ్యాక్సిన్ 9 స్ట్రెయిన్స్ కవర్ చేసేది 9,000 అరౌండ్ ఉంది సింగిల్ డోస్.
1: ఓకే,
0: సో
1: 2,000 నుంచి అందరికీ కొంచెం అందుబాటులోనే ఉంది. 2,000 రేంజ్ అంటే కవర్ చేసే తక్కువైనా సరే.
0: బట్ ఏం చెప్తామంటే అమ్మా, ఈ కాస్ట్, ఈ మాత్రం కాస్ట్ చూసుకోవద్దు, అది చాలా మ్యాటర్ అవ్వచ్చు. బట్ క్యాన్సర్ వస్తే ఎంత టెన్షన్, ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కదా. దాంతో కంపేర్ చేస్తే ఇదేమి, ఇది తీసేసుకుంటే మంచిది అనేది కూడా మేము.
1: అసలు దీనికి వ్యాక్సిన్ కనుక్కోవడం, అది పనిచేయడం, ఇంత మందిని కాపాడడం అనేది ఒక పెద్ద.
0: ఇంకోటి ఏదో మనం బర్త్డేస్ కానీ అది ఇది పార్టీ సెలబ్రేషన్ ఇవన్నీ మేబీ బర్త్డే గిఫ్ట్ లాగా మీ కిడ్స్ కి ఇవ్వండి అనేది కూడా మేము ఇంక్లూడ్ చేస్తున్నాం ఈ అవేర్నెస్ క్రియేషన్ లో.
1: ఓకే ఓకే మేడం, ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత విమెన్ వ్యాక్సిన్ తీసుకుంటే కలిగే ఉపయోగాలు ఏంటి, ఎన్ని రోజులకి ఏ విధంగా డోస్ తీసుకోవాలి వాళ్ళు?
0: సో పోస్ట్ పార్టమ్ వ్యాక్సినేషన్ ఇది కూడా రైట్ టైం టు క్యాచ్ అంటాం కదా. సో ప్రెగ్నెంట్ ఉమెన్ కి డెలివరీ అయినాక మన దగ్గరికి వస్తారు. సపోజ్ ముందు ఈ రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఏం తీసుకుంటామంటే, పీరియడ్స్ ఆల్మోస్ట్ అవ్వగానే పోస్ట్ మెనిస్ట్రల్ ఫేస్ మెన్సెస్ టైంలో ఇస్తాం ఫస్ట్ డోస్. అండ్ విత్ అవేర్నెస్ వాళ్ళకి ఏం చెప్తామంటే, ఈ 6 డోసెస్ అయ్యేంత వరకు మీరు జాగ్రత్త పడండి, ప్రెగ్నెంట్ కాకుండా చూసుకోండి. డిస్పైట్ దాట్ ఒక డోస్ ఇచ్చినాక ఆర్ 2 డోసెస్ ఇచ్చినాక ప్రెగ్నెన్సీ ఏమైనా స్టార్ట్ అయితే టెర్మినేషన్, ప్రెగ్నెన్సీ తీయించుకోవాల్సిన పని లేదు. ఏదైనా రిమైనింగ్ డోసెస్ డెలివరీ అయినాక తీసుకోవచ్చు, కంప్లీట్ చేయొచ్చు. బట్ ఏ డోసెస్ తీసుకోలేదు, ఇట్స్ ఎ రొటీన్ రికమెండేషన్, డెలివరీ అయినాక తీసుకోమని. ఎప్పుడు పోస్ట్ పార్టమ్ 6 వీక్స్ కి మళ్ళీ వస్తారు, ఆ టైంలో ఫస్ట్ డోస్ స్టార్ట్ చేసి 6 మంత్స్ లో 3 డోసెస్ కంప్లీట్ చేస్తాము. బ్రెస్ట్ ఫీడింగ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు.
1: మరి లైంగిక చర్యలో పాల్గొనే వ్యక్తికి హెచ్పివి వ్యాక్సిన్ పనిచేస్తుందా?
0: అంటే దెర్ ఇస్ ఆఫెన్ ఇది డౌట్లు ఉంటాయి అన్నమాట. ఇది వ్యాక్సిన్ యాక్సెప్టెన్స్ కి ప్రాబ్లం ఏంటంటే, పబ్లిక్ లో ఇది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, మా అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి, ఇంకా చిన్న పిల్లలు ఆర్ మ్యారేజ్ అయినాక ఇద్దాము. కానీ మనం రైట్ ఏజ్ లో ఇస్తే హైయెస్ట్ ఎఫికసీ ఉంటుంది, హై న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ కాజ్. ఇది ఈ లైంగిక చర్యల వల్లనే రాదు, ఒక్కొక్కసారి ఫొమైట్స్ ద్వారా కూడా రావచ్చు. అందుకోసమే హెచ్పివి ఇన్ఫెక్షన్ ని సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ గ్రూప్ లో చేర్చలేదమ్మా. ఓకే, ద అదర్ వే రౌండ్ వాళ్ళకి ఇంకా డౌట్లు ఏముంటాయి, ఫెర్టిలిటీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని. మోర్ ఇది ఫర్టిలిటీకి ఇది ఫేవర్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ కర్టైల్ చేయడం ద్వారా మోర్ ఫేవరబుల్ గా ఉంటుంది అన్నమాట. అవన్నీ మిత్స్, అవన్నీ వాళ్ళు క్లియర్ చేసుకో.
1: డాక్టర్ గారు, మరి ఇప్పుడు ప్రసవ సమయంలో హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది తల్లి నుండి బిడ్డకి ఏమైనా సంక్రమించే అవకాశం?
0: లేదు లేదు, అలా ఏమీ. ఈ నన్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో హెచ్పివి ఇన్ఫెక్షన్ కానీ క్యాన్సర్స్ కానీ ఆల్మోస్ట్ నిల్ ఉంటాయి, ఆల్మోస్ట్ నిల్ ఉంటాయి.
1: ఇప్పుడు మనం హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నా, పాప్ స్మియర్ టెస్ట్ కూడా మళ్ళీ చేయించుకోవాలంటే,
0: అంటే ఆల్రెడీ మనం అనుకున్నట్టు 90% ఆఫ్ టీనేజ్ కిడ్స్ ని కవర్ చేయటం ద్వారా రైట్ ఏజ్ లో బై 15 ఇయర్స్ 2 డోసెస్ ఇచ్చేయటం ద్వారా 70% ఆఫ్ ద ఉమెన్ కి పాప్స్మియర్ టెస్ట్. పాప్స్మియర్ టెస్ట్ లేటెస్ట్ ఇప్పటి నుంచో చేసే టెస్ట్ ఈ సైటాలజీ టెస్ట్. పాప్స్మియర్ అనేది సైటాలజీ టెస్ట్, వే బ్యాక్ 1927 జార్జ్ పాపిన్కలో అనే ఆయన ఎంతో రీసెర్చ్ తో అది మనకి ఒక అవకాశం లాగా స్క్రీనింగ్ మెథడ్ ఒకటి వచ్చింది మనకి. ఇప్పుడు కూడా మనం చేస్తున్నాం సైటాలజీ టెస్ట్, బట్ వే ఫార్వర్డ్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అని హెచ్పివి టెస్ట్ ఒకటి లేటెస్ట్ వచ్చిందమ్మా. అది దానికి నెగిటివ్ ప్రెడిక్టివ్ వాల్యూ చాలా ఎక్కువ అన్నమాట. అంటే హెచ్పివి ఇన్ఫెక్షన్ లేదు అని వస్తే మోస్ట్లీ దే ఆర్ ప్రొటెక్టెడ్. ఆ కార్యక్రమాలు చేయటం ద్వారా అట్లీస్ట్ 70% ఉమెన్ ని కవర్ చేయటం. రికమెండేషన్ ఏంటి, ఈ స్క్రీనింగ్ టెస్ట్లు 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ 5 ఇయర్స్ చేయాలని 65 ఇయర్స్ వరకు అట్లీస్ట్ 2 టైమ్స్ చేయాలని. 35 ఇయర్స్ అప్పుడు ఒకటి, మళ్ళీ 5 to 10 ఇయర్స్ లో 45 ఇయర్స్, 35 to 50 ఇయర్స్ మధ్యలో అట్లీస్ట్ 2 టైమ్స్ చేయాలని అట్లా.
1: ఓకే డాక్టర్ గారు, ఇంత ప్రొటెక్ట్ చేయాలని వ్యాక్సిన్
0: ద థర్డ్ లింబ్ అని అనుకున్నాం కదా, అన్న 70% స్క్రీనింగ్ మెథడ్స్ చేసినప్పుడు మనకి టెస్ట్ రిపోర్ట్సే కాకుండా లోకల్గా అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, గర్భసంచిలో ఏమైనా తేడా ఉందా, అదేమన్నా పెరిగి ఉందా లేదంటే పుండు పడి ఉందా, ఇవన్నీ తెలుస్తాయి. రిపోర్ట్ను అనుసరించి ప్లస్ అక్కడ

0: నోట్స్ బాగానే ఉన్నాయి పర్వాలేదు అని వస్తే అక్కడికక్కడ ట్రీట్మెంట్లు లైక్ ఐస్ పెట్టడం ద్వారా లేకపోతే థర్మబ్లేషన్ ద్వారా ఇంకొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటే ఇన్వేజివ్ క్యాన్సర్స్ అలా లేకపోతే అక్కడికక్కడ లెడ్జ్ అంటాం అనమాట, లార్జ్ లూప్ ఎక్సిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జోన్ అని, అక్కడికక్కడ ఎనర్జీ సోర్సెస్తో రిమూవ్ చేయటం ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వటం, ఫ్రాంక్ క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి పంపించడం చేయాలన్నమాట. ఇంత మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా వ్యాక్సినేషన్ రేటు 0.1%, ఈ పాప్ స్మియర్ అప్టేక్ మనకి ఇండియాలో 2.5%, ఎంత ఆ ట్రీట్మెంట్ రేటు ఒక 10% దాకానే ఉంది ఇప్పుడు. ఇప్పటికి కూడా
1: అంటే
0: పాస్ట్ 5 ఇయర్స్ నుంచి మనం ఇంటెన్స్గా చేస్తున్నాము, టార్గెట్ 2030కి పెట్టుకున్నా మనం ఈ రేట్లో వెళ్తే ఇంకెన్ని సంవత్సరాలు సరిపోదు, బాగా ఇంటెన్స్గా చేస్తే అట్లీస్ట్ బై 2040 ఇది ఇలాగే వదిలేస్తే డబుల్ ద ఇది అయిపోతుంది అట్లా.
1: అవును, ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా ప్రజల్లో కొన్ని అపోహలు ఉంటాయి కదా మేడం, ఇది సురక్షితమా కాదా, ఎంతవరకు చేయించుకోవాలని, ఇది ఎంతవరకు సురక్షితం అంటారు?
0: చాలా సేఫ్ అమ్మా, ఎనీ ఇంజెక్షన్ మనం ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి అక్కడ ఎర్రబడటం కానీ స్వెల్లింగ్ కానీ వస్తే రావచ్చు కదా, అలాగే ఒక్కొక్కసారి ఏ ఇంజెక్షన్ తీసుకున్నా కొంచెం కళ్ళు తిరగటం అది అవ్వచ్చు. అవి తప్పితే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను పాస్ట్ 2 డెకేడ్స్ నుంచి ఇస్తున్నాము, సీరియస్ రియాక్షన్స్ అసలు ఏమీ చూడలేదు. అండ్ ఫీల్డ్ స్టడీస్ వీటన్నిటిలో కూడా ఈ లోకల్ రియాక్షన్సే కాకుండా ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమీ ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు వ్యాక్సిన్తో.
1: డాక్టర్ సమీర గారు, అసలు మనకి వైరస్ మన శరీరంలో ఉందని మనకి ఎలా తెలుస్తుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
0: మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అమ్మ ఏసిమ్టమాటిక్గా ఉంటారు, అసలు సింప్టమ్స్ ఏమీ ఉండవు. అందుకోసమే యూనివర్సల్ స్క్రీనింగ్ మెథడ్ ఫాలో అవ్వాలి.
1: ఓకే.
0: ఓకే, అలా కాకుండా ఒక్కొక్కసారి వైట్ డిశ్చార్జ్ తెల్లబట్ట అవటం అంటారు కదా, ఫాల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ వాసనతో తెల్లబట్ట, ఆర్ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ మెన్సెస్కి మెన్సెస్కి మధ్య బ్లీడ్ అవ్వటం, పోస్ట్ కోయిటల్ బ్లీడింగ్ అంటే కలిసినప్పుడు బ్లీడింగ్ అవ్వటం, కలిసినప్పుడు పెయిన్ ఉండటం, చాలా సివియర్ లోవర్ అబ్డమిన్ యొక్క పొత్తి కడుపులో నొప్పి రావటం, వెనక నొప్పి రావటం, బ్యాక్ పెయిన్ రావటం, సడన్గా బరువు తగ్గిపోవటం, అండ్ రక్తహీనత, ఇవన్నీ లేట్ స్టేజెస్ ఇవి. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళకూడదు, అందుకోసం ఈ వ్యాక్సినేషన్ యాక్సెప్ట్ చేయటం అలాగే స్క్రీనింగ్ మెథడాలజీలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోవటం చాలా అడ్వైజబుల్.
1: డాక్టర్ సమీర గారు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయండి మనకి వ్యాక్సినేషన్లో?
0: యూజువల్గా అమ్మ అంటే టీనేజ్లో పెళ్ళైన వారికి, లైంగికంగా జీవితం ప్రారంభించిన వాళ్ళకి, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్కి ఇంకా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నవారు, తొందరగా గర్భం ధరించడం, ప్రసవాలు, గర్భస్రావాలు ఎక్కువ ఫ్రీక్వెంట్గా గర్భాలు రావటం, గర్భస్రావాలు ప్రసవాలు అవ్వటం, ఇంటర్వెల్ లేకపోవటం, మధ్యలో ప్రొలాంగ్డ్గా ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడటం, స్మోకింగ్ ఆర్ ఇమ్యూనిటీ తగ్గిపోవటం, లైక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ వీళ్ళన్నీ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు పాస్ట్ ఆల్మోస్ట్ 2 డెకేడ్స్ నుంచి ఇది ఇస్తున్నాం కదా, మనం అనుకున్నట్టు డెవలప్డ్ కంట్రీస్లో ఆటోమేటిక్గా స్కూల్ ఏజ్ నుంచి ఈ వ్యాక్సిన్స్ ఇవ్వటం ద్వారా అమ్మాయిలకి వాళ్ళకి అలర్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట, యు ఆర్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ కమ్ ఫర్ స్క్రీనింగ్ మెథడాలజీ అని. మనం 30 ఇయర్స్ అని పెట్టుకున్నాం, వెస్ట్రన్ కంట్రీస్లో 25 ఇయర్స్ నుంచి చేస్తారు, ఇంకా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ అది ఇంకా ముందే చేస్తారు. సో ఎలర్ట్స్ వచ్చేసి ఆటోమేటిక్గా వాళ్ళు స్క్రీనింగ్కి వెళ్ళిపోతారు, చేసేసుకుంటారు. సో ఆల్మోస్ట్ ఈ స్కాండినేవియన్ కంట్రీస్లో ఈ స్టడీస్ కూడా ఉన్నాయి, స్వీడన్ స్టడీస్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఈ క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ నిల్ అయ్యే స్టేజ్కి వచ్చేసారు. సో అందువల్ల
1: మనకి
0: మన మన
1: ఇండియాలో సక్సెస్
0: మన
1: రేట్ ఎలా
0: దేశంలో కూడా ఈ ప్రోగ్రామ్స్ విజయవంతం చేసుకుని మన మహిళలందరినీ ఏమని ప్రోగ్రామ్ పెట్టామంటే SSNPP, స్వస్థ సుందర నారి ప్రివెంట్ ద ప్రివెంటబుల్,
1: నైస్.
0: అంటే మన మహిళలందరినీ ఆరోగ్యంగా చూసుకుందాం, సుందరంగా చూసుకుందాం, ప్రివెంట్ ద ప్రివెంటబుల్, మనం ప్రివెంట్ చేయగలిగేది ప్రివెంట్ చేసుకుని మన మహిళలందరినీ జాగ్రత్తగా కాపాడుకుందామనే ధ్యేయంతో పనిచేస్తున్నాం.
1: ఓకే, వండర్ఫుల్ మ్యామ్. చాలా వినర్గ శ్రోతలు, మరి ఈ HPV వ్యాక్సిన్ అనేది చాలా సురక్షితం అండ్ కంప్లీట్గా ఎరాడికేట్ చేయగలము 100% భరోసాతో డాక్టర్ సమీరా.

0: ప్రముఖ గైనకాలజిస్ట్ గారు చెప్పారు. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు మేడం. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ మీ అందరికీ.
2: మీరింతవరకు హెచ్పీవీ వ్యాక్సినేషన్తో పలు ఉపయోగాల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సమీరా ఆలూరి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. ఇప్పుడు ఒక సినీ గీతం విందాము.

0: और ये बेड़ी ಇಲ್ಲಿಗೆ ನಮ್ಮ ಕಸ್ತೂರಿಯ ಮಧ್ಯಾಹ್ನದ ಸಂಚಿಕೆ ಮುಗಿಯುತ್ತದೆ. ಮತ್ತೆ ನಮ್ಮ ನಿಮ್ಮ ಭೇಟಿ ಬರಲಿರುವ ಗುರುವಾರದಂದು ಇದೇ ಸಮಯಕ್ಕೆ ಇದೇ ಮೀಟರ್ಗಳ ಮೇಲೆ ಮತ್ತೊಂದು ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮದೊಂದಿಗೆ ನಿಮ್ಮನ್ನು ಭೇಟಿಯಾಗುತ್ತೇವೆ. ಅಲ್ಲಿಯವರೆಗೆ ನಿಮ್ಮ ಉಷಾಳಿಗೆ ಅಪ್ಪಣೆ ನೀಡಿ ನಮಸ್ಕಾರ.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
7: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
10: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
11: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు, ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800-117-00-1800-11-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మనోజనరంజని.
1: ఆకాశవాణి సమయం 3 గంటలవుతుంది. వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీక్లను నివారించడానికి అన్ని వర్గాలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, దేశ యువత ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. సిక్కిం జల విద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. టన్నెల్లో 20 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎన్హెచ్పీసీ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సిక్కిం నామ్చి జిల్లాలోని నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి, కొనసాగుతున్న సహాయ చర్యల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయ చర్యల్లో అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం వేడుకగా జరుగుతోంది. అమ్మవారి కళ్యాణోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సతీమణి, కుమార్తె పాల్గొన్నారు. ఎల్లమ్మకు ప్రభుత్వం తరపున కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరిట మభ్యపెడుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. దరఖాస్తు ఈఎండీ డిపాజిట్ల పేరుతో పేదల నుంచి 10,100 రూపాయలు వసూలు చేయడం అన్యాయమని, అసలు ఇళ్ళిస్తారో లేదో అనుమానమేనని వ్యాఖ్యానించారు. పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని మరింత సమగ్రంగా, సురక్షితంగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియపై చర్చించడానికి ఎన్నికల సంఘం ఈరోజు కోల్కతాలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ఐడియా సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో మంగళ్ మిలన్ పేరిట ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యింది. నీట్ పరీక్షలో అక్రమాలపై నివేదికలు వచ్చాక చర్యలు తీసుకున్నామని, 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యతనిస్తూ రీఎగ్జామ్ జరిపి ఫలితాలు వెల్లడించామని, పేపర్ లీక్ కాకుండా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధాని సూచించారని మంత్రి వివరించారు. ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్కు ఈరోజు తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:04 దాటి 6 సెకండ్లు అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ప్రశ్నపత్రం లీక్ అవకతవకలపై చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. తరువాత ప్రారంభమైన సభలో మళ్లీ నిరసన కొనసాగడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో సభను రేపటికి వాయిదా వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నుంచి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన సాయంత్రం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ను పరిశీలించిన అనంతరం అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఈరోజు రాత్రికి కొడంగల్లోనే సీఎం బస చేస్తారు. తెలంగాణ విద్యాశాఖ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టీజీటెట్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. రేపటి నుండి ఈ నెల 29 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. 31 ఆగస్టున హాల్ టికెట్లు విడుదల చేస్తారు. 7 నుండి 11 సెప్టెంబర్ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయి. ఉపాధ్యాయుల సర్వీస్ కొనసాగింపు, ప్రమోషన్లకు ఈటెట్ అర్హత తప్పనిసరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు విమర్శించారు. రైతులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మంచిర్యాల జిల్లా లెక్సెట్టిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు సదస్సులో పాల్గొని పిడుగుపాటుతో మరణించిన రైతు కుటుంబాలను పరామర్శించి పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించారు. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం ఈరోజు వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సతీమణి గీత ఈ వేడుకకు హాజరయ్యారు. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి కళ్యాణోత్సవం తిలకించారు. 15 ఆగస్టు ప్రారంభం కానున్న FIH పురుషుల హాకీ వరల్డ్ కప్ కోసం 20 మందితో కూడిన భారత జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని జట్టులో యువతకు సమ ప్రాధాన్యం దక్కింది. భారత్ పూళ్లీలో భాగంగా వేల్స్ ఇంగ్లండ్ పాకిస్తాన్తో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంటు సమావేశాల్లో ఈరోజు కూడా సభలో గందరగోళం నెలకొంది. ఉదయం ప్రారంభమైన సభలో నీట్

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ కథ, ఒగ్గు కథ రెండవ భాగం వినిపిస్తున్నవారు శ్రీ మద్దూరి సతీష్ బృందం.

రాజమోహన్ రెడ్డి మహారాజు భార్య మాట ఏనాడు శివన్ అందు పెట్టారా? అది 21వ దినము నాడు పేరు పెట్టాలన్న వాళ్ళే. రాజమోహన్ రెడ్డి మహారాజు బామ, బండకు బండ పేరుంటది, చెట్టుకు చెట్టు పేరుంటది, గుట్టకు గుట్ట పేరుంటది, పేరు లేని

0: అంటే పేరు మాత్రం ఈయన చూసిన అనురాధ దేవ్ అంటే పేరు పెట్టినారు.
1: కన్నబిడ్డ పేరు పెట్టంగనైనా అనురాధ మోహనరెడ్డి వారాధిగా తల్లి శ్యామలదేవినైనా నా బిడ్డ పేరు పెట్టినందుకు బ్రాహ్మణులు ఉట్టి చేతులతో వెళ్ళిపోవద్దు. గుమ్మడికాయ అంత బంగారం తీసుకొచ్చి బ్రాహ్మణుల చేతిలో పెట్టి అన్నదానం వస్తుదానం ఆ దానం గోదానం సూర్ణం అనగా ఏంటి బంగారం.

అనురాధదేవి, ఏడాది బిడ్డ, రెండెళ్ళ బిడ్డ, రెండున్న 3 వయసు సంవత్సరాల బిడ్డ పెరుగుతున్నది. కన్నతల్లి శ్యామలదేవి అనుకున్నది, నా బిడ్డ నిసుకపోయి గురుగుల పాఠశాల లోపల చదువు బల్లల చదువులు విద్యా బల్లల విద్యలు నేర్చుకోవాలి నా బిడ్డ. బిడ్డకు దానం పోసింది కన్న తల్లి, చూసినవా కడుపు కన్నం పెట్టింది కన్న బిడ్డ నీచుకోని కోమటి ఎరవచ్చి పలక బలపాలు.

0: వస్తుంది. చదువు బల్ల లోపల పంతుల ఏకు దండం పెట్టింది, ఇంటికి వెళ్ళి వస్తుంది. తల్లి చేత అన్నం తినుకుంటా మళ్ళా బల్లగాడికి వచ్చి చదువు నేర్చుకోవడ్డనా.
1: మరి రాజుగా చీరకాడ ఉన్నది కలియాడు మేడల్ల కన్న తల్లి శ్యామలదేవి ఉండంగా. అంటే బిడ్డ రోజు రోజులు గడవంగా అటువంటి ఏడాది రెండెళ్ళు మూడెళ్ళు అగో ఏడెళ్ళ బిడ్డ పెరుగుతున్నదాట. ఏడెళ్ళ బిడ్డ పెరగంగ కన్న తల్లికి చూసినమా. అలనాడు శివుని గుళ్ళల్ల పూయలు ఎత్తే భగవంతుడు ఏమన్నాడు, ఓ బిడ్డ భక్తురాల నీకు బిడ్డ పుట్టినాక 7 సంవత్సరాల వరకు అగో నీ బిడ్డకు మాత్రమనగ ప్రేమతో నీ పెళ్లి అయ్యక ముందని ప్రాణంబోతలార. అప్పుడు మాత్రమన భగవంతుడు అన్నమాట కన్న తల్లికి అది కచ్చింది. ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగానైనా మరి ఏమలోకం లోపల కాదు నేటికి.
0: యమలోకం లోపల ఏముండి యమధర్మ రాజు మాత్రమైనా భవిష్యవాణి సీత పట్టిండు. ఇవాళ ఈ రోజు మన దగ్గరికి ఇవాళ జీవనాలు రావన్నాని యమధర్మరాజు చూస్తా అంటే చూసినవా, ఇక్కడికి దగ్గర మాత్రమైన భూలోక నగరం లోపల మీరు నిర్మలగిరి సత్య శమలగిరి రాజులు ఏలేదు రత్నాల కోట రాజు పేరు మోనరెడ్డి మహారాజు. ఆడవిల్ల మాత్రమైన మరి శ్యామలాదేవి. అలనాడు గుళ్ళకాడ చూసినవా జంగమయ్య సేతు లోపల చెయ్యేసింది సావు కొప్పుకున్నది బిడ్డ సంతాన బలం ఓడి కట్టుకున్నది. ఇచ్చటోడు ఈశ్వరుడు రాత రాసిటోడు బ్రహ్మదేవుడు కొంటవయ్యటోడు యమధర్మరాజే. యమధర్మరాజును వెళ్ళిపోతాం ఆ తల్లి జీవనాలు పట్టుకొని వద్దనా అని యముండు యమధర్మరాజు యమపాసం పట్టుకొని భూలోక నగరం వెళ్ళిపోతానా అని శివరాముడు ఆనరామ.

0: అన్నవోళ్ళ చూసినవా వచ్చిన యమధర్మ రాజు మాత్రమైన నాయన యమధర్మ రాజు నా బిడ్డకు పెళ్లి వేసినాక పెరిగడు అత్యంతలు నా బిడ్డ మీద వేసినాక నీ తోటి పాటిగా యమలోకం వెళ్ళి వద్దనన్నది అన్నవోళ్ళ ఏమో ధర్మరాజు కండ్ల చూసిండు సత్యవంతురాలు బుద్ధివంతురాలు గుణవంతురాలు ఉన్నది శ్యామలాదేవి ఆ తల్లి చూసినవా ప్రాణం భూమంగా నాయన యమధర్మ రాజు నాకు ఒక్క మూడు గడియలు సెలివిచ్చినట్ట అయ్యే ఉంటే నా బిడ్డకు పెళ్లి చేసినాక నీతోని వెళ్ళి వస్తానన్న వాళ్ళు ఏముండు యమధర్మ రాజు ఏనాడు కళ్ళవార చూసిండు ఏసి రాజు అపాసం తీసిండు కంటమాలు గోడ మీద యమధర్మ రాజు కావలి కూకొని చూస్తాడు
1: మరి గప్పుడు మాత్రం అనగా కన్న తల్లి దిగ్గున లేసి మరి అటువంటి కలియేడు మేడల ముంగట సిరువంచ వరువుల మీద కూసుని అటువంటి కన్న తల్లి శ్యామలదేవి కలకల కలకల కన్నీళ్ళు ఇత్తూ ఉన్నది మరి మేడల్లా శ్యామలదేవి ఉండంగనైనా మరి కచ్చేరి కాడ ఉన్న రాజు కాదు నేటికి మోహనరెడ్డి మహారాజు భవనాల బేడికి ఆరవత్తం.

ఆ తల్లి శ్యామలదేవి చూసిన భర్త వచ్చి రగడ కళ్ళ చూసినది. ఆ తల్లి చూసిన కలకల కలకల కన్నీలు ఇత్తంటే కట్టుకున్న భర్త ఏమన్నాడు, ఎందుకు సిన్న వేయినవే, నీకు ఎలా తల్లి అదిగా చేరుతున్నావా, నీకు తండ్రి అదిగా చేరుతున్నావా, పాలు వాళ్ళు కొట్టిరా, భగవాన్ తిట్టిరా, ఇతరుడు శత్రుడు ఎవరన్న మాటలున్నారా? లేదు నాదా, ఇప్పటికన్నారు సతికి ఆపదత్త పతి, పతికి ఆపదత్త సతి, మట్టి రెప్పలాంటి వాడు భర్త కనుగుడు లాంటిది భార్య అన్నారు. నాదా నాకు ఆపదత్తి, నీకు ఆపదచ్చి.

0: ఏడేళ్ల బిడ్డకు ఏము తెలిసి ఉండపడికే మన బిడ్డకు పెళ్లి చేద్దామని నువ్వు మాట వలిగినవే బామ.
1: తల్లి చూసిన భర్తతోని చెప్పుకుంటా కలకల కలకల కన్నీళ్ళు ఇస్తంటే మరి రాజు ఏమనుకున్నా నా భార్య కోరికలు మాత్రమునగా నెరవేరాలని చెప్పి అప్పుడు మాత్రమునగా గుడికాడ ఉన్న బ్రాహ్మణ తీసుకొచ్చిండు. అగో ఆ బిడ్డ అనురాధ దేవి నిలువెల్లో బంగారు చిత్రపటాలు తీసిండు రాజు మాయమ్మా. బ్రాహ్మణులారు నా బిడ్డకు తగ్గట్టుగా వరుణ్ణి తీసుకొస్తే నీకు ఆవుదానము గోవుదానము సువర్ణం అనగా ఎండి బంగారం ఏడలేడు.

0: వచ్చారు. రాఘవేంద్రపురి పట్నం లోపల రాజు రాఘవేంద్ర మహారాజు, రాఘవేంద్ర మహారాజు చూసిన రాజ్యం ఎలుతున్నాడు. బ్రాహ్మణులు తీసుకొని, అయ్యా బ్రాహ్మణులారు ఎర్ర ఎర్రటి ఎండల్లో వచ్చిండ్రు కాబట్టి ఎందుకొరకు వచ్చిరని చెప్పి సల్ల మజ్జిగలు పోసి సంతోషపరిచిండు. బ్రాహ్మణులు తీసుకొని భవనాల బయటికి వెళ్ళిపోదామని ఆనాడు మాత్రమే చూసిన నా భార్య వీర లచ్చమ్మ కలియేడు మేడల్లో ఉన్నది. నా భార్య ఉండే భవనాల బయటికి వెళ్ళిపోదామన్నారు. ఆనాడు వాతావరణ రాజు మాత్రం బ్రాహ్మణులు తీసుకొని ఓ కలియేడు మేడలు గారు వచ్చిండు. రామా వీరలచ్చమ్మ, మన గర్భస్థానం ఐదుగురు కొడుకులు, మరి నలుగురు కొడుకులకు ప్రేమతోని పెళ్లి చేసినము. మరి చిన్న కొడుకు ప్రతాప రెడ్డికి ప్రేమతోని పెళ్లి చేద్దామని వచ్చిన సంబంధం మరి ఎంతైనా దూరం కావద్దని చెప్పి అవో ప్రేమతోని పెళ్లి చేద్దామన్నప్పుడైనా రాజు మాత్రం ఏమంటా ఉన్నాడు, అయ్యా బ్రాహ్మణులారా, నా కొడుకు ప్రతాపరెడ్డికి నా బిడ్డ అనురాధదేవికి లగ్గముహూర్తాలు చెప్పుండ్రయ్యా.
1: అన్నవాళ్ళ చూసినవా, బ్రాహ్మణులు మాత్రమైన అనురాధదేవికి మాత్రమైన చూసినవా, ఏనాడు కనుక పిల్లగానికైనా గాని ఆ ప్రతాపరెడ్డి మహారాజుకు వరుగులు కలిసిన జ్ఞానాలు కలిసినాయి. ఎడలవు లగ్గాలు ఏడెక్కడ ఎలా పెళ్లి అని చెప్పిన వాళ్ళే, మరి పెళ్లి మీ రాజ్యంలో కాదయ్యా, మా రాజ్యంలో పెళ్లి అని చూసినవా, ఏనాడు పిల్లగాడు నింబడి పెట్టుకోని వాళ్ళు ఉండే రాజ్యం చూసినవా, ఏడ వచ్చారు కాదు.
0: బ్రాహ్మణులు అటువంటి మోహనరెడ్డి మహారాజు శ్యామల దేవితోని చెప్పంగా అట్ట లోపల ఉన్న ప్రజలోకి వెలిసిండు. రాజు పచ్చలు కొట్టి పందులు వేస్తూ ఉన్నారు, నిమ్మలు కొట్టి నీళ్ళు వేస్తూ ఉన్నారు, ఆకాశం అంత వరుగులేసి బుద్ధివరంతా గద్దెలేసి రాజుల మెచ్చిళ్ళకి వేతలున్నాడు రాజు. చింత చెట్లకు తీటి

బతికినంతసేపు ఇక నేను బతికలేను. నా భార్య శ్యామల దేవి చచ్చిపోయిందని రేపటికల్లా మారు బొట్టు పెట్టి మారు లగ్గం ఆడితే మారు లగ్గం ఆడిన దానికి మాటలు ఎక్కువ చింత.

ఇంతవరకు ఆడబిడ్డ అనురాధ కథ ఒగ్గు కథ రెండవ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ మద్దూరి సతీష్ బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా పౌర్ణమి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు అతడు చిత్రం కోసం శ్రేయా ఘోషల్ ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ.

అతడు చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, అంశం లిల్లీ పూల సాగు గురించి కొన్ని వివరాలు. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో అధిక పాల ఉత్పత్తి ఆదాయానికి సాహివాల్ ఆవుల పెంపకం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల డైరీ ఫామ్ శాస్త్రవేత్త డాక్టర్ అమరేశ్వర్ గారి ప్రసంగం ఉంటుంది. 7:45

చలకు వికసిత్ భారత్, సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ అంశాన్ని గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవ్ రెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో 8:03 లలిత సంగీత కార్యక్రమంలో ఎంజి స్వామిగారు ఆలపించే లలిత గీతాలు, 8:15 పార్లమెంట్ కార్యకలాపాల సమీక్ష, 9:15 స్పాట్లైట్, 9:30 మనీటాక్ అండ్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుండి.

ఇక రేపటి కార్యక్రమాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో నేను సైతం డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తిరంజనిలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు, పచ్చిరొట్ట పంటల సాగు వివరాలు. 7:00 మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదిక అందిస్తున్నవారు ఎల్ శ్రీనివాస్. 7:15 ఉదయతరంగిణిలో దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా ఉద్యమ సారథి దాశరథి కె ప్రభాకర్ గారి ప్రసంగం, ఇంకా ఇది మన చట్టం శీర్షికన అక్రమ నిర్మాణాల గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ గాయత్రి గారి వీణావాద్యం. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి పూర్ణమనస్విని గారి గాత్రం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కె నందకుమార్ గారి సితార్ వాద్యం, తబలా శ్రీ శ్రీకాంత్ భట్లవాండే. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిసిగంధ్ మరాఠీ కార్యక్రమం ఉంటుంది. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ కథ ఒగ్గు కథ చివరి భాగం వినిపిస్తారు శ్రీ మద్దూరి సతీష్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, పశుగ్రాస పంటల సాగు జాగ్రత్తలు ఈ అంశానికి సంబంధించిన వివరాలు. 7:15 ఇల్లువాకిలిలో కడక్నాథ్ కోళ్ల పెంపకం గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ హెడ్ డాక్టర్ కె విజయలక్ష్మి గారి ప్రసంగం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్. 9:15 స్పాట్ లైట్. 9:30 చర్చాక విషయహై ఢిల్లీ కేంద్రం నుండి. 10:10 రాగం తానం పల్లవి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10:45 మధుర గీతాలు. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

0: also visited Lady Harding Medical College and Hospital and met the injured protesters who were admitted there. The Delhi High Court has ordered immediate shifting of activist Sonam Wangchuk from Safdarjung Hospital in the national capital to Medanta Hospital in Gurugram. The court passed the order while hearing a plea filed by Wangchuk's wife Geetanjali Angmo. So National Hydroelectric Power Corporation Limited, NHPC, has said that a detailed investigation will be undertaken to ascertain the cause of the tunnel collapse at the NHPC T-Star Stage 6 hydroelectric project at Samardang in Namche district in Sikkim yesterday. In a statement, NHPC informed that 11 casualties have been reported so far and several others are trapped inside the tunnel. The rescue operation is underway. Prime Minister Narendra Modi spoke to Sikkim Chief Minister Prem Singh Tamangole and assured all assistance. President and Vice President have expressed grief over the loss of lives in Sikkim. India and North Macedonia have agreed to enhance trade and investment while expanding cooperation in key sectors including information technology, agriculture, food processing, pharmaceuticals, textiles, biotechnology, tourism, hospitality and filmmaking. Addressing the media in Skopje, after talks with her North Macedonian counterpart, President Draupadi Murmu said both countries have reaffirmed the deep and friendly ties based on shared democratic values and mutual respect. President Murmu expressed confidence that her landmark visit, the first ever by an Indian president to North Macedonia, will further strengthen the multifaceted partnership between the two countries. From North Macedonia, she will travel to Romania after concluding her visit. The Madhya Pradesh Assembly passed the Uniform Civil Code Bill on the second day of its monsoon session today amid protests by the opposition. The bill will now be sent to the governor for assent. Once approved, the Uniform Civil Code will come into force in the state. Tribal communities have been kept outside the purview of the law. India Today summoned the Russian Charge d'Affaires Vladimir Ladanov following the attack on the commercial vessel MV Golden Leo on Sunday. The Ministry of External Affairs said that such attacks undermine the safety, security and stability of the international maritime commerce. In China Open Badminton, India's HS Pranoy's campaign ended in the opening round after losing to Malaysia's Leong Jun Hao in Guangzhou today. Lakshya Sen and Ayush Shetty are the other Indian entries in the men's singles draw. Devika Sehwag lost to Thai player Busanan Ongbam Rungnaphan in the women's singles draw. The benchmark domestic equity indices ended in the negative zone today. The Sensex declined 238 points to close at 77,470. The Nifty lost 51 points to settle at 24,188. And that is the end of this news bulletin.
1: Akashavani. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు తన నియోజకగృహమైన కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఎల్నీనో వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సరైన ప్రణాళికలతో సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ హయాంలో యూరియా కొరత, విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. ఇందిరమ్ హౌసింగ్ స్కీమ్లో ఫీజుల వసూళ్ల ద్వారా హైదరాబాద్లోని పేద మధ్యతరగతి పౌరులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక భారం మోపుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. వార్తల వివరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు తన నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటిస్తున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే ఆయన దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్ను పరిశీలించి అనంతరం అధికారులతో అన్ని స్థానిక అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షిస్తారు. కొడంగల్లో రాత్రి బస చేసిన అనంతరం హైదరాబాద్కు తిరిగి వెళ్లే ముందు రేపు ఉదయం స్థానిక నాయకులు బీఎల్ఏలతో ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఎల్నీనో వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చురుకైన వ్యూహాలను రూపొందించిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రణాళిక శాఖ నిర్వహించిన సెమినార్లో మంత్రి మహమ్మద్ అజరుద్దీన్తో కలిసి ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో వాతావరణ మార్పుల ప్రభావంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచాలని స్పష్టం చేశారు. వేసవి కాలంలో సంభవించే విద్యుత్ డిమాండ్ల సప్లైల మధ్య ఆర్థిక భారాన్ని తగ్గించి గ్రిడ్ను స్థిరీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ నీటి వినియోగం గల ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ స్మార్ట్ ఇంధన నిర్వహణను అమలు చేస్తూ పగటిపూట సౌర విద్యుత్తుకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఈ చర్యలపై అవగాహన ప్రచారం

0: కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎల్ నినో కారణంగా ఈ ఏడాది తెలంగాణ ఇతర దక్షిణ రాష్ట్రాల్లో తీవ్ర వర్షపాత లోటు ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. హన్మకొండలో అత్యవసర ప్రణాళికను సమీక్షిస్తూ రాబోయే తాగునీటి, వ్యవసాయానికి సాగునీటి సంక్షోభాలను తగ్గించడానికి ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పరిస్థితులను పర్యవేక్షించి క్యాబినెట్కు వివరణాత్మక నివేదికను సమర్పించేందుకు విద్యాశాఖ కార్యదర్శి దేవసేనతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులను ఉమ్మడి వరంగల్ ప్రత్యేక అధికారులుగా నియమించారు. రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తూ అవసరమైన సహాయం కోరేందుకు కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పిస్తామని మంత్రి ధృవీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలంలో నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు రైతుల ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు. ములకపల్లిలో మరో 10,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.
1: రాజకీయాలు పక్కన పెట్టి తప్పకుండా అభివృద్ధి చేస్తేనే ప్రజలు గుర్తుంచుకుంటారు అనే ఉద్దేశంతో మీకు కావలసినటువంటి సాగునీటితో పాటు, విద్యుత్ శక్తితో పాటు, రహదారులతో పాటు విద్యా వైద్య సౌకర్యాలకి పెద్ద ప్రాధాన్యత ఇచ్చాం. అందుకని గిరిజ ప్రాంతంలో ఈనాడు ఇప్పుడు మాట్లాడే యువకులందరూ ఎంతో కొంత చదువుకొని వాళ్ళు మేము ఏ రకంగా బతకాలి, మా జాతిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, మన ప్రాంతానికి ఇంకా ఏ అవసరం ఉన్నాయో అడిగే హక్కుని అవకాశాన్ని కల్పించాం.
0: కాంగ్రెస్ హయాంలో యూరియా కొరత, విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్పల్లిలో జరిగిన రైతు సదస్సులో పిడుగుపాటు బాధితుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోని నిరంతర విద్యుత్ సరఫరా, సకాలంలో రైతు బంధు వంటి కార్యక్రమాలతో ప్రస్తుత పరిస్థితిని పోల్చారు. కాంగ్రెస్ పార్టీ అసూయతో కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సాహస కరువును కాకుండా ప్రభుత్వ అసమర్థతను ప్రస్తుత పరిస్థితులకు ఆపాదిస్తోందని ఆయన ఆరోపించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ యాక్ట్ కింద పన్నుల పెంపు, ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్లో ఫీజుల వసూలు ద్వారా హైదరాబాద్లోని పేద మధ్యతరగతి పౌరులపై ఆర్థిక భారం మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హైదరాబాదులో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. 5% వరకు వార్షిక పన్నుల పెంపు, ప్రతిపాదిత ప్రత్యేక నీటి, మురుగునీటి పన్నులు ప్రజలను దోపిడీ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొన్ని ప్లాట్లు మాత్రమే ఇస్తామని చెబుతూ లక్షలాది దరఖాస్తులదారుల నుంచి డిపాజిట్లు వసూలు చేస్తూ ఇప్పటికే నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సమ్మక్క బ్యారేజ్ వద్ద గోదావరి నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. సకాలంలో ప్రభుత్వం స్పందించకపోవడం కారణంగా వరంగల్ చుట్టుపక్కల జిల్లాలోని 3.17 లక్షల ఎకరాల్లో పంటలు ప్రమాదంలో పడ్డాయని, ఇది ఎల్లంలో ప్రభావం కాదని, మానవ తప్పిదమని ఆయన ఆరోపించారు. 22 జలాశయాలను నింపడానికి 10 పంపులన్నింటినీ తక్షణమే నడిపించాలని డిమాండ్ చేస్తూ సాగునీటి సరఫరాను పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చేపడతామని హరీష్ రావు హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల కోర్టులో అనసూయ సీతక్కపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేస్తూ ఆమెకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. 2020 కోవిడ్-19 మహమ్మారి సమయంలో పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆమె ప్రజాస్వామ్య నిరసన చేపట్టిన తర్వాత గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసులను దాఖలు చేసింది. విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని కుమ్మరిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో పర్యటించిన మంత్రి విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్వెల్ తవ్వకాలకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం 10 లక్షలతో నిర్మించిన నూతన కిచెన్ షెడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మారుమూల గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. ఈరోజు

0: కుంటాల మండలంలోని అభిగ్రామ్ గ్రామంలో కలెక్టర్ ప్రవహించారు. గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన ప్రతిపాదనలు పంపితే వెంటనే నూతన బోరు బావి మంజూరు చేస్తామన్నారు. భూగర్భ జలాల సంరక్షణకు పాంపాండ్లు అత్యంత ఉపయోగకరమని, ప్రతి రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పాంపాండ్ నిర్మించుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంగం గ్రామంలో ధర్మారెడ్డిపల్లి కాల్వలోకి సాగునీటిని విడుదల చేశారు. రౌత సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, సకాలంలో నీటి సరఫరాను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని, విజయవంతమైన పంట సాగు కోసం వనరులను సమర్థంగా ఉపయోగించుకునేలా రైతులను ప్రోత్సహిస్తోందని వారు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బాల్కంపేట ఎల్లమ్మ ఆలయ కళ్యాణోత్సవం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక్ అలా, ఆలయ అధికారులు భక్తుల కోసం తాగునీరు, విద్యుత్ సరఫరా, క్యూ నిర్వహణ వంటి ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షించారు. క్షేత్రస్థాయి డిజిటల్ సృష్టికర్తలకు సాధికారత కల్పించి దేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ పైలట్ దశను మై వేవ్స్ వేదికపై ప్రారంభించింది. ఎంపిక చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో తమ జిల్లా సంస్కృతి, వారసత్వం, చరిత్రను తెలియజేసే లఘు వీడియోలను సమర్పించమని ఔత్సాహిక డిజిటల్ సృష్టికర్తలను ఆహ్వానిస్తోంది. యూట్యూబ్, మెటా, స్థానిక పరిపాలన యంత్రాంగాల సమయంతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ కార్యక్రమం జిల్లా, రాష్ట్రీయ, జాతీయ స్థాయిలో 5 లక్షల వరకు నగదు బోధులను అందించనుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో యాసంగి మొక్కజొన్న సేకరణ సమయంలో తప్పుడు బ్యాంకు ఖాతా వివరాల కారణంగా ఆలస్యమైన 56 లక్షల రూపాయలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు ఈ వారం జమ చేయనున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ చంద్రమౌళి ప్రకటించారు. ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ వేగంతం సాగుతోందని, ఆఖరి తేదీ వరకు వేచి చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కన్నన్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు తన నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఎల్నిలో వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సరైన ప్రణాళికలతో సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ హయాంలో యూరియా కొరత, విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెఏ తారక రామారావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: आदौ मुख्याः वार्ताः. प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना भावि परीक्षासु प्रश्नपत्र गोप्यता भंगं निवारयितुं समन्वित प्रयासानां कृते आह्वानं विहितम्. नीट प्रश्नपत्र प्रकटन दोषिणां विरुद्धं कठोर कार्याचरणाय प्रशासनस्य दृढ संकल्पः पुनरावर्तितः. विपक्षस्य विरोध कारणात् संसदः उभयोः सदनयोः कार्याचरणं अद्य स्थगितम्. सिक्किमस्य नामची मण्डले निर्माणाधीनस्य सुरंगस्य निपातेन 11 जनाः मृताः, बहवः सम्प्रति अन्तः निरुद्धाः सन्ति. आपतोद्धार कार्यं द्रुतगत्या प्रवर्तते. भारतोत्तर मैसोडेनिया देशौ व्यापार विस्ताराय तथा प्रमुख क्षेत्रेषु सहयोगं दृढीकर्तुं सहमतौ अभवताम्. राष्ट्रपतिना द्रौपदी मुर्मू इत्यनया स्कोप्ये नगरे समकक्षैः सह द्विपक्षीय वार्ता च विहिता. अपि च वाणिज्यिक पोतं प्रति संजातेन प्रहारेण चतुर्णां भारतीय नागरिकाणां निधनस्य प्रकरणे भारतेन रूस देशस्य राजदूतः आहूतः. अथ वार्ताः विशदीकृत्य. संसद भवनस्य जीएमसी बालयोगी प्रेक्षागृहे अद्य मंगल मिलन इत्याख्यः एनडीए संसदीय दलस्य उपवेशनम् आयोजितम्. अस्मिन् उपवेशने गठबंधन सहयोगीभिः भारतस्य सुदीर्घकालं यावत् सेवारत निर्वाचित

0: ప్రధానమంత్రిత్వస్య పదాలంకరణాయ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః అభినందన ప్రస్తావః పారితః. వార్తాహరైః సహ సంభాషమాణః సంసదీయ కార్యమంత్రీ కిరేన్ రిజిజుః ప్రత్యపాదయత్ యత్ ఉపవేశనావధౌ ప్రధానమంత్రిణా మోదినా భవిష్యే దేశే సర్వాసాం పరీక్షాణాం ప్రశ్నపత్ర ప్రకటనరోధాయ రోధనాయ సర్వైః హితధారకైః సహ సమన్విత ప్రయాసానాం సమాహ్వానం వ్యధాయి. సహ ప్రావోచత్ యత్ ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణేషు లిప్తానాం జనానాం ఉపరి దృఢ కార్యాచరణం సహైవ దేశస్య యూనాం హితరక్షణాయ సర్వకారస్య ప్రతిబద్ధత ప్రధానమంత్రిణా పునరావర్తిత. ప్రధానమంత్రిణా న్యగద్యత యత్ సాంప్రతికే నీట్ ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణే సంలిప్తాః సర్వే అభియుక్తాః గృహీతాః.
1: आगे पेपर लीक नहीं होने के लिए सख्ती से जो कदम उठाया गया है उसके बारे में भी प्रधानमंत्री जी ने जानकारी दिया और प्रधानमंत्री जी ने ये भी कहा कि पेपर लीक सिर्फ एक राज्य का मामला नहीं है, सिर्फ केंद्र सरकार का मामला नहीं, दलगत राजनीति का विषय नहीं है, ये देश का विषय है और युवाओं का भविष्य के साथ कोई खिलवाड़ नहीं होने के लिए और खिलवाड़ नहीं करने देने के लिए सख्ती से कदम भी उठाए, सजा भी दे दोषियों को और फिर फुल प्रूफ सिस्टम काम जो अभी कर रहे हैं उसमें भी सब मिलकर के करें.
0: శ్రీ రిజిజుః ప్రోక్తవాన్ యత్ ప్రధానమంత్రిణా మోదినా విభిన్న దేశైః సహ భారతస్య ముక్త వ్యాపార సంధేః విషయే అపి భాషితం. ఉపవేశనె ప్రధానమంత్రిణా మోదినా స్పష్టీకృతం యత్ ప్రత్యేకేషు ముక్త వ్యాపార సంధిషు భారతీయ కృషకాణాం హితాయ సర్వోచ్చ ప్రాథమికత ప్రదీయతే. సంసద్ భవనస్య ప్రావృట్ సత్రస్య కార్యాచరణమద్య నీట్ ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణే విపక్షీ సదస్యానాం నిరంతర కోలాహలేన ఆగామి దినం యావత్ స్థగితం. విపక్షస్య అవరోధత్వాత్ ఉభయోః సదనయోః కార్యాచరణం యావత్ తావత్ వారత్రయం అపవారితం. ప్రాతః 11 వాదనే యదా లోక్సభాయాః క్రియాకలాపాః ఆరబ్ధాః తదా అధ్యక్షేణ ఓం బిర్లా వర్యేణ ప్రశ్నకాలస్య సంచాలనాయ బహుధా ప్రయాసాః విహితాః. కింతు విపక్షి సదస్యాః నీట్ ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణమాదాయ విరోధం ప్రదర్శయన్. అధ్యక్షః సదనస్య సంచాలనాయ సమేభ్యః సహయోగం అయాచత్ పరంచ అవిరత ప్రతిరోధ కారణాత్ లోక్సభా మధ్యాహ్న 12 వాదనం యావత్ స్థగితం. మధ్యాహ్నే పునః సమవేతాయాం లోక్సభాయాం సంసదీయ సమితీనాం నిర్వాచన ప్రస్తావాః గృహీతాః. పీఠాసీనా సంధ్యారాయః అవదత్ యత్ శూన్యకాలః సదస్యానాం కృతే భవతి, సమగ్రః దేశః అస్య కార్యాచరణస్య సాక్షి వర్తతే. తథాపి పట్టికాః గృహీత్వా సదస్యాః సభామధ్యే ఆగత్య విరోధోద్ఘోషాన్ అకూర్వన్, యేన కార్యాచరణం 2 వాదనం యావత్ బాధితం. 2 వాదనే పీఠాసీనః దిలీప్ సైకియా ఇత్యసావపి సదన సంచాలనాయ పునః ఆగ్రహం అకరోత్, కింతు కోలాహలత్వాత్ పీఠేన లోక్సభా శ్వః ప్రాతః 11 వాదనం యావత్ స్థగితా. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति. सिक्किमराज्यस्य नामचीमण्डलस्य समर హుంగ్ క్షేత్రే ఎన్హెచ్పిసి తీస్తా చరణ 6 జలవిద్యుత్ పరియోజనాయాః నిర్మాణాధీనే సురంగే అవరుద్ధాన్ జనాన్ సురక్షిततया నిష్కాసయితుం తీవ్రోద్ధార కార్యం అహోరాత్రం ప్రవర్తతే. ఉద్ధారదళేన సంప్రతి యావత్ 11 మృతాత్మానాం దేహాః సముద్ధృతాః సంతి. ఆశంక్యతే యత్ హ్యః భూస్ఖలన కారణాత్ ధ్వస్తే సురంగే న్యూనతమం 25 శ్రమికాః అద్యాపి అవరుద్ధాః సంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కిం రాజ్యస్య ముఖ్యమంత్రిణా ప్రేమ సింహ తమాంగోలే ఇత్యనేన సహ దూరభాషేన వార్తాం విధాయ సహాయతాం ప్రదాతుం ఉక్తవాన్. సంప్రతి నామచీ మండల ప్రశాసనం ఎన్హెచ్పిసి అధికారిభిః ఎస్డిఆర్ఎఫ్ एनडीआरएफ सिक्किम आरक्षी बलेन अग्निशमन आपत्कालीन सेवा

0: तथा स्वास्थ्य विभागेन सह समन्वयं कृत्वा निरन्तरं आपतोद्धार कार्यं संचालयति। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्य अवोचत् यत् भारत उत्तर मैसेडोनिया देशौ लोकतांत्रिक मूल्यानां परस्परादरस्य आधारेण च स्वकीय प्रगाढ़ मैत्री संबंधं पुनः सुदृढ़ अकुरुताम्। स्कोपिये नगरे उत्तर मैसेडोनिया देशस्य राष्ट्रपतिना गोडोर्ना सिल्यानोवस्का दावाकोवा इत्यनया सह द्विपक्षीय वार्तानन्तरं वार्ताहरैः सह भाषमाणा राष्ट्रपतिः मुर्मू प्रत्यपादयत् यत् उभौ पक्षौ द्विपक्षीय सहयोगस्य समग्र व्याप्तिं समालोकितवन्तौ, सहैव क्षेत्रीय वैश्विक विषयेषु विचार विनिमयं कृतवन्तौ।
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है। हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए। हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा। हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं।
0: अस्य मासस्य एकोनविंशे दिनांके MV गोल्डन लियो इति वाणिज्यिक पोते दुरापन्नस्य घातकाक्रमणस्य पृष्ठभूमौ भारतेन अद्य रूस देशस्य कूटनीतिकाधिकारी व्लादिमीर लादानोव इत्यसौ वैदेशिक कार्यमन्त्रालयम् आहूतः। अस्मिन् दुःखादाक्रमणे चत्वारः भारतीय नागरिकाः स्वप्राणान् अत्यजन्। अस्य भीषण प्रहारस्य निन्दां कुर्वन् स्वस्य गभीरां चिन्तां च प्रकटयन् वैदेशिक कार्य मन्त्रालयः स्पष्टीकृतवान् यत् एतादृशानि आक्रमणानि अन्ताराष्ट्रिय सामुद्रिक व्यापारस्य सुरक्षां स्थिरतां च क्षतिं नयन्ति। उत्तराखण्ड राज्य अश्रान्तं जलवृष्टेः तथा यात्रा मार्गेषु सम्भाव्य भूस्खलन संकटस्य कारणात् अवधानतया ह्यः स्थगिता सुप्रसिद्धा चारधाम यात्रा अद्य पुनः समारब्धा। इयं पावनी यात्रा मण्डल प्रशासन आरक्षीय बलेन अथ अन्याधिकारी वर्गैः सह समन्वयं विधाय सुचारुरूपेण संचाल्यते। चीन ओपन बैडमिंटन प्रतिस्पर्धायां श्वः महिला एकल वर्गस्य भारतस्य अग्रगण्य क्रीडिका PV सिंधुः स्वस्य देशस्यैव उन्नति हुड्डां सम्मुखीकरिष्यति इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रं समयं 6:30 ప్రకటించిన కార్యక్రమం వెంటనే ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
4: ఇప్పుడు మీరు రాజనీతి శాస్త్రం నుండి PG మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం మానవ హక్కులు సమస్తలు అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని శ్రీ టి అశోక్రావు వివరిస్తారు.
5: నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విధానం దాదాపు 177 దేశాల్లో అమల్లో ఉన్న క్రమంలో హక్కులకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. మరి ఈ హక్కులకు సంబంధించి మనం చారిత్రక అభివృద్ధిని గనక పరిశీలించి చూసినట్లయితే హక్కు అనేది ఒక సామాజిక భావన. నాగరిక సమాజంలో మానవుడి సంఘ జీవనానికి రాజకీయ జీవనానికి ఇది ఎంతో అవసరం. ఇవి మానవుల ఆత్మగౌరవాన్ని యోగ్యతను వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి అవసరమైన సాధనాలు. హక్కులు మానవుల ఆకాంక్షలు నెరవేరుస్తూ అతడికి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సమానత్వాన్ని కల్పిస్తూ హింస నుండి వివక్ష నుండి రక్షణ కల్పిస్తాయి. ఈ హక్కులు ఎప్పటి నుంచి అమలు చేయడం జరిగింది అని పరిశీలించి చూసినట్లయితే మొట్టమొదట గ్రీకు లేదా రోమన్ నాగరికతల లోపల బానిసల పోరాటాలలో హక్కులకు సంబంధించిన ప్రస్తావన చూడవచ్చు. స్పార్టకస్ అందించిన స్ఫూర్తిని అనేక ఐరోపా దేశాలు మరింత ముందుకు తీసుకోవడం ఫలితంగా 12వ శతాబ్దం నాటికి బ్రిటన్లో హక్కుల ప్రకటన వెలువడింది. మాగ్నా కార్ట 1215లో ఆ తర్వాత ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీ

అసెంబ్లీ మానవ హక్కుల ప్రకటన రూపంలో హక్కులకు ప్రాధాన్యతను మనం గుర్తించవచ్చు. తిరిగి 1689లో బ్రిటిష్ పార్లమెంటు బిల్ ఆఫ్ రైట్స్ను ఆమోదించడం ద్వారా ఐరోపా ఖండంలో మానవ హక్కుల ప్రాధాన్యతను మనం చూడవచ్చు. 1774లో ఆమోదించిన వర్జీనియా బిల్ ఆఫ్ రైట్స్ అమెరికాలో మానవ హక్కులను సమర్థించడంతో పాటు అమెరికా స్వాతంత్ర ప్రకటన స్వేచ్ఛ సమానత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం మానవ హక్కులను పరిపుష్టం చేసిందని చెప్పవచ్చు. 1789లో ఫ్రెంచ్ విప్లవం అయితే స్వేచ్ఛ సమానత్వం మరియు సౌభ్రాతృత్వం అనే భావనలతో హక్కులు అనగా మానవ హక్కుల తత్వాన్ని ప్రతిబింబించడం ఏదైతే ఉందో అది తర్వాత కాలంలో ఐరోపా ఖండం మొత్తం ప్రజాస్వామ్య విస్తృతికి హక్కుల ప్రాధాన్యతను పెంచడం అనేది జరిగింది. ఆ తర్వాత 1917లో సోవియట్ రష్యా విప్లవం ఏదైతే వచ్చిందో అది ఆర్థిక సామాజిక హక్కులను కూడా కలుపుకోవడంతో ఐరోపా ఖండం మొత్తం హక్కుల ప్రాధాన్యత ఏర్పడి అటు పెట్టుబడిదారి రాజ్యాలు కానీ ఇటు సోషలిస్ట్ రాజ్యాలు కానీ తమ తమ రాజ్యాంగాలలో మానవ హక్కులను పొందుపరచడం అనేది జరిగింది. 2వ ప్రపంచ యుద్ధానంతరం 1945లో ఐక్యరాజ్య సమితి అవతరించింది. అనంతరం వలస పాలిత ప్రాంతాలన్నిటికీ స్వేచ్ఛను ప్రసాదిస్తూ స్వాతంత్రాన్ని కల్పిస్తూ విముక్తిని కల్పించడంతో ప్రజాస్వామ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతం కావడం అనేది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన అన్ని రాజ్యాలు మానవ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ అవి తమ తమ రాజ్యాంగాలలో విధిగా మానవ హక్కులను పొందుపరచాలని నిర్దేశిస్తూ ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10న మానవ హక్కుల ప్రకటన అనేది చేయడం అనేది జరిగింది. ఆ మానవ హక్కుల ప్రకటనను గనుక మనం పరిశీలించి చూసినట్లయితే ప్రధాన అంశాలు మనం ఈ క్రింది విధంగా చెప్పవచ్చు. ఇది ప్రధానంగా మానవ హక్కులు 2 రకాలుగా చెప్పడం అనేది జరిగింది. 1 పౌర రాజకీయ హక్కులు, 2 సాంఘిక ఆర్థిక సాంస్కృతిక హక్కులుగా వర్గీకరించడం అనేది జరిగింది. పౌర రాజకీయ హక్కులను గనుక మనం పరిశీలించి చూసినట్లయితే అవి జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, వ్యక్తుల భద్రత హక్కు, బానిసత్వం నుండి స్వాతంత్రం పొందే హక్కు, చట్టం నుండి సమానంగా రక్షణ పొందే హక్కు, స్వతంత్ర ఆలోచన, స్వేచ్ఛగా విహరించే హక్కు, ఆత్మ ప్రబోధానుసారం మతాన్ని స్వీకరించే హక్కు, భావ ప్రకటన హక్కు, సంస్థలను సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు, సభలు సమావేశాలు నిర్వహించుకునే హక్కు, ఓటు హక్కు, ఇవి పౌర రాజకీయ హక్కులు. వీటితో పాటు 2వ తరగతికి చెందినటువంటి సాంఘిక ఆర్థిక సాంస్కృతిక హక్కుల్లో ప్రధానమైనవి సాంఘిక భద్రత హక్కు, పని హక్కు, విరామం మరియు సేద తీర్చుకునే హక్కు, సంతృప్తికరమైన జీవన స్థాయిని కలిగి ఉండే హక్కు, విద్యా హక్కు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు. ఇది ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటనలో పొందుపరచబడిన హక్కులను మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే హక్కులకు సంబంధించి మూలాలు ఎక్కడున్నాయని పరిశీలించుకున్నట్లయితే సహజ హక్కుల్లోనే మానవ హక్కులు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకోసమంటే జీవించే హక్కు అన్నది మొదటి మానవ హక్కుగా పరిగణించినప్పుడు స్వేచ్ఛ హక్కు ఏదైతే ఉందో సమానత్వ హక్కులు తర్వాత ఈ హక్కుల క్రమంలో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే హక్కులకు సంబంధించిన ఆకాంక్ష అనేది పారిశ్రామిక విప్లవం ఐరోపా ఖండంలో వచ్చిన తర్వాత మధ్యతరగతి వర్గం అనేది ఏదైతే ఆవిర్భవించిందో అది తమ తమ సంఘాలను ఏర్పాటు చేసుకుని హక్కుల కోసం పోరాటం చేయడం అనేది జరగడంతో అది ఐరోపా ఖండం మొత్తం వ్యాప్తి చెందింది. వలసవాదం అనేది సామ్రాజ్యవాదం అనేది ఆ కాలంలో అమల్లో ఉన్నప్పుడు ప్రజాస్వామిక విధానాలే వలస పాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా రాజ్యాంగబద్ధంగా హక్కులకు సంబంధించిన అవగాహన తృతీయ ప్రపంచ దేశాల్లో కూడా కలగడం అనేది జరిగింది. 2వ ప్రపంచ యుద్ధానంతరం అవన్నీ స్వాతంత్రం పొందిన తర్వాత హక్కులు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసుకోవడంతో హక్కులకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే మానవ హక్కుల విషయంలో మనం అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మానవ హక్కులు ఐరోపా ఖండం సంబంధించి పాశ్చాత్య దేశాల సంస్కృతికి సంబంధించి అక్కడ జీవన శైలికి సంబంధించి మానవ హక్కుల అవగాహన ఒక రకంగా ఉంటే అభివృద్ధి చెందిన దేశాలు ప్రత్యేకించి ఆసియా ఆఫ్రికా ఖండాల్లో లాటిన్ అమెరికా ఖండాల్లో ఇంకొక రకంగా ఉంది. ఏమైనప్పటికీ మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ప్రాధాన్యతను అన్ని రాజ్యాలు గుర్తించి తమ రాజ్యాంగాల్లో పొందుపరచడం ఏదైతే జరిగిందో అది ప్రాధాన్యతను జరిగింది. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికి కృషి చేసింది. అసలు మానవ హక్కుల లక్షణాలు కనుక చూసినట్లయితే ఇవి మనిషి పుట్టుకతో సంక్రమించి మనిషిలో అంతర్భాగంగా కొనసాగుతాయి. అతడి జీవితానికి అభివృద్ధికి అత్యంత అవసరమైనవి. అతడు నివసించే సమాజంలో సాంఘిక పరిస్థితులు సానుకూలత ఆధారంగా మానవ హక్కులు వినియోగించబడతాయి. ప్రతి నాగరిక సమాజంలో లిఖితపూర్వకంగా రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరుగుతుంది. ఇది 2వ ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్య సమితి ప్రకటన చేసిన తర్వాత వచ్చిన మార్పు. ఇప్పుడు మానవ హక్కుల పరిరక్షణ కోసం వివిధ సమావేశాలను కనుక పరిశీలించి చూసినట్లయితే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ 1966 1, అంతర్జాతీయ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్థిక సామాజిక మరియు సాంస్కృతిక హక్కులు 1966లో జరిగిన సమావేశం, ఆ తర్వాత
కన్వెన్షన్ అగెన్స్ట్ టార్చర్ అండ్ అదర్ క్రూయల్

హ్యూమన్ ఆర్ డీగ్రేడింగ్ ట్రీట్మెంట్ ఆర్ పనిష్మెంట్ అనే దానిపైన ఒకటి. ఆ తర్వాత అన్ని రకాల జాతి వివక్ష నిర్మూలించడం కోసం 1965లో జరిగిన సమావేశం. ఆ తర్వాత మహిళలకు వివక్ష వ్యతిరేకంగా 1979లో జరిగిన సమావేశం. ఆ తర్వాత 1969లో అమెరికన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఆ తర్వాత 2002లో జరిగినటువంటి వియన్నా డిక్లరేషన్ ఏదుందో అది కూడా మానవ హక్కుల ప్రాధాన్యతను చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మానవ హక్కుల విశిష్టతను చర్చించినట్లయితే ఇది విశ్వజనీయమైనవి, వ్యక్తులకు మాత్రమే వర్తించేవి, ఆచరణ సాధ్యమైనవి, చట్టబద్ధంగా అమలు చేయగలిగేవి. ఇది మానవ హక్కులకు సంబంధించింది. అయితే వాటి ఆచరణ అనేది ఎట్లా జరుగుతుంది, మరి వాటికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ సంస్థలు పనిచేస్తున్నాయి, మరి ఐక్యరాజ్య సమితి యొక్క కృషి ఏమిటి, అదేవిధంగా అంతర్జాతీయ సంస్థలు ఏ ఏ సంస్థలు ఉన్నాయి, జాతీయ స్థాయిలో మన దేశంలో మానవ హక్కుల అమలు కోసం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మనం అవగాహన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మొదటగా అంతర్జాతీయ స్థాయిలో చూసినట్లయితే 2వ ప్రపంచ యుద్ధానంతరం వలసవాదం అంతరించిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు కావడం జరిగింది. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజలేనుకున్న ప్రభుత్వాలు కాబట్టి అవి ప్రజా సంక్షేమం కోసం వివిధ పథకాల రచన, ప్రాథమిక హక్కుల అమలుతో పాటు సంపూర్ణ ఉద్యోగిత లక్ష్యంగానే పనిచేయడం అనేది జరిగింది. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో సంపూర్ణ అక్షరాస్యత కలిగి ఉండడం, ప్రజా చైతన్యం కలిగి ఉండడం వలన ఈ మానవ హక్కుల అమలు అనేది సంపూర్ణంగా ఉంది. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు, ప్రత్యేకించి ఆసియా ఆఫ్రికా ఖండాలలో మనం పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ ప్రజల అవగాహన స్థాయి, ప్రత్యేకించి నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడం మూలన మానవ హక్కుల అవగాహన వరకు తక్కువగా ఉండడం అనేది జరిగింది. అయినప్పటికీ క్రమక్రమంగా అక్షరాస్యుల సంఖ్య పెరగడంతో అక్కడ మానవ హక్కులకు సంబంధించి, ప్రాథమిక హక్కులకు సంబంధించి అవగాహన వారిలో పెరగడంతో అక్కడ ప్రజాస్వామ్య పునాదులు పటిష్టం చేయడంలో ఇవి విజయవంతం కావడం అనేది జరిగింది. ప్రత్యేకించి ఇక్కడ ప్రపంచీకరణ నేపథ్యంలో సరళీకృత ఆర్థిక విధానాలు, బహిరంగ విధానం, పోటీ అనేది నేటి ప్రపంచంలో విస్తృతం కావడం వల్ల పెరిగిన ఆర్థిక అసమానతలు ఏతూనే వీటి మూలంగా మానవ హక్కుల ప్రాధాన్యత పెరిగింది. వీటిని పరిరక్షించడానికి గనక జరిపిన సమావేశాలు చూసినట్లయితే 1962లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ రాజ్యాల సహజ వనరులపై అధికారం ప్రజలకు కల్పించి సార్వభౌమాధికారం ఇవ్వడం, 1973లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆన్ ది ఎరాడికేషన్ ఆఫ్ హంగర్ అండ్ మాల్ న్యూట్రిషన్ ప్రకటన, 1975లో శాస్త్ర సాంకేతిక ప్రగతి అనేది మానవాళి అభ్యున్నతికే వినియోగించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం, ఆ తర్వాత అభివృద్ధి హక్కు అనేది డిక్లరేషన్ 1986లో చేయడం, అంతర్జాతీయ శాంతి నిరాయుధీకరణ లక్ష్యంగా మానవ హక్కులను అమలు చేయడం అనేది ఒక ప్రకటన, ఆ తర్వాత వియన్నా మానవ హక్కుల సమావేశం కూడా విస్తృతంగా వీటిని దీన్ని చేయడం జరిగింది. ఇప్పుడు మనం అధ్యయనం చేయాల్సిన అంశం ఏమిటంటే మానవ హక్కుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ స్థాయిలో ఏ ఏ సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి, మరి ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో కానీ కమ్యూనిస్ట్ దేశాల్లో కానీ ఇంకా ఇతర రాజ్యాల్లో ఏదైతే ప్రజాస్వామిక పద్ధతులు అనేవి అమల్లో ఉన్నాయో, ప్రజాస్వామిక ప్రక్రియ అమల్లో ఉన్నాయో, రాజ్యాంగబద్ధంగా ప్రాథమిక హక్కులు అమలు చేయడం జరుగుతుందో, వాటి పనితీరును సమీక్షించడం కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశాలు కానివ్వండి, మరి వివిధ స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ప్రతి సంవత్సరం ఇవి ఆయా రాజ్యాల్లోపట మానవ హక్కుల అమలు తీరుకు సంబంధించి ఒక వార్షిక నివేదికను ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రత్యేకించి అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల పరిరక్షణకై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఏదైతే ఉందో లండన్లో అది కేంద్రీకృతమై ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజ్యాలకు సంబంధించి మానవ హక్కులకు సంబంధించి నివేదికను ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్థ కూడా మానవ హక్కులు వాటి అమలు తీరుతున్నలపై నివేదికలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆసియా వాచ్ వంటి సంస్థలు కూడా ప్రతి సంవత్సరం ఆసియా ఖండంలో ఈ రాజ్యాలలో మానవ హక్కులు ఎట్లా అమలవుతున్నాయి అనే అంశాలను కూడా, ఇవి కాకుండా ఐరోపా ఖండంలో కానివ్వండి, ఆసియా ఖండంలో కానివ్వండి, వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకించి మానవ హక్కుల పరిరక్షణకే కృషి చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రజాస్వామ్యం అనేది దాదాపు 177 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అమలైనప్పుడు ప్రజల స్వేచ్ఛ మరియు హక్కులు అనుభవించే స్థాయి, మరి వారికి సామాజిక భద్రత ఏముంది, మరి రాజ్యాంగబద్ధంగా వారికి ప్రభుత్వాలు ఏ రకమైన పరిరక్షణలు ఇస్తున్నాయి, మరి వాటిని అనుభవించడం భద్రతను ఏ రకంగా పొందుతున్నారు, ఆ తర్వాత ఉపాధి కల్పనతో పాటు సంక్షేమం, వారికి సంబంధించి ఆస్తుల రక్షణ, ప్రాణరక్షణ, వారి జీవితానికి భద్రత అనే ఈ కొలమానాలతో అంతర్జాతీయ సంస్థలు అక్కడ పనిచేయడం అనేది జరుగుతున్నది. అవే కాకుండా అంతర్జాతీయ సమాజంలో వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు పౌర సమాజం, ప్రత్యేకించి పత్రికలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అనేవి, ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ సమాచార విస్తృతి అనేది పెరిగి మానవ హక్కులకు సంబంధించిన అవగాహన పెరిగిపోయింది.
ఇవి కాకుండా

0: ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాలు, విశ్వవిద్యాలయాలు, ఆ తర్వాత లాయర్లు మానవ హక్కుల పరిరక్షణకే ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్నారు. ప్రత్యేకించి సిఆర్వై, చిల్డ్రన్స్ రిలీఫ్ అండ్ యూ వంటి బాలబాలికల హక్కుల పరిరక్షణకై మహిళా సంఘాలు, ఆ తర్వాత మహిళల హక్కుల కోసం, ఆ తర్వాత థర్డ్ జెండర్, ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా గుర్తించి వారి హక్కులను కూడా పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత వారి హక్కుల పరిరక్షణతో పాటు ఖైదీలు, ఆదివాసీలు, ఇంకా ఇతర అనార్గనైజ్డ్ సెక్టర్స్లో ఉన్న ప్రజలందరికీ రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా వారికి జీవించే హక్కుతో పాటు వారి మనుగడకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత మానవ హక్కులలో నిబిడీకృతమై ఉంది. ప్రత్యేకించి కనుక మనం పరిశీలించి చూసినట్లయితే జీవించే హక్కు ఏదైతే ఉందో ఇది చాలా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకోసమంటే అభివృద్ధి పేరుట, డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనే అంశాలు కాకుండా జీవించే హక్కుకు సంబంధించి అది అంతర్జాతీయ శరణార్థులకు సంబంధించి తీసుకోవచ్చు, ఇంకా అంతర్జాతీయంగా ఏదైతే వివిధ దేశాల్లో ఉన్నటువంటి చట్టాలను కనుక పరిశీలించి చూసినట్లయితే రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఏదైతే శరణార్థుల సమస్యలు అట్లనే మిగిలిపోవడం, తర్వాత యుద్ధాల మూలంగా మిగిలిపోయిన శరణార్థులకు సంబంధించి కూడా ఈ వారి హక్కులకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలు మానవ హక్కుల రూపంలో వారిని పరిరక్షిస్తూ ప్రత్యేక శ్రద్ధను తీసుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా జీవించే హక్కు భంగం కలిగినప్పుడు పౌరులే న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అది వారిలో చైతన్యాన్ని అభివృద్ధి చేయడానికి మానవ హక్కులు అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో ఎట్లా అమలవుతున్నాయి, వాటికి సంబంధించిన సంస్థల గురించి అధ్యయనం చేసినాం. ఇప్పుడు మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే అసలు భారతదేశంలో మానవ హక్కుల పరిస్థితి ఏమిటి, ఇప్పుడు మానవ హక్కుల అమలు తీరుతెన్నులు ఎట్లా ఉన్నాయి అనేది పరిశీలించి చూసినట్లయితే 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాతలు ప్రాథమిక హక్కుల రూపంలో మానవ హక్కులు నిబిడీకృతంగా ప్రతిబింబించే విధంగా రూపకల్పన చేయడం అనేది జరిగింది. ఎందుకోసమంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ఏదైతే ఉందో అది రాజ్యాంగ పరిహార హక్కు రూపంలో ఒకవేళ ప్రభుత్వాలు, రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ హక్కుల అమలులో వైఫల్యమైనప్పుడు రిట్ల రూపంలో పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు వాటిని అమలు చేసే విధంగా నిర్దేశాలు, ప్రత్యేక ఆదేశాలు ఇచ్చే హక్కు న్యాయస్థానాలకు ఉండడం వలన హక్కులకు భంగం కలిగిన రీతిలో వాటిని అమలు చేయడం అనేది జరిగింది.
1: ఇంతవరకు మీరు మానవ హక్కులు సంస్థలు అనే పాఠం రాజనీతి శాస్త్రం నుండి పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం శ్రీ టి అశోక్రావు వివరించారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం, వాన చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కమలాకర్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు లిల్లీ పూల సాగు గురించి రైతు సోదరులందరికీ ఈ వివరాలు తెలియజేస్తున్నారు. నేల సంపంగిని అంటే లిల్లీ లేదా రజనీగంధ అని కూడా అంటారు. ఇది వాణిజ్యపరంగా సాగు చేయుటకు అనువైన దుంపజాతి పూల పంట. నేల సంపంగి పొడవైన కాడలపై తెల్లటి సువాసన పూరితమైన పూలను పూస్తాయి. ఈ పూలను వాణిజ్యపరంగా దండల అల్లికలో, విడి పూల అలంకరణలో, కాడ పువ్వులను పుష్పగుచ్చాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ పూల రెక్కల నుండి తైలాన్ని తీస్తారు. ఈ తైలానికి సుగంధ పరిమళాల తయారీ పరిశ్రమలో మంచి గిరాకీ ఉంటుంది. మన దేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. లిల్లీ పంట ఉష్ణమండలానికి చెందిన పూల పంట. దీని సాగుకు సమతుల వాతావరణం బాగా అనుకూలిస్తుంది. దీనిని వాణిజ్యపరంగా గాలిలో అధిక తేమ కలిగిన వేడి వాతావరణంలో సాగు చేసుకోవచ్చు. ఈ పూల పంట సాగులో ఉష్ణోగ్రత అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఉష్ణోగ్రతలు

20 నుండి 30 సెంటీగ్రేడ్ మధ్యలో ఉంటే ఈ పంట ఎదుగుదల మంచిగా ఉంటుంది. కానీ ఉష్ణోగ్రతలు 40 సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా 10 సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉన్న ప్రాంతాలలో పూల కాడల నాణ్యత, దిగుబడులు తగ్గుతాయి. కావున సాధారణ ఉష్ణోగ్రతలు 20-30 సెంటీగ్రేడ్ మధ్య ఉన్న ప్రదేశాలలో ఈ పూల పంటను సులువుగా సాగు చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలతో పాటు సూర్యకాంతి తీవ్రత కూడా పూల నాణ్యతకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ పంటకు అధిక సూర్యరశ్మి అవసరము. తక్కువ సూర్యకాంతిలో పూల నాణ్యత దిగుబడి తగ్గిపోతుంది. లిల్లీ అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఇది దుంపజాతి పంట కనుక ఇసుకతో కూడిన తేలికపాటి ఒండ్రు నేలలు సాగుకు అనుకూలం. దీన్ని చవుడు నేలలో సైతం సాగు చేసుకోవచ్చు. నేల యొక్క ఉదజని సూచిక 6.5 నుండి 7.5 మధ్య ఉన్న నేలలో దిగుబడి అధికంగా ఉంటుంది. లిల్లీలో 3 రకాలు కలవు. ఒక వరుస రేకులు గల సింగిల్, 2-3 వరుసల రేకులు గల సెమీ డబుల్ రకాలు, 4 కంటే ఎక్కువ రేకులు కలిగిన పూలను డబుల్ అని అంటారు. సింగిల్ రకాలను విడి పూలుగా మరియు సుగంధ తైలం ఉత్పత్తిలో వాడతారు. డబుల్ రకాలను కట్ ఫ్లవర్గా వాడతారు. సింగిల్ రకాల్లో హైదరాబాద్ సింగిల్, కలకత్తా సింగిల్, శృంగార్, రజత్ రేఖ, అర్క సజ్వల్ రకాలు అందుబాటులో ఉన్నాయి. డబుల్ రకాల్లో హైదరాబాద్ డబుల్, కలకత్తా డబుల్, సువాసిని, వైభవ్ అను రకాలు సాగుకు అనుకూలం. లిల్లీ పూలను దుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. లిల్లీ పూల యొక్క నాణ్యత దిగుబడి దుంపల ఎన్నిక మీద ఆధారపడి ఉంటుంది. పూల కోత తర్వాత భూమి నుండి తవ్వి తీసిన నాణ్యమైన దుంపలను 2 నెలల పాటు నీడన ఆరబెట్టాలి. 2-3 సెంటీమీటర్లు వ్యాసము, 40-50 గ్రాములు బరువు ఉన్న దుంపలను సాగుకు ఎంచుకోవాలి. ఎకరాకు సుమారు 3.5 నుండి 4 టన్నుల దుంపలు అవసరమవుతాయి. 2-3 పిల్ల దుంపలను కలిపి నాటుకుంటే మొక్కల సాంద్రత పెరిగి దిగుబడులు పెరుగుతాయి. దుంప యొక్క వ్యాసం ఎక్కువగా ఉంటే పూల కాడ నాణ్యత అధికంగా ఉంటుంది. భూమిని 2-3 సార్లు 30-40 సెంటీమీటర్ల లోతులో నేలను దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో 8-12 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును, 80 కిలోల వేప చెక్క 1 ఎకరానికి వేసి బాగా కలియదున్నాలి. అంతేకాకుండా ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటు 1 ఎకరానికి 40 కిలోల భాస్వరం, 100 కిలోల పొటాసినిచ్చే ఎరువును వేసుకోవాలి. 120 కిలోల నత్రజని ఇచ్చే ఎరువును 3 సమభాగాలుగా చేసి దుంపలు నాటిన 30-60-90 రోజులకు పైపాటుగా వేసుకుంటూ ఉండాలి. ఇక తెగుళ్ల నివారణ గురించి ఈ విధంగా హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముందుగా దుంపకులు తెగులు గురించి ఈ విధంగా. ఆకులు పచ్చగా మారి పూర్తిగా ఎండిపోతాయి. కాండము, దుంపలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. పూత దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు మ్యాంకోజబ్, కార్బాండజీవ్ మిశ్రమం 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి నేల తడులు ఇవ్వాలి. మురుగునీరు ఇంకే స్వభావం ఉన్న నేలలను ఎంచుకోవాలి. ఎత్తు మడులలో డ్రిప్ పద్ధతి పాటించినట్లయితే చాలా వరకు దీనిని నివారించుకోవచ్చు. ఇక పువ్వు కుళ్ళు తెగులు కూడా ఆశిస్తుంది కనుక ఆకులు పూల కాడల మీద ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. అటు తర్వాత కాడలు ఎండిపోతాయి. అధిక వర్షపాతం ఉన్న ప్రదేశాలలో ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు స్ట్రెప్టోమైసిన్ 1 గ్రాము 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక ఆకుమచ్చ తెగులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఈ విధంగా తెలియజేస్తున్నారు. అధిక వర్షాలకు ఈ తెగులు వస్తుంది. ఆకులపైన కాడలపైన మచ్చలు ఏర్పడతాయి. పూలపైన గోధుమ రంగు మచ్చలు వచ్చి అవి పెద్దవై పూల కాడలు పూర్తిగా ఎండిపోతాయి. నివారణకు కార్బన్డైఆక్సైడ్ 2 గ్రాములు లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పేరుబంక తామర పురుగు నివారణకై ఈ విధంగా తెలియజేస్తున్నారు. పురుగులలో పేరుబంక తామర పురుగులు ఆకులు మొగ్గల నుండి రసం పీల్చి వడలిపోయేలా చేస్తాయి. వీటి నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ పేరుబంక తామర పురుగును నివారించుకోవచ్చు. ఇక పెంకు పురుగు నివారణకై ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ పురుగు యొక్క లార్వాలు తెలుపు నుండి లేత పసుపు రంగులో 4-5 మిల్లీలీటర్లు పరిమాణంలో ఉంటాయి. ఈ లార్వాలు పూమొగ్గలో ఉండి పూలను లోపల నుండి తినివేస్తాయి. దీని వలన పూలు రంగు మారి ఆకారం కోల్పోయి పూర్తిగా చెడిపోతాయి. అయితే ఈ పెంకు పురుగు ప్యూపా దశ నేలలో వృద్ధి చెందుతుంది కాన దీని నివారణకు చక్కటి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.
అయితే దీని జీవిత చక్రం

0: వేపను అదుపు చేయుటకు గుడ్లను నాశనం చేయవలసి ఉంటుంది. దీనికి గాను వేప నూనె 1% 3.5 మిల్లీలీటర్లు, డైప్లో బెంజురాన్ 1 గ్రాము మరియు లార్వా దశను నాశనం చేయడానికి స్పైనోసాట్ 0.5 మిల్లీలీటర్ లేదా లాంబ్డా సైలోత్రిన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పూల కోత విషయాన్ని గురించి ఈ విధంగా మనకు శాస్త్రవేత్తలు నిపుణులు తెలియజేస్తున్నారు. దుంపలు నాటిన 100 నుండి 120 రోజుల వరకు పూలు పూస్తాయి. సింగిల్ రకాల్లో కింది వరుసలో కొద్దిగా విచ్చుకున్న పూలను, డబుల్ రకాల్లో కింది వరుసలో 2-3 పూలు విచ్చుకున్న తర్వాత కాడను కత్తిరించాలి. పూలను ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ కోసుకోవాలి. విడి పూలను మొగ్గ దశలోనే కోయాలి. వెదురు బుట్టలో ఉంచి దానిపై గుడ్డతో కప్పి మార్కెట్కు పంపించాలి. కాడలను కార్టూన్ బాక్సులో కట్టలుగా కట్టి వాటిని మెత్తటి పేపరు లేదా పాలీకవర్తో చుట్టి మార్కెట్కి సరఫరా చేయాలి. ఇక దిగుబడి విషయానికి వస్తే ఈ విధంగా తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు నిపుణులు. ఎకరానికి సింగిల్ రకాలైతే 4 నుండి 5 టన్నుల పూలు, డబుల్ రకాలైతే 1 లక్ష నుండి 1.5 లక్షల వరకు పూలు కాడలు వస్తాయి. సంవత్సరం తర్వాత వర్షాలు కురిసే ముందు భూమి మీద ఉన్న లిల్లీ ఆకులను భూమట్టానికి కోసి మరల ఎరువులను వేసుకున్నట్లయితే 2వ పంటను తీసుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులకు చక్కటి ఆదాయాన్ని తెచ్చిపెట్టే లిల్లీ పూల సాగు గురించి చక్కటి వివరాలు అందించారు మన కొండా లక్ష్మణ్, ఉద్యానవన విశ్వవిద్యాలయం పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు. కావున రైతులందరూ ఈ లిల్లీ పూల సాగు చేసి చక్కటి ఉత్పత్తిని సాధించి మేలైన చక్కటి లాభాలు పొందగలరని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడొక సినీ గీతం విందాం. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ చిత్రం కోసం కేకే ఆలపించిన చంద్రబోస్ గీతం విందాం. సంగీతం MM కీరవాణి.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదాపడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నార్త్ మాసిడోనియా రాజధాని స్కోప్జేలో ఆ దేశ అధ్యక్షురాలు గోర్దానాతో జరిపిన చర్చల అనంతరం రాష్ట్రపతి ముర్ము మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సమీక్షించినట్టు తెలిపారు. ఐటీ, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, బయోటెక్నాలజీ, పర్యాటకం, సినిమా రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తూనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని రాష్ట్రపతి చెప్పారు. ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి ఇండియా, నార్త్ మాసిడోనియా బిజినెస్ ఫోరం ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు.

0: తీవ్ర అంతరాయం కలిగించారు. సభా మర్యాదలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు కొనసాగించేందుకు సహకరించాలని ప్రిసైడింగ్ అధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ గందరగోళం సద్దుమణగలేదు. దీంతో నిత్యం జరిగే ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ వంటి కీలక కార్యక్రమాలు కూడా నిర్వహించలేక చివరకు ఉభయ సభలను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యతో సహా అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, దీని ప్రకారం అన్ని మంత్రిత్వ శాఖల్లో సంస్కరణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నిరసనలు ఆపి నిర్మాణాత్మక సూచనలు ఇస్తూ అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
1: ప్రైమ్ మినిస్టర్ ఇస్ వెరీ క్లియర్ కి హమే రిఫార్మ్స్ కర్నే హోంగే. హర్ మంత్రాలయ కో కహా జా రహా హై, ఇంక్లూడింగ్ శిక్షా మంత్రాలయ, కి ఆప్ రిఫార్మ్స్ లాయే. ఆజ్ కి పరిస్థితి కే హిసాబ్ సే హమ్ లోగో కో వ్యవస్థా నిర్మాణ కర్నే కి జరూరత్ హై. ఆప్ సుజావ్ దేంగే, హమ్ కరేంగే రిఫార్మ్స్. కల్ సే సంవాద్ కే దర్వాజే ఖులే హై.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించి అక్కడి వైద్యులతో సమావేశం నిర్వహించారు. దేశ రాజధానిలో నిన్న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నిరసనల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఆయన సమీక్షించారు. అనంతరం నడ్డా లేడీ హార్డింజ్ మెడికల్ కళాశాల హాస్పిటల్ను కూడా సందర్శించి అక్కడ చేరిన నిరసనకారులను పరామర్శించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని చెప్పారు. అందులో భాగంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం అనే సవాలును ఎదుర్కొనేందుకు గత నెలలో నార్కటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసినట్టు చెప్పారు. మ్యాన్మార్, నేపాల్, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాలతో డ్రగ్స్ సంబంధిత విషయాలపై భారతదేశం క్రమం తప్పకుండా డైరెక్టర్ జనరల్ స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతోందని రాయ్ తెలిపారు. జౌళి దుస్తుల రంగంలో అంతర్జాతీయ పోటీతత్వాన్ని, ఎగుమతుల సన్నద్ధతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఆయన, ప్రపంచవ్యాప్త ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఆటంకాలు ఎదురైనప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో హస్తకళలతో కలిపి భారతదేశ జౌళి దుస్తుల ఎగుమతులు 3,25,000 కోట్లు దాటాయని, ఇది 1.8% వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. 2024-25లో ఈ ఎగుమతుల విలువ 3,19,000 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగలిగే సమర్థవంతమైన పట్టణ స్థానిక సంస్థలను రూపొందించడానికి పరిశోధన, వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన బలమైన సంస్థలు అత్యావశ్యకమని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశ తదుపరి తరం పరిపాలనా సంస్కరణలు, క్షేత్రస్థాయిలో ఆధారాలతో కూడిన నిర్ణయాలు, వృత్తిపరమైన సామర్థ్య పెంపుదల, బలమైన ఆర్థిక నిర్వహణ ఆధారంగా సాగాలని మంత్రి అన్నారు. మున్సిపాలిటీల సామర్థ్య పెంపుదల, మున్సిపల్ అకౌంటింగ్, ఆర్థిక నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడం కోసం ఐఐపీఏ పరిధిలోని సెంటర్ ఫర్ అర్బన్ స్టడీస్, ఐసీఏఐల మధ్య జరిగిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుప్పూర్ జిల్లా అవినాశిలో ఉన్న ప్రసిద్ధ అవినాశి లింగేశ్వర శివాలయాన్ని కూడా ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు.

0: జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్గా హర్జీత్ సింగ్ గ్రేవాల్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 16వ తేదీన కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయన నియామక ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రేవాల్ మీడియాతో మాట్లాడుతూ, కమిషన్ అన్ని మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం స్వతంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. దేశంలో మైనారిటీల పరిస్థితిపై కొందరు ప్రచారం చేస్తున్న అపోహలను ఆయన త్రోసిపుచ్చారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ నెల 24వ తేదీ వరకు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, నార్త్ మెసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో అధిక పాల ఉత్పత్తి ఆదాయానికి సాహివాల్ ఆవుల పెంపకం అంశాన్ని గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల డైరీ ఫామ్ శాస్త్రవేత్త డాక్టర్ అమరేశ్వరి గారి ప్రసంగం విందాం.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పి అమరేశ్వరి. నేను ఇక్కడ పశువైద్య కళాశాల డైరీ ఫామ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను చెప్పే టాపిక్ సాహివాల్ ఆవుల ప్రాముఖ్యత. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో పాడి పరిశ్రమ యొక్క ప్రాముఖ్యత చాలా విరివిగా ప్రాచుర్యం పొందుతుంది. ఇంతకుముందు అయితే మనకి నిరుద్యోగులు, ఔత్సాహికులు మాత్రమే ఈ పాడి పరిశ్రమ ప్రాముఖ్యత మీద ఎక్కువ మక్కువ చూపేవారు. కానీ ఇప్పటి కాలంలో ఈ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఈ పాడి పరిశ్రమ వైపు ఎక్కువ మక్కువ చూపించడం జరుగుతుంది. ఇందుకు ముఖ్య కారణం మన భారతదేశంలో 19వ లైఫ్ స్టాక్ సెన్సస్ చూసుకున్నట్లయితే దాదాపు 190 మిలియన్ల ఆవులు, అలాగే 109 మిలియన్ల బఫలోస్ అంటే గేదెలు మన భారతదేశంలో కలవు. ఈ భారతదేశం అనేది మన ప్రపంచంలో ఆవులు కానీ గేదెలు కానీ గ్లోబల్గా చూస్తే ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే దాదాపు మన భారతదేశంలో కల 54% అంటే 49 లక్షల ఆవులు మరియు 46% అంటే 42 లక్షల గేదెలు మన రాష్ట్రంలో కలవు. ఇప్పుడు మనం ఈ గణాంకాలు చూసుకున్నట్లయితే తెలంగాణలో 53% 54% ఆవులు, అలాగే 46% గేదెలు మన భారతదేశంలో ఉన్న ఆవుల కంటే ఉన్నా కూడా తెలంగాణలో పాల ఉత్పత్తిలో చూసుకుంటే మన దేశంలో 10 నుండి 12వ స్థానంలో మాత్రమే ఉన్నది. దీనికి ముఖ్య కారణం అంటే ఏంటి, 50 శాతం

శాతం ఆవులు గేదెలు ఉన్నా 10వ స్థానంలో పాల ఉత్పత్తిలో ఉన్నది. దీనికి ముఖ్య కారణం మనం ఎవరైతే ఈ రైతు సన్నకారు రైతులు కానీ మధ్యతరగతి రైతులు కానీ ఉన్నారో వాళ్ళల్లో ఎక్కువ ఈ ఆవులు కానీ గేదెలు పెంచుకునే వాళ్ళల్లో ఏ జాతికి ముఖ్యమైన పాత్ర ఇవ్వాలి, ఎట్లాగా అంటే మన దేశవాళీ ఆవులలో కానీ ఏ ఆవులను అయితే పెంచుకోవాలి, అలాగే సైంటిఫిక్ పద్ధతిలో ఎలాగా శాస్త్రీయ పరంగా వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మన దగ్గర ఉన్న వనరులలో తక్కువ రేట్లలో వచ్చే వనరుల్లో వాడుకొని ఎక్కువ పాల ఉత్పత్తిని ఎలా తీసుకోవాలి అనే పూర్తి అవగాహన లేకపోవడం దీనికి ప్రధానమైన కారణం. సో దీనిని మనం ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే, మొదటిగా మనము జాతిని చూసుకుంటే ఈ ఆవులలో మనకి ఇప్పటి కాలంలో ఒకప్పుడు మనకి ఈ క్రాస్ బ్రెడ్స్ కానీ ప్యూర్ బ్రెడ్స్ హోల్షన్ ఫ్రీషన్ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు, ఎందుకంటే అవి అధిక పాల ఉత్పత్తి ఇవ్వటం అనేది బాగా జరుగుతుంది. కానీ ఇప్పటి కాలంలో మనకి దేశవాళీ ఆవుల మీద ఎక్కువ మక్కువ చూపుతున్నారు, ఎందుకంటే దానికి ఒక కారణం A2 మిల్క్ A1 మిల్క్ అని. ఇప్పుడు A2 మిల్క్ చూసుకుంటే మన దేశవాళీ ఆవులకు అన్ని A2 మిల్క్ లో విభజించడం జరిగింది. ఈ దేశవాళీ ఆవులను కూడా వివిధ రకాలుగా విభజించడం జరిగింది. అది ఎట్లా అంటే పాలు ఇచ్చే బ్రీడ్స్, పాలు ఉత్పత్తి చేసే జాతులు, పనికి పనికొచ్చే జాతులు, అలాగే పాలకి మరియు పనికి ఉత్పత్తి జాతులుగా ఈ 3 రకాలుగా విభజించడం జరిగింది. ఈ రోజు మనం మాట్లాడుకునేది పాల ఉత్పత్తి ఇచ్చే జాతులు కాబట్టి మన దేశంలో పాల ఉత్పత్తి ఇచ్చే ఆవులలో ముఖ్యంగా ఒక 4 రకాలుగా ఉన్నాయి. 1 సాహివాల్ జాతి, 2 గిరిజాతి, 3 రాతి, ఇంకా డియోని అనేది. ఈ 4 రకాల జాతులని పాల ఉత్పత్తి చేసే జాతులుగా ఆవులుగా మనము గుర్తించడం జరిగింది. అలాగే గేదెలకు వస్తే చాలా బ్రీడ్స్ అనేవి ఉన్నాయండి ఇందులో. మొదటిగా అందులో ముర్రా జాతి, అలాగే జాఫ్రాబాడి, బడావరి, ఇట్లా చాలా రకాలుగా విభజించడం జరిగింది. వీటన్నిటిలో ముర్రా గేదె జాతి అనేది అధిక పాల ఉత్పత్తి అనేది ఇస్తుంది గేదెలలో. ఇక మనం ఆవుల దగ్గరకు వస్తే మనకి ఆవులలో ఎక్కువగా ఈ సాహివాల్ జాతి అనే ఆవులు పాడికి పేరొందిన మంచి దేశీయ జాతి ఆవులు. ఇవి ఎక్కువగా పాకిస్తాన్ దేశంలోని సాహివాల్ జిల్లా అంటే మోంటగమరి ప్లేస్ లో ఈ జాతి ఆవులను పుట్టినిల్లుగా మనం భావిస్తాం. పాకిస్తాన్ లో ఎక్కువగా కనిపించిన మన దేశంలో కూడా ఈ ఆవులు వివిధ రాష్ట్రాల్లో మనకి కనిపించడం జరుగుతుంది. అంటే పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఇలాగా మనకి వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ ఆవులను విరివిగా పెంచడం జరుగుతున్నాయి. అలాగే ఈ జాతి ఆవులని ఇంకా వివిధ రకాల పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది. లోలా, లాంబివాల్, మోంటగమరి అని మొదలగు పేర్లతో పిలుస్తారు. మన ఉపఖండంలో శ్రేష్టమైన ఈ జాతి ఆవులు బాగా కండపుష్టితో భారీగా ఉంటాయి. శరీరం కొంచెం పొందికగా ఉండి రంగు చూసుకున్నట్లయితే గోధుమ ఎరుపు రంగుతో ఉండి అక్కడక్కడ కొన్ని ఆవులలో అయితే తెల్ల మచ్చలు కూడా కనిపించడం జరుగుతుంది. వీటి శరీరంపై చర్మం చాలా లూజ్గా ఉంటుంది, చాలా వదులుగా ఉండటం వల్ల దీనిని లోలా బ్రీడ్ అని కూడా అనటం జరుగుతుంది. వీటి తల అనేది చాలా పెద్దగా ఉండి కొమ్ములు చిన్నగా ఉంటాయి. మగవాటిలో చూస్తే మూపురం చాలా పెద్దగా ఉంటుంది, నుదుటి భాగం వెడల్పుగా ఉంటుంది, కాళ్ళు శరీరానికి దృఢంగా గట్టిగా ఆనుకుని ఉంటాయి. అలాగే పొదుగు భాగం చూసినా కూడా చాలా మంచిగా విశాలంగా అభివృద్ధి చెందింది. మిల్క్ వీన్స్ ఏదైతే చక్కటి చన్నులు కలిగి మిల్క్ వీన్స్ అనేవి ప్రస్ఫుటంగా కనిపించడం జరుగుతుంది. ఇవి మన దేశంలో ఉన్న ఆవులలో ఎక్కువ పాలిచ్చే శక్తి ఆవులుగా మనము భావించవచ్చు. వీటి పాడి కాలం అంటే సుమారు 300 రోజులలో దాదాపు 3,000 నుంచి 3,500 లీటర్ల పాలు ఇచ్చే ఆవులలు కూడా ఉన్నాయి. వీటి పాలలో 20% దాదాపు 4.5 నుంచి 5% వరకు ఉంటుందండి. అలాగే సాహివాల్ ఆవులు మొదటిగా 37 నుంచి 48 మాసాల్లో మొదటి ఈత అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈతల మధ్య వ్యవధి 430 రోజుల నుంచి 580 రోజులు అనేది ఉంటుంది. వీటి సామర్థ్యం దాదాపు అంటే రిప్రొడక్టివ్ ఏజ్ అనేది దాదాపు 20 నెలల వయసు వరకు ఉంటుంది. ఈ విధంగా మనము ఒక రైతు అనేవాళ్ళు ఈ సాహివాల్ ఆవులని మనము ఎంపిక చేసుకుని మనము మన ఫారం తెచ్చుకుని పెంచుకోవడానికి కావాల్సిన శాస్త్రీయ పద్ధతులు వివిధ రకాలుగా మనం విభజించవచ్చు. 1 గృహవసతి, 2 పునరుత్పత్తి, ఆరోగ్య పరిరక్షణ మరియు మార్కెటింగ్. ఈ వివిధ అంశాలలో సాహివాల్ పునరుత్పత్తి అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం భావించవచ్చు. ఇందులో ఈ పునరుత్పత్తి అనేది మనకి మొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన అంశము. ఈ సాహివాల్ పడ్డలు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్గా ఎదకి వచ్చే వయసు 2.5 నుంచి 3 సంవత్సరాలలోపు మనకి ఫస్ట్ హీట్ అనేది మనకి కనిపిస్తుంది. తర్వాత అవి కరెక్ట్గా మనము ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ లేదా న్యాచురల్ పద్ధతిలో సర్వీసింగ్ చేయించినా కూడా అవి ప్రెగ్నెంట్ అయ్యి మొదటి ఈత

అనేది 3.5 నుంచి 4 సంవత్సరాల మధ్యలో మొదటి ఈత అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఇచ్చిన తర్వాత 3 నెలల వయసు వచ్చిన తర్వాత అది మళ్ళీ కట్టడం అనేది మనం చూసుకున్నట్లయితే, అంటే ఇక్కడ ఒక పాడి రైతు, జనరల్ గా మనము లాభాల్లో ఒక నడిచే పాడి రైతు ఎప్పుడు ఎట్లాగా ఆలోచిస్తాడు, సంవత్సరానికి ఒక దూడ, అంటే ఒక ఆవు ఈనిన, ఇప్పుడు ఈనిన తర్వాత మళ్ళీ 12 నుంచి 13 మాసాల్లో మళ్ళీ ఇంకొక దూడని ఇవ్వటం అనేది జరిగితే ఆ ఫామ్ యొక్క అభివృద్ధి పటంలో నడుస్తుంది అనేది మనము గుర్తించవచ్చు. ఈ విధంగా చేయాలి అంటే ఒక పడ్డ ఈనిన తర్వాత ఈనిన 3 నెలలకి దానిని మళ్ళీ కట్టించే ప్రయత్నం చేయాలి. ఇలా చేయించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అది ఈనిన తర్వాత 40 రోజులకి మొదటిగా హీట్క్ అనేది వస్తుంది. ఈ స్ట్రెస్ సైకిల్ అనేది 40 డేస్లో మనం చూడగలుగుతాం. కానీ ఆ టైంలో మనము ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ న్యాచురల్ సర్వీసింగ్ కానీ వెళ్ళకూడదు. ఎందుకు అంటే అది ఏదైతే దాని శక్తి సామర్థ్యాలు కోల్పోయిందో, ఈనే క్రమంలో దూడ పుట్టే క్రమంలో అది ఏదైతే శక్తి సామర్థ్యాలు కోల్పోయిందో, లోపల శరీర దారుఢ్యాన్ని కోల్పోయిందో, అది ఇంకా పూర్తిగా రీటైన్ చేసుకోలేదు. కాబట్టి మొదటి 40 రోజులని మనము వచ్చిన హీట్ని మనము గుర్తించకుండా రెండోసారి అంటే 3వ నెలలో వచ్చే హీట్ని మనం జాగ్రత్తగా గమనించి దానిని దాటించి, అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ లేదా న్యాచురల్ సర్వీస్తో కానీ మనం దాటించి గర్భం దాల్చినట్టు చేయిస్తే అది ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రెగ్నెంట్ అయిన తర్వాత 7 నెలలు, అంటే దాదాపు ప్రెగ్నెంట్ 7 నెలలు గర్భం దాల్చిన తర్వాత, అంటే సుమారు ఒక ఆవులలో మనకు గర్భధారణ సమయం పూర్తిగా మనం 9 నెలలుగా గుర్తించడం జరిగింది. అది కావింగ్ అయిన తర్వాత అంటే దూడ ఈనిన తర్వాత 3 నెలలకి మనం కట్టించడం జరుగుతుంది. 3 నెలల తర్వాత ఇంకొక 7 నెలలు, అంటే దాదాపు 10 నెలలు మనం ఆవు దగ్గర పాలు తీసుకుని ఈనడానికి ఇంకో 2 నెలల ముందు ఉందనగా మనము ఆ ఆవుని గనక పాలు తీయడం మానివేయాలి. అంటే దీనిని మనము డ్రై ఆఫ్ అంటాం. అంటే అనిమల్ పాలు ఇస్తున్నా కూడా పాలు పిండకుండా ఆపివేయటం జరగాలి. ఇది ఎట్లాగా, ఒకటేసారిగా మనము డ్రై ఆఫ్ చేయకూడదు. ఒక క్రమ పద్ధతిలో స్లోగా చేయటం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. లేదా ఇట్లాంటి టైంలో ఆవులు అనేవి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఎలా చేయాలి? ఒక రోజులో మనము 2 పూటల పాలు తీసుకుంటుంటే ఒక వారంలో 1 పూట, 3 రోజులు 1 పూట, 3 రోజులు 2 పూటలు, అట్లాగే 2వ వారంలో ఆల్టర్నేట్ డేస్, అంటే రోజు ఇడ్చి రోజు పాలు పిండడం, 3వ వారానికి వచ్చేటప్పటికి 2 రోజులకు ఒకసారి పాలు, అట్లా 4వ వారానికి పూర్తిగా పాలు పిండడం ఆపేయటం ద్వారా పాలు ఉత్పత్తి అనేది జరగకుండా ఆగి లోపల పాలు లేకుండా మనం డ్రై ఆఫ్ చేసినట్టు ఆరోగ్యంగా మనం డ్రై ఆఫ్ చేయగలిగిన వాళ్ళం అవుతాము. లేకపోతే మనం సడన్ గా పాలు ఆపేయడం వల్ల మన మెమరీ గ్లాండ్స్ లో ఉన్న పాలల్లో ఎక్కువగా బ్యాక్టీరియా ఉండిపోయి మాస్టైటిస్ లేదా వివిధ రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా డ్రై ఆఫ్ చేసిన తర్వాత 2 నెలలకి మరలా ఈనటం అనేది జరుగుతుంది. అంటే మొదటి ఈత అయిన తర్వాత 12 నుంచి 13 నెలల వయసు వచ్చేటప్పటికి మళ్ళీ 2వ ఈత ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ డ్రై ఆఫ్ చేయటం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. మొదటిది ఏంటి, అనిమల్ అనేది దానిలో ఆ పశువులో ఒక పాల ద్వారా పోయే కాల్షియం అనేది బాడీలో రీటైన్ అయ్యి ఆ కాల్షియం కడుపులో పెరిగే దూడకి వాటి బోన్స్ ఎక్కువ స్ట్రాంగ్ గా డెవలప్ అవడానికి ఒక అవకాశం ఉంటుంది. రెండోది, ఇట్లా మనం ఆపివేయడం వల్ల ఈ లాస్ ఆఫ్ ఎనర్జీ, ఏదైతే పాల ద్వారా కాల్షియం కానీ ఎనర్జీ కానీ వెళ్ళిపోయి పశువు వీక్ గా అయిపోతుంది, అంటే 2వ ఈతకి దానికి కావాల్సిన బలము సమకూర్చబడదు. కాబట్టి ఇట్లా మనం ఆపివేయడం వల్ల పశువు కొంచెం 2వ ఈతకి బలంగా అవడానికి 2వ కారణం. మూడోది, ఇట్లా ఆపివేయడం వల్ల ఉండే రిటైన్ అయిన కాల్షియం కూడా 2వ ఈతలో మనకి పాల దిగుబడి అనేది మంచిగా పుష్కలంగా దాని జన్యు సామర్థ్యానికి ఎంత సామర్థ్యం ఉందో పూర్తి సామర్థ్యానికి మనకి పాల దిగుబడి అనేది మనం తీసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా సంవత్సరానికి ఒక దూడ ప్లాన్ చేస్తే ఒక రైతు అనే వాళ్ళకి ఆ ఫారం అనేది మంచి లాభాల్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఈనిన తర్వాత నెక్స్ట్ మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది దూడలు. సాహివాల్ దూడలు మగ దూడ పుట్టినప్పుడు పుట్టిన రోజున బరువు 23 కిలోల బరువు అనేది ఉంటుందండి. అలాగే ఆడ దూడ 22 కిలోల బరువు తూగుతూ ఉంటాయి. ఈ 22-23 కిలోస్ లో ఉన్న పుట్టినట్లయితే ఒక దూడ ఆరోగ్యంగా పుట్టినట్టు
మనం లెక్కించవచ్చు. పుట్టిన తర్వాత దానికి మిగతా దూడల వల్లే రోజు వాటికి కావాల్సిన నట్టల మందులు అలాగే వ్యాక్సినేషన్స్ టీకాలు అన్ని క్రమ పద్ధతిలో వేసుకుంటే ఒక దూడ ఆరోగ్యంగా పెరిగి పెద్దదై మరలా అది పడ్డగాయి పొల్లి కరెక్ట్ టైంలో ఎదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా ఈ సాహివాల్ దూడలు దాని బరువును చూసుకున్నట్లయితే రోజుకి 350 నుంచి 400

0: గ్రాములు వరకు రోజుకి బరువు పెరిగేటట్టు మనం చూసుకుంటే అది చాలా ఆరోగ్యంగా పెరుగుతున్నట్లు మనం గుర్తించవచ్చు. ఈ విధంగా పెరుగుతూ అంటే దానికి కావాల్సిన ఆరోగ్య పరిరక్షణ, ఆహార నిల్వలు ఏమి ఇచ్చుకోవాలి చూసుకుంటూ రోజుకి 350 నుంచి 400 గ్రాములు పెరిగేటట్టు చూసుకున్నట్లయితే అది మొదటి యుక్త వయసు వచ్చేటప్పటికి అంటే 2 నుంచి 2.5 వయసు ఫస్ట్ హీట్ వచ్చే టైంకి దాని బరువు 280 కిలోలుగా ఉంటుంది. ఆ 280 కిలోలు వచ్చిన తర్వాత గనక మనము దానిని దాటించి ప్రెగ్నెంట్ అయ్యేటట్టు అంటే కట్టేటట్టు చూసుకుంటే ఒక ఆరోగ్యమైన దూడకి జన్మనిచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ విధంగా ఒక రైతు అనేవారు ఒక ఆవులను పెంచుకున్నట్లయితే సాహివాల్ ఆవులను పెంచుకుని రక్షణ చూసుకుంటూ పునరుత్పత్తి రక్షణ చూసుకుంటూ సంవత్సరానికి ఒక దూడ లెక్కన మనం లెక్క వేసుకుని దాని పునరుత్పత్తిపై జాగ్రత్తగా చూసుకుంటూ పునరుత్పత్తి చూసుకోవాలంటే దానికి ఆహారము ఏదైతే గృహ వసతి ఆరోగ్య పరిరక్షణ అన్నిటిపై మనకి ఒక పూర్తి అవగాహన ఉండి చూసుకున్నట్లయితే ఆ రైతు అనేవాడు లాభాల బాటలో సాగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నమస్కారం అండి.
1: ఇంతవరకు అధిక పాల ఉత్పత్తి ఆదాయానికి సాహివాల్ ఆవుల పెంపకం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల డైరీ ఫామ్ శాస్త్రవేత్త డాక్టర్ పి అమరేశ్వరి గారి ప్రసంగం విన్నారు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అంశాన్ని గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవరెడ్డి గారితో పరిచయం ఇద్దాం. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
1: శ్రోతలకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఈ సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక పథకాలు, ఆర్థిక సహాయ కార్యక్రమాలు, అలాగే సంస్కరణలను అమలు చేస్తుంది. ముఖ్యంగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు తర్వాత ఈ రంగానికి మరింత ప్రాధాన్యత కలిగింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ సహకార రంగంలో ఏమున్నాయి అనే అంశం గురించి మనకు తెలియచేయడానికి శ్రీ బి సంజీవరెడ్డి గారు విచ్చేశారు. వీరు వరంగల్ జిల్లా సహకార అధికారి. మరి వీరిని అడిగి ఆ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సంజీవరెడ్డి గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: సార్, మరి ఇప్పుడు వికసిత భారత్ దిశగా భారతదేశం పయనించడానికి అన్ని రంగాలు మరి రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంది. అట్లనే మరి ఈ సహకార రంగం అభివృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పథకాలను దీంట్లో ప్రవేశపెట్టింది, వాటిని గురించి వివరిస్తారా?
2: సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ జూలై 2021లో ఏర్పాటు చేసింది సార్. సహకార రంగాన్ని పటిష్టంగా అభివృద్ధి చేసి ప్రజల్ని భాగస్వాములు చేసి ప్రజలకు అందుబాటులో సహకార సంఘాలు ఉంటే తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి సహకార సే సమృద్ధి సహకార ఉద్యమ అభివృద్ధికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీస్ ఏర్పాటు చేసింది సార్. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా సహకార రంగాన్ని ప్రతి నెలకు రివ్యూ చేయడానికి కానీ దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్.
1: ఈ సహకార రంగంలో ఇప్పుడు మార్కెటింగ్ అభివృద్ధి చేయాలన్నా, ఇప్పుడు రైతులకు ఆదాయ అభివృద్ధి చేయాలన్నా, ఇట్లా ఏమేమి చర్యలు చేపడుతుంటుంది?
2: కేంద్ర ప్రభుత్వం ఆలోచన మేరకు కేంద్ర మంత్రిత్వ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామీణ రైతుల అవకాశాలు పెంచి అభివృద్ధి చేయాలని, మెయిన్ ముందుగా బలమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాటికి ప్రభుత్వం గ్రాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో 2 లక్షల మల్టీపర్పస్ ప్యాక్స్, ముఖ్యంగా ప్యాక్స్తో పాటుగా డైరీ ఫిషరీస్ ఏర్పాటు, అంటే అన్ని గ్రామాలను అనుసంధానం చేసుకుని ఒక 2 లక్షల సంఘాలు అదనంగా ఏర్పాటు చేయడం అని ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాలకు సంబంధించిన మోడల్ బైలాస్ మొత్తం ఏర్పాటు చేసి బైలాస్ని బహుముఖంగా సహకార సంఘాలు పనిచేయాలని చెప్పి దాంట్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అందించే విధంగా, దాంట్లో కూడా ఏంటంటే కామన్ సర్వీస్ సెంటర్లు, జన ఔషధి, ఎరువులు, విత్తనాలు, ఎల్పిజి, మార్కెటింగ్ గిడ్డంగులు, ఇది అంటే అదేవిధంగా సాంకేతికంగా ముందుకు పోవాలని చెప్పి

0: మోడల్ బైలాస్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా క్యాంప్ ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కోసం, తద్వారా ప్యాక్స్లో పారదర్శకత కోసం, రైతాంగానికి సత్వరంగా సమగ్రంగా సేవలు అందించడం కోసం దేశంలో 63,000 ప్యాక్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి సాంకేతికంగా ముందుకు రావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 9,600 ప్యాక్స్ వైబ్రెంట్ ఎకనామిక్ ఎంటిటీస్, అంటే బలీయమైన ఆర్థిక సహకార సంస్థలు ఎదగాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్యాక్స్లో కూడా అన్ని రకాలుగా ఒక కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకొచ్చి ఫార్మేషన్ ప్రమోషన్ ఆఫ్ ఎఫ్పిఓస్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చింది సార్. దీంట్లో వరంగల్ జిల్లాలో కిరా, వరంగల్, నర్సంపేట కూడా అందులో భాగస్వాములు కావడం జరిగింది. సంస్థాగత ఆర్థిక సపోర్టు కూడా, అంటే ఎన్సిడిసి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా సంస్థాగత ఆర్థిక సపోర్ట్ ఇచ్చి రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు, బ్రాండింగ్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలతో పాటు ఆదాయం పెంచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఆయుష్మార్ సహకార నిధి అని చెప్పి ఒక 10,000 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సహకార సంఘాలని బలోపేతం చేసి ఆర్థిక అభివృద్ధి చేయాలని చెప్పి, అదేవిధంగా హెల్త్ కేర్ ఇన్ఫ్రా కూడా సహకార సంఘాల ద్వారా డెవలప్ కావాలని చెప్పి హాస్పిటల్స్ కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, డెంటల్ కాలేజెస్ కానీ, డ్రగ్ స్టోర్స్ కానీ, ఇంకా మహిళా సహకార సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో మహిళలు అధికంగా ఉన్న సహకార సంఘాల్లో 1% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఇచ్చి ఉమెన్ మెజారిటీ కోఆపరేటివ్స్కు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్లు, అంటే ఇవాళ గోడౌన్ అంటే కొరత ఉందని చెప్పి దేశవ్యాప్తంగా డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ అని చెప్పి వరల్డ్ లార్జెస్ట్ డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఒక పథకం ద్వారా. దీని ద్వారా ఏఎఫ్ అంటే అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అని ఏర్పాటు చేసి, ఇంకా ఇతర పథకాలు కూడా ఏఎంఐ కానీ, పిఎం సిఎంఈ కానీ, ఇటువంటి పథకాలు ఏంటంటే వ్యవసాయ రంగంలో ఇన్ఫ్రా వ్యవస్థాగతంగా ఏర్పాట్లు పెంచుకునే విధంగా స్కీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా నేషనల్ లెవెల్లో సహకార సంఘాలను డెవలప్ చేయాలని చెప్పి జాతీయ లెవెల్లో కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్స్పోర్ట్కు కానీ, విత్తనానికి కానీ, అదేవిధంగా సేంద్రియ పద్ధతుల్లో కానీ, ముఖ్యంగా గ్రామీణ రైతాంగానికి బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం కింద సేంద్రియ వ్యవస్థ, అంటే ఆరోగ్యరీత్యా సేంద్రియ సహకార సంస్థలు ఉండాలని చెప్పి మౌలికంగా కేంద్ర లెవెల్లో కూడా ఒక పెద్ద సహకార సంస్థను ఏర్పాటు చేసింది. అదేవిధంగా సహకార వ్యవస్థ ద్వారా ఉత్పత్తులు ఏమైనా ఉంటే ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ అంటే సహకార సంఘం జాతీయ లెవెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విత్తన సహకార సంఘాలు కూడా జాతీయ లెవెల్ ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్ ఉన్న అన్ని సంఘాలకు అనుసంధానం చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రత్యేకంగా ఇనిషియేటివ్స్ ఏంటంటే ఈ వ్యవస్థనే కాకుండా భారత ట్యాక్సీ అని చెప్పి ప్రజల సౌకర్యార్థం కోసం మొట్టమొదటిగా సహకార రంగంలో ట్యాక్సీ అంటే ప్లాట్ఫామ్ ప్రారంభించబడింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆదాయాలు డ్రైవర్కు నేరుగా వచ్చే విధంగా, ప్రయాణికులకు తక్కువ ధరలో సౌకర్యవంతంగా రక్షణ పద్ధతులు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్లే సహకార బ్యాంకింగ్లో కూడా ఈకేవైసీ ఏర్పాటు చేసి డిజిటల్ ఫ్రాడ్స్ జరగొద్దని చెప్పి సహకార రంగంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థకు ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి నూతన జాతీయ సహకార పాలసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు సహకార రంగ ప్రముఖులు 49 మంది ఎక్స్పర్ట్స్ని తీసుకొని సహకార సంఘాల అభివృద్ధి కోసం జాతీయ సహకార పాలసీ కూడా ఒకటి, ముసాయిదా పాలసీని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా త్వరలో అమల్లోకి వస్తుంది సార్. ఈ రకంగా దీంతోపాటు సహకార సంఘాలు ఒక 559 సహకార సంఘాలను తీసుకొని ఒక పోర్టల్, అంటే ఎలాంటి పోర్టల్ అంటే కొనుగోలుదారులకు పారదర్శకంగా కొనుగోలు చేయడం కోసం ఈ జెమ్ పోర్టల్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఈ మార్కెటింగ్ ఈ రకంగా చేయడం ద్వారా ఏంటంటే కొనుగోలుదారులకు తక్కువ ధరకు వచ్చే విధంగా, ప్లస్ పారదర్శకత ఉండే విధంగా, అంటే మంచి కావలసిన వస్తువులు దొరికే విధంగా,
1: అంటే అందులో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
0: ఎస్, ఈ జెమ్లో, జెమ్ పోర్టల్లో ఖచ్చితంగా ఏంటంటే జెమ్ పోర్టల్లో సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పోర్టల్ని కొనుగోలుదారులు డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యవస్థ మానవ వనరులను, సహజ వనరులను ఉపయోగించుకోవాలంటే ఒక డేటాబేస్ అవసరం. కాబట్టి ఎన్సిడిఎన్ నేషనల్ అంటే జాతీయ సహకార డేటాబేస్, అంటే జాతీయ లెవెల్లో సహకార సంఘాల డేటాబేస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వరంగల్ జిల్లాలో కూడా మొత్తం అన్ని రకాల సహకార సంఘాలు సార్, ముఖ్యంగా వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే కాకుండా మహిళా సహకార సంఘాలు, ఎక్సైజ్, ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ, అదేవిధంగా డైరీ, ఇటువంటి అన్ని రకాల సంఘాలు, లేబర్ కాంట్రాక్టు, ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీస్ అన్ని బేస్ చేసుకుని ఏంటంటే డేటాబేస్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. డేటాబేస్ వల్ల ఏంటంటే ఆ సంఘాలకు ఉన్న శక్తి ఎంత, ఆ సంఘాలను ఏ రకంగా ఉపయోగించుకోవాలి, తద్వారా మనం కూడా మానవ వనరులను, సహజ వనరులను వినియోగించుకొని ఏ రకంగా వ్యవస్థను డెవలప్ చేయాలని ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్లా ఇవన్నీ కాకుండా ఇంకొకటి

0: సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే ఓ సహకార యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్రిభువన సహకార యూనివర్సిటీ అని చెప్పి గుజరాత్లో ఉన్న ఆనంద్ పట్టణంలో ఆనంద్ వ్యవస్థ ఆల్రెడీ ఏర్పాటై ఉన్న వ్యవస్థని పటిష్టంగా ఒక సహకార యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సహకార విద్య కోసం జాతీయ ప్రాధాన్యత ఇచ్చి త్రిభువన సహకార విశ్వవిద్యాలయం అని పేరు పెట్టి ఇది ఏర్పాటు చేసిండ్రు, అమల్లోకి వచ్చింది సార్. తద్వారా ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ వరకు అంటే గ్రామీణ ప్రాంతం వరకు సహకార విద్యని వ్యాప్తి చేయటం, సహకార చైతన్యాన్ని కూడా ప్రజల్లో నింపటం, తద్వారా సహకార స్ఫూర్తితోటి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది సార్.
1: అందులో మరి చేరాలంటే ఎట్లా అవకాశం?
0: దీనికి యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ఒక చట్ట ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ చట్ట ప్రకారం యూనివర్సిటీ ఏర్పడ్డది కాబట్టి ఆ నామ్స్ మేరకు నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఖచ్చితంగా కొన్ని కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులు ఏదైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులలో అవసరాన్ని బట్టి జాయిన్ కావచ్చు సార్. ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తారు సార్.
1: ఇంకా అదొకటేనండి, ఇంకేమన్నా ముందు ఇంకెక్కడ వేరే చోట పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి?
0: కేంద్ర ప్రభుత్వం ఏంటంటే సహకార వ్యవస్థను పటిష్టంగా డెవలప్ చేయడం కోసం, తద్వారా దేశ సంపదను సృష్టించడం కోసం, ముఖ్యంగా గ్రామీణ పేదరైతాంగాన్ని, మహిళల్ని, రైతుల్ని, వీళ్ళందరికీ ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం చేయడం కోసం, తద్వారా వీళ్ళని డెవలప్ చేసి భారతదేశాన్ని కూడా వికసిత భారత దిశగా బహుశా అభివృద్ధి చెందిన దేశంగా కూడా డెవలప్ చేయడానికి జీఓఐ ఇనిషియేటివ్స్ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను సార్.
1: బాగుందండి. మరి మీరు సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి వివరించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ పి సంజీవ్ రెడ్డి గారితో పరిచయం ఉన్నారు పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
5: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారత్కి రథసారథులవుదాం.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ల పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో, పైసలన్నీ పోతాయి. 8193 0

0: నంబర్కి ఫోన్ చేయాలే.
1: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా నంబర్ 0402324052 0402324052 ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛభారతికి రథసారథులవుదాం.

0: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: ఆకాశవాణి సమయం 8:00, వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. నిర్మాణంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలసత్వం వహిస్తే సస్పెన్షన్ తప్పదని హెచ్చరిస్తూ భూములు కోల్పోయిన రైతులకు వచ్చే వారంలోగా ప్లాట్ల పట్టాలు అందజేయాలని స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం దృష్ట్యా వరికి బదులు తక్కువ నీటితో సాగయ్యే లెమన్ గ్రాస్ వంటి ఆదాయదాయక ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రైతులకు దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖకు సూచించారు. రాష్ట్రంలో ఎకోటూరిజం అభివృద్ది, పులుల సంరక్షణపై సమీక్షించిన సీఎస్ సంజయ్ జాజు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కిన్నెరసాని, అమ్రాబాద్, కవ్వాల్ వంటి అటవీ పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచవచ్చని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో జల విద్యుదుత్పత్తి తగ్గే అవకాశం ఉన్నందున జెన్కో థర్మల్ కేంద్రాల్లో గరిష్ట విద్యుదుత్పత్తి సాధించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. బొగ్గు లభ్యతను పరిశీలించేందుకు సింగరేణి గనులను సందర్శిస్తానని తెలుపుతూ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం కింద 9 పంపింగ్ యూనిట్లు పూర్తి సామర్థ్యంతో 24 గంటలు పనిచేస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల నీటి భద్రతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ కాళేశ్వరం కాంట్రాక్టర్ల నుండి నిధుల మళ్లింపుపై కవిత చేసిన ఆరోపణలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికపై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో స్పీకర్ ప్రసాద్ కుమార్, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొని వివిధ శాఖల కార్యాచరణపై చర్చించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ 2026పై సీఈఓ సి సుదర్శన్ రెడ్డి, జేహెచ్ఎంసీ కమిషనర్, డీఈఓ

లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వేగవంతం చేయాలని, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ పూర్తి చేసి ఈ వారాంతానికి 90% నమోదు లక్ష్యాన్ని సాధించాలని స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ నాగోలు డిపోల్లో హెచ్ఎంఆర్ఎల్ ఎల్ఎన్టీ అధికారులతో సమీక్షించారు. మెట్రో రైల్ కార్యకలాపాలు, విస్తరణ ప్రణాళికలు పరిశీలించిన ఆయన ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్, మెయింటెనెన్స్ షెడ్ పిట్ లైన్లను సందర్శించి పర్యవేక్షణ వ్యవస్థలు, నిర్వహణ పద్ధతులు సమీక్షించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో ఎంజి స్వామిగారు ఆలపించే లలిత గీతాలు విందాం.

లలిత సంగీత కార్యక్రమంలో మీరింతవరకు ఎంజి స్వామిగారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

సమయం 8:30 దాటి 29 సెకండ్లు. చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా గీతా గోవిందం చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన గీతం విందాం. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం గోపీ సుందర్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: చిత్రసీమలో ఇప్పుడు RX100 చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం విందాం. గీత రచన చైతన్య ప్రసాద్, సంగీతం చైతన్య భరద్వాజ్.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇప్పుడు వినబోతున్న పాట ఓ బేబీ చిత్రం కోసం నూతన్ మోహన్ ఆలపించింది. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం మికిజే మేయర్.

@gmail.com or WhatsApp on 9289094044. Money Talk.

ఆకాశవాణి స్కందోత్పత్తి హరికథ వింటారు శ్రీమతి జయంతి సావిత్రి గారి స్కందోత్పత్తి. వైలిన్ శ్రీ కొత్తకూట శంకర్. మృదంగం శ్రీ ఒన్నూరు స్వామి. వినండి స్కందోత్పత్తి హరికథాగానం.

కృతం కపిత్థ జంబూఫలచారు భక్షణం ఉమాసుతం శోక విన

మహాదంతి వక్త్రాపి పంచాస్యమానాం విధీంద్రాది మృగ్యాం గణేశాభిధానే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. శ్రీ సుబ్రహ్మణ్య దేవతాయై

ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వకమైన నమస్సుమాంజలులను సమర్పణం చేస్తూ ఎన్నదగినటువంటి సంతానాభివృద్ధి, సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము మరియు ఆరోగ్య ప్రదాయకంబైనటువంటి చరిత్ర, స్కందలోక ప్రాప్తిని కలుగచేసేటువంటి కథ స్కందోత్పత్తి అని శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి విశ్వామిత్రుని నోటి ద్వారా రామచంద్రమూర్తికి ఈ సుబ్రహ్మణ్య జననము అనేటువంటిది ఒక విధంగా అద్భుతమైనటువంటి అపార శివ కటాక్షం ఈ సృష్టికి. ఆ అపార శివ కరుణకు నెలవైన కథ ఈ కుమారస్వాముల వారి యొక్క చరిత్ర. దీన్నే కుమార సంభవము అని వాల్మీకి ఒక మాట అన్నారు. మహాకవి కాళిదాసు దాన్నే కుమార సంభవంగా మహాకావ్యంగా రచించేశారు.

మహాశైలారా, కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అపార కరుణ పసి వయస్సులో ఉన్న రామచంద్రమూర్తికి కావాలి, సంతానాభివృద్ధి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య జననం విని తీరాలి, పారాయణం చేయాల్సిందే. వాల్మీకి మహర్షి రామాయణ మొత్తం మీద ఫలశ్రుతి చెప్పినటువంటి రెండే రెండు ఘట్టాలున్నాయి. ఒకటి గంగావతరణము, రెండవది సుబ్రహ్మణ్య చరిత్రము. అందువల్ల అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర అపారమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కృపామయత నిండి ఉన్నటువంటి కథ. అట్టి అవతారమూర్తి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర ప్రారంభము. శ్రీ సుబ్రహ్మణ్యుని చరిత్రము ఆశ్రిత జనులకు అత్యంత శుభప్రదము.

కథా ప్రారంభం ఎక్కడి నుంచి అంటే, పూల బాణాలను వేసి పరమేశ్వరుణ్ణి ఓడించాలనుకున్నాడు మన్మధుడు. లోకంలో వాళ్ళందరి పైన పూల బాణాలు కుప్పలుగా

కురిపించి వాళ్ళందరినీ కామ మోహితులను చేశాడు. అందువల్ల ఈశ్వరుణ్ణి కూడా గెలవగలను అనుకున్నాడు. కొండ వెళ్ళి కొండను గొర్రె వెళ్ళి ఢీకొన్నట్లుగా ఈశ్వరుణ్ణి ఢీకొనడానికి వచ్చాడు. ఈశ్వరుడి పైన పుల బాణాలు వేశాడు మన్మధుడు. బాణాలు కాదు, ఒకే ఒక్క బాణం వేశాడు. ఒక్క ప్రపంచం అంతటి పైన పూల బాణాల వర్షాన్ని కురిపించిన వాడు. ఒక్క బాణం ఈశ్వరుడి పైన వెయ్యగానే మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి పిడికెడు బూడిద చేసి కింద పడేశాడు పరమేశ్వరుడు.

వాడు ఒక్క బాణం ఈశ్వరుడి పైన వెయ్యగానే మూడవ కన్ను తెరిచి మన్మథుణ్ణి పిడికడు బూడిద చేసి కింద పడేస్తాడు పరమేశ్వరుడు. అదే పరమేశ్వరుడు. అలా చెయ్యగానే ఏమైపోయింది? సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోయింది. లేదు సృష్టి, మన్మధుణ్ణి పుట్టించినటువంటి కారణం ఏమిటంటే ఈ సృష్టి క్రమం అనేటువంటి జరుగుతూ ఉండాలి. దానికి అతని ఉద్యోగం అది. అందుకోసమని ఆయన్ని సృష్టించారు విష్ణుమూర్తి, తన మనసులో నుండి మన్మధుణ్ణి. అటువంటి మన్మధుడు లేడే, అసలు ఈ శివపార్వతుల కళ్యాణం ఎలా జరుగుతుంది? ఎందుకు జరగాలి శివపార్వతుల కళ్యాణం? అక్కడ తారకాసురుడికి వరాలు ఇచ్చి ఉన్నాడు మహానుభావుడు బ్రహ్మగారు. వాడు పార్వతీ పరమేశ్వరులకు వాడి యొక్క వీర్య తేజో సంభవుడైనటువంటి వాడు మాత్రమే నన్ను చంపగలడు. ఆరు ముఖాలు కలిగిన వాడు కావాలి, 12 చేతులు కలిగినటువంటి వాడు కావాలి, బ్రహ్మణ్యుడై ఉండాలి, కేవలం 5 సంవత్సరాల వయస్సు మాత్రమే కలిగి ఉండాలి, సమస్త లోకాలకు సేనాధిపతి అయి ఉండాలి, అటువంటి వాడు మాత్రమే నన్ను చంపగలడు అన్నారు. పూలబాణాలే కింద పడిపోయాయి. వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎలాగా? అంతా అమ్మవారు పార్వతీదేవి మన్మధుడు మరణించిన తరువాత ఆయన పూలబాణాలు, ఆయన యొక్క ధనస్సుని, ఆ చెరకు ధనస్సుని అమ్మవారు తీసుకున్నారు. అందుకే లలితా శాస్త్రాల్లో మనోరుపేక్షుకో దండ పంచతన్మాత్ర సాయక అన్నారు. అమ్మవారు ఆ కోదండాన్ని పట్టుకుందిట. ఏ కోదండాన్ని? ఇక్షుకోదండాన్ని పట్టుకుందిట. ఆవిడ పూలబాణాలను ఒక చేత్తో పట్టుకుని ఇంకొక చేత్తో ఆవిడ ఎప్పుడైతే ఆ మన్మధుడి యొక్క చెరుకు గడ ధనస్సును ధరించిందో పరమేశ్వరుడు వచ్చి అమ్మవారి పక్కనే కూర్చున్నాడ. సృష్టి అంతా స్వాధీనమైపోయింది జగజ్జననికి. పరమేశ్వరుడు మారు మాట్లాడకుండా పక్కన కూర్చున్న అమ్మవారి మెడలో ముచ్చటగా మూడు ముళ్ళు వేసేసేటండి. ఇద్దరికి పెళ్ళైపోయింది. ఆ తరువాత తన అపారమైనటువంటి కరుణతో రతీదేవి ఏడుస్తూ ఉంటే మళ్ళీ తిరిగి ప్రాణం పోయించినట భర్త గారి చేత. అంత అపార కరుణామూర్తి ఆ తల్లి పార్వతీదేవి, రాజరాజేశ్వరీదేవి. ఆమెకి ఒక్కటే ఒకే ఒక్క మాట ఆ తల్లిని గురించి, క్షిప్రప్రసారిణి. అమ్మా నువ్వే శరణు అన్న వెంటనే రక్షించగలిగేది ఆ పరమేశ్వరి మాత్రమే. అలా రక్షించేసిందిట మన్మధుణ్ణి. నువ్వు ఒక పరమేశ్వరుడి జోలికి మాత్రం రాకురానైనా, సృష్టి అందరిపైన వేసుకొని పూలబాణాలు అని అమ్మవారు ఏం చేసిందిట, తాను శివకామ సుందరి, తను మన్మధుడు లేకపోతే కామ సుందరి అయింది ఆమె. మన్మధుడు ఉద్యోగాన్ని తీసుకుని శివునితో చేరి ఆవిడ శివకామ సుందరి అయిందిటండి. ఆవిడ అలా శివకామ సుందరి అయి పరమేశ్వరుడితో కూడి ఉండగా సమస్త దేవతలు అన్నారు, ఇంకా మీరు కుమారస్వామిని కనవలసినటువంటి సమయం వచ్చింది, మీరిద్దరూ ఏకమై ఈ సృష్టిని కాపాడాలి అని ఎప్పుడైతే ప్రార్థించారో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతానికి వెళ్ళడానికి సంసిద్ధులై ఉన్నారటండి. అమ్మవారిని దేవీగణాలు ఎంత చక్కగా అలంకరిస్తున్నారో తెలుసా అండి? ముగ్ధమోకన సౌందర్యమూర్తి గౌరీ. అమ్మవారు ముగ్ధమోకర సౌందర్యమూర్తి గౌరీ. అమ్మవారికి అటువంటి తల్లికి చక్కని పూల జడ వేసి కస్తూరి బొట్టు పెట్టి కలువరేకుల కన్నుల కాటుకనిడి చెలువ మెసగు తెల్లని పట్టు చీరగట్టి అమ్మవారికి, ఆ పైన చందనాగరు లలదిరి సుందరికిని శివుని కన్నుల పంట ఈ సిరుల మూట అని. అమ్మవారు శివుని కన్నుల పంటట. ఆవిడ్ని సర్వాలంకారాలతో అలంకరించేశారు. ఈయన పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు అని చూస్తే భూరి పూసుకున్నాడు. తలమించి గంగమ్మ ఒక వంక ప్రవహిస్తోంది. పాముల హారాలతో ఉన్నాడు పరమేశ్వరుడు. ఎవరిని చేస్తారు, ఎవరు చేస్తారు ఈయన్ని పెళ్లి కొడుకుని? తల్లిదండ్రి ఉన్నారా, అక్కజల్లెళ్ళు ఉన్నారా, నాన్న వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేనటువంటి వాడు నిరామయుడు ఈయన గారు పరమేశ్వరుడు. నిరాసక్తుడు, ఎప్పుడు చూసినా జపం చేసుకుంటూ కూర్చుంటాడు ఈయన. నా స్వామిని నేనే అలంకరించాలని చెప్పి పరమేశ్వరుని ఎలా అలంకరించిందిట, మల్లెపూల మాల మహాదేవునకు వేసి మంచి మల్లెపూల మాల తీసుకొచ్చి స్వామివారి శరీరం నిండా మల్లెపూల మాలను అలంకరించిందిట. గంధమలద మేన గౌరీ అంత కప్పురములు జల్లి ఒప్పుగా అర్చించే ప్రణయ వేడుకలకై పార్వతమ్మ. అలా ఒక అలా అలంకరించుకున్న తరువాత పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకుని దహరాకాశం అనే పేరు కలిగినటువంటి అద్భుతమైనటువంటి గుహ ఉందిట. అది ముందు చూడ్డానికి మాత్రమే గుహలా ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అద్భుతమైన ఉద్యానవనాలు.
చక్కనైనటువంటి సెలయేళ్లు, అనేకమైనటువంటి మనోహరమైనటువంటి పక్షులు, చక్కని సుగంధభరితమై ఉన్నటువంటి ఆ పుష్పోద్యానవనాలలో ఫల పుష్ప భరితమై తుమ్మెదల ఝుంకారాలతో శృంగార కేళీ విలాసాల కనువైనటువంటి పూల పొదరిండ్లతో అద్భుతమైన కేళీ మందిరాలతో వర్ణించడానికి వెల కట్టలేనంత, వర్ణించడానికి శక్తి చాలనంత అద్భుతమైనవన్నీ కూడా దహరాకాశంలో ఉండట. అందువల్లనే దహరాకాశం

వ్యాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టంట, మనకి లలితా సహస్రాల్లో చెప్తారు. అలా అమ్మవారు ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకుని పెడుతున్నారు తండ్రి. ఆహా, ముందు అమ్మవారిని చూద్దాం. చాంపేయ గౌరాధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ

మంగళయీగరహర మహాదేవ. పార్వతీ పరమేశ్వరులిద్దరు చెయ్యి చెయ్యి పట్టుకొని సంపంగి పువ్వుల యొక్క అలంకారాలతో ఘుమఘుమలతో పార్వతీదేవి కర్పూరాదులను అలదుకుని ఉన్న ఆ సుగంధ పరిమళాలతో పరమేశ్వరుడు ఏమండి, ఆయన చటాధరుడై ఉన్నట్ట. అమ్మవారు చక్కనైళ్ళ మల్లె పువ్వుల యొక్క మాలలను చుట్టుకొని ఉన్నదట కొప్పులో. అట్టి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వెళుతున్నారు. అమ్మ కాళ్లకు చుట్టుకున్నటువంటి అలంకరించుకున్న కంకణములు గల్లు గల్లుమంటుంటే ఆవిడ నడుస్తోంది. పాదాలకు అలముకున్నటువంటి పనిరాజుల బుసబుసమంటుంటి ఈశ్వరుడు నడుస్తున్నాడు. బంగారు ఆభరణాలను ఆమె ధరించి ఉన్నది ఏమండి, ఆ పాముల ఆభరణాలను ఈయన ధరించి ఉన్నాడు. అట్టి పార్వతీ పరమేశ్వరులిద్దరు దహారాకాశంలోకి విడుతూ ఒక్క క్షణం ఆగారట. ప్రమథగణంబులారా, నందీశ్వర భృంగీశ్వర చండీశ్వరాదులారా, ఎట్టి ప్రళయం వచ్చినా మా అంతకై మేము మళ్ళీ దహారాకాశ గుహలో నుండి వచ్చేంత వరకు మా ఏకాంతాన్ని భంగం చేయవద్దు అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఏకాంతంలోనికి వెళ్ళిపోయారు. ఎన్నాళ్ళయిందండి ఏకాంతంలోనికి వెళ్ళి, కాదు ఎన్ని సంవత్సరాలయ్యిందండి? మన రామాయణం ప్రకారంగా అయితే 100 దివ్య సంవత్సరాలైంది వాళ్ళిద్దరు ఇంకా బయటికి రాలేదు. శివమహాపురాణం ప్రకారంగా అయినట్లయితే 1000 సంవత్సరాలు అయిపోయిందట ఏకంగా. దేవతలు హడిలిపోతున్నారు, అసలు తారకాసురుని చంపేవాడు పుడతాడా, ఈ సృష్టిని నాశనం చేసేటువంటి వాడు పుడతాడా, వాళ్ళిద్దరి శక్తి కలిసి పుట్టినటువంటి ఈ శక్తిని ఈ భూమి భరించగలదా, ఈ 14 లోకాలు తాళగలవా, ఎలాగైనా పరమేశ్వరుని మనం ప్రార్థించుదామని చెప్పి బ్రహ్మగారితో సహా అక్కడికి చేరుకున్నారు. చేరుకొని పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా వాళ్ళందరూ కూడా ప్రార్థించారట.

ఇలా ప్రార్థించగానే అమ్మవారు మైమరచి ఉన్నది గాని వారు చేసే ప్రార్థనలకి, వారు చేసే రోదనలకి పరమేశ్వరుడు భక్తుల యొక్క ఆలాపనల యందు ఎప్పుడు మనస్సు కలిగి ఉంటాడు కదా, ఆయన ఏకాంత భంగం జరిగింది ఈశ్వరుడికి. వెనువెంటనే దహరాకాశంలో నుంచి ఈశ్వరుడు వచ్చాడు. ఈశ్వరా, మా పైన దయ ఉంచాలి, నీ కడుపున పుట్టబోయేటువంటి శక్తి ఎటువంటిదో ఏమో, ఇప్పటికేవయ్యి దివ్య సంవత్సరంబలు గడిచినవి కదా, అందువల్ల మా పైన నువ్వు దయ ఉంచి ఏం చెయ్యాలి. జగతి మరచి క్రీడించువో జనకులారా, నీదు వీర్య సంభవుడై నగడువాని, సృష్టి తాళగలుగునో లేదో అష్టమూర్తి పార్వతియుని చే సంతతి పడయ తగదు, పార్వతిని చే బిడ్డల పడయ తగదు, మీరిద్దరూ పిల్లల్ని కనడానికి వీల్లేదు, సృష్టి నాశనమైపోతుందో, ఏమిటిరా ఈ విపరీత ధోరణి, ఎవడురా మీకు సలహా ఇచ్చింది. మా ఏకాంత భంగం చేశారు పార్వతి కడుపునందు నా దివ్యమైనటువంటి ఊర్ధ్వరేసును ప్రవేశపెట్టి తారకాసుర సంహారం చేసి సృష్టిని రక్షించేటువంటి వాడు పుట్టవలసిన సమయంలో మీరు కార్యభంగం చేశారు. ఎంత పని చేశారు, మాకు సంతానం కలగకుండా ఉండమంటారా, ఏం చేయమంటారు, ఆవిడొక మూల నువ్వొక మూల తపస్సు చేసుకోండి, ఇదా ఆఖరికి మీరు చేసినటువంటి పని, ఏకాంత భంగం చేశారా. సరే, నేను భక్తులకు భయప్రదాయకుణ్ణి, భోళా శంకరుణ్ణి, భక్తవ శంకరుణ్ణి, మీ కోరిక ప్రకారంగా మేమిద్దరం కూడా పిల్లల్ని కనము, సరే బానే ఉంది, కానీ పాపం నా వల్ల తన గర్భవాసమందు మా ఇద్దరి తేజస్సును మోసి ఓ బంగారు తండ్రిని కనాలని కలలుగంటూ మై మరచి ఉన్న పార్వతికి నేను ఏమని చెప్పగలను. పడతి గర్భంబు పండింపబడయనైతి, పడతి గర్భంబు పండింపబడయనైతి, కర్మమనుభవింపవలను కర్తలెవరు, కర్మమనుభవింపవలను కర్తలెవరు, ఏమి చెప్పుదు నా ప్రియ సఖి హైమవతికి, ఏమి చెప్పుదు ప్రియ సఖి హైమవతికి, భక్తవత్సలుడనను నా బాస మాత్రమే నిలచే, భక్తవత్సలుడనను బాస నిలచే. సరైతే అద్భుతమైనటువంటి నా రుద్రవీర్యాన్ని నా భార్య యందు ప్రవేశపెట్టద్దన్నారు, మరి మీకు తారకాసుర సంహారం చేసేవాడు ఎలా పుడతాడు, ఇప్పుడు నా వీర్యాన్ని నేను ఈ లోకానికి ప్రసాదించాల్సిందే, దాన్ని భరించగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు, భరించాలి అంటే ఓర్పుకు ముందర ఎవరిని చెప్తారండి, భూదేవిని చెప్తారు, కాబట్టి ఆవిడ మీద ఏం పడవేసినా ఆవిడ భరిస్తుంది మహాతల్లి, అందువల్ల ఆ భూదేవిని మేము ప్రార్థిస్తామా భూమి తల్లి, ఆ శివశక్తుల యొక్క పార్వతీ పరమేశ్వరుల మహాదివ్యమైనటువంటి ఆ రేతో తేజోశక్తిని నీవు భరించాలి తల్లి అన్నట్టు, ఇంతకన్నా మహాభాగ్యమా. తారకాసుర సంహారంలో నాది ప్రధాన పాత్ర, నా కడుపున శివ తేజస్సు పుడుతుందా, ఇంతకన్నా ఇంకేమన్నా భాగ్యం కావాలా, నేను సిద్ధంగా ఉన్నానందుట ఆవిడ అంతే. పరమేశ్వరుడు కాస్త ఆవిడికి ప్రసాదించేశాట, ఆయన వెళ్ళిపోయి జపంలో కూర్చున్నారు. ఇక్కడ ఈ భూదేవి తల్లడిల్లిపోతుందిట, నేనేదో వీర్య తేజస్సు అనుకున్నాను కానీ అగ్నిగుండాన్ని తెచ్చి నా కడుపులో పెట్టారని నేను అనుకోలేదు, ఓ దేవతలారా ఓ బ్రహ్మాదులారా నేను భరించలేను అన్నది. అనగానే అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించారు, ఆ విష్ణుమూర్తి మీరే చెప్పాలి దీనికి ఏదైనా మార్గం అనంటే, అది ప్రళయ భీకరమైనటువంటి అగ్ని, అగ్నిని భరించగలిగిన వాడెవడు, అగ్నే భరించాలి, కాబట్టి ఆ అగ్నిదేవుడికి అప్పచెప్పండి అన్నారట. ఒరే అబ్బాయి తప్పదురా, నీకు లోక కళ్యాణం కోసం నువ్వు కూడా కొంచెం మండించుకోవాల్సిందే, ఇదిగో ఈ భూదేవి వదులుతున్నటువంటి శివ వీర్య తేజస్సు శక్తిని దీన్ని నువ్వు నీ గర్భంలో భరించాల్సిందే అన్నారట. సరే సరే అన్నట, అది అగ్ని అనుకున్నాడు కానీ ప్రళయాగ్ని అని తెలియదు పాపయ్యకి. ఎప్పుడైతే తనలోనికి ఆ రుద్ర వీర్య శక్తి మహా తేజోవంతమై కోటి సూర్య ప్రభాభాసమై ఒక్కసారి 1000 అగ్నులతో కలిసినటువంటి వేడిమి కలిగి దుస్తరమైన దుర్నిరీక్ష

చూడ్డానికి కూడా వీలు లేదు సుధాని, చూడ్డానికి కూడా వీలు కావడం లేదు. అటువంటి రుద్ర తేజస్సుని అగ్నిదేవుల వారు పట్టబాదుకోవడం మొదలుపెట్టాట. మా భూమి తల్లి ఎలా భరించిందో ఈ రుద్రవీర్యాన్ని, అగ్ని అనేటువంటి నేను అగ్నిని భరించలేకపోతున్నాను, నన్నెవరన్నా రక్షించండి ఓ దేవతలారా అని అన్నారట. అనగానే అప్పుడు ఏం జరిగింది, వీళ్ళందరి ఏడుపులో విన్నటువంటి ఆ పార్వతీదేవి, స్వామివారు ఎక్కడా, ఇక్కడ శయనం మీద లేడు, పువ్వుల సజ్జ మీద లేడు, ఉద్యానవనంలో లేడు, చక్కనైనటువంటి జలాశయాలలో లేరు, నా నాదులు ఎక్కడున్నారు అని అంటే అప్పుడే అన్నారు, అదుగోనమ్మ అవతలు ఉన్నారమ్మా, వారు జపం చేసుకుంటున్నారు. ఇదేమిటి అసలు జపం చేసుకోవడం ఏమిటి అంటుంటే, ఈ దేవతల యొక్క మొరలన్నీ వినబడుతున్నాయి. ఆవిడ కాస్త బయటికి వచ్చింది, ఆశ్చర్యపోయింది వీళ్ళందరినీ చూసి. ఆశ్చర్యపోయిన తర్వాత స్వామి ఏమిటి ముక్కు మూసుకునే తపస్సు చేస్తున్నారు, నా గతి ఏమిటి అన్నది ఆవిడ కాస్త. ఆ గతి అనగానే, దేవి ఏం చేస్తాం, దేవతలందరూ పాపం వారందరూ కోరుకున్నారు మనకి సంతానం కలగాలని, కాదు మనకు సంతానం కలగకూడదని కోరుకున్నారని అనగానే అమ్మవారు విషయాన్నంతటిని విని ఆగ్రహమూర్తి అయిపోయింది.

కాక. దుర్మార్గులారా, నీచులారా, ఎవరురా చెప్పింది ఏకాంతంలో ఉన్నటువంటి దంపతులను ఎవరైనా వాళ్ళ ఏకాంతాన్ని భంగం చేస్తారా? ఎంత మహాపాపం! ఎన్ని రకాల పాపాలు కావాలంటే చుట్టుకోవాలంటే ఏకాంతంగా ఉన్న దంపతుల్ని భంగం చేయాలి. అంతటి పాపకార్యానికి ఒడిగడతారా? శివవీర్యాగ్నిని నా గర్భమునందు ప్రవేశపెట్టకుండా, నేను మోసి నా బిడ్డను కనకుండా, లోకాలగన అమ్మనే అమ్మను కాకుండా చేస్తారా మీరు? ఎంత నీచత్వం మీది! మీకు ఎవరి సలహానిచ్చారు? ఎందుకింత దుష్కార్యానికి ఒడిగట్టినారు? ఇకపైన మీ దేవతలందరికీ కూడా సంతానం అనేటువంటి కనే యోగం లేకుండా మీ భార్యలకి మీరు గొడ్డువాండ్రై బతుకుదురుగాక. మీరు చేసిన పాపానికి ఫలితం మీరు అనుభవించాల్సిందే. మీ 33 కోట్ల దేవతలు ఎప్పటికీ కూడా 33 కోట్ల దేవతలే, అందులో ఒక్కడు కూడా పెరగడు. ఎందుకంటే మీ భార్యలు ఎవరు కూడా సంతానం కనరు. సంతానం ఎప్పటికీ కనకుండా పోదురుగాక. ఏవమ్మా భూమిదేవి, ఈశ్వరుడు రుద్ర వీర్యం అనగానే కొంచెమైనా ఆలోచించవద్దా? పార్వతీ అమ్మవారు ఉంటూ ఉంటే రుద్రవీర్యాన్ని నేనెందుకు భరించాలని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు కదా? ఇకపైన నిన్నేలేవాడు ప్రతి ఒక్కడు నీ భర్తే. ఓ మహారాజు గారు నీకు భూమిపతి అంటారు, భూమిపతి అంటారు. మహారాజు గారి కొడుకు కూడా నువ్వు భర్త, నీకు నువ్వు భర్త అవుతాడు. నీకు మహారాజు గారి మనవుడు కూడా నీకు భర్త అవుతాడు. నీకు ఈ భూమిని ఏలే ప్రతి ఒక్కళ్ళు నీ భర్తలు, పలు భర్తలను కలిగి ఉందిగాక నీవు అంటూ, ఒకచోట ఎర్రని నేలగా, ఒకచోట నల్లని నేలగా, ఒకచోట సుగంధంగా, ఒక్కొక్క చోట దుర్గంధంగా, ఇంకొక చోట పాడుపడిన భూమిగా రకరకాల వర్ణాలు, రకరకాల స్థితులను పొంది నానా వ్యర్థమైనటువంటి నీచమైన పదార్థములందు నీ అందు నిండి ఉండుగాక. ఇన్నాళ్ళు రత్నగర్భ అన్నారు కదా భూమిని, కాదు నానాగర్భ అని. రేరే సురగణ సర్వే దేవతా, దుర్మార్గులారా, మీకు పిల్లలు లేకుండా గారు మీరు అనుభవించండి ఇకపైన అంటూ అమ్మవారు అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతే అగ్నిదేవుడు గడగడా చల్లగా ఉడికిపోతున్నట. అసలు ఆ రెండవసారి పుచ్చుకున్నది ఈయన గారే కదా. వీడికి కడుపులో చూస్తే మండిపోతుంది, అమ్మవారిని చూస్తేనేమో చేతులు కళ్ళు.

చల్లబడిపోతున్నాయి. లోపల చల్లదనము, లోపల వేడి. పైన చల్లదనము, లోపల వేడి. హడిలిపోతూ ఉన్నట్టు అగ్నిదేవుని చూసిన దుర్మార్గుడా, ఎంత పని చేశావు నువ్వు మా ఏకాంతానికి భంగం కలిగించి శివవీర్యాన్ని నువ్వు ధరిస్తావా? ఇక పైన నీ అగ్ని యందు నానా విధంబులైనటువంటి పదార్థములను అగ్నిలోని వేసి కాలుస్తారు. మధురమైన వంటలు చేసుకుంటూ ఉండాల్సిందే నీకు, ఇంకా నీ జీవితం అంటే వంటలు చేసుకుంటూ ఉండాల్సిందే. ఎవరినైనా కూడా ఎటువంటి శవంబులనైనా వేటినైనా కూడా తగలబెట్టవలసిందే. నానా వ్యర్థ పదార్థములను నీ అందే పడవేస్తారు. కలియుగంలో అయితే ఇంకా ప్లాస్టిక్ లాంటివి కూడా తీసుకొచ్చి నీ అందు పడేస్తారు. చేసిన పాపానికి నువ్వు అనుభవించదువుగాక అని అగ్నిదేవుణ్ణి కూడా శపించి ఆవిడ కోపంతో లోపలికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తరువాత అగ్నిదేవుడు మండిపోతున్నాడు. అయ్యో, అసలే లోపల మండిపోతోంది అనుకుంటుంటే ఈ మహాతల్లి యొక్క శాపాలకు నేనేం చెయ్యను, ఈ తాపానికి ఏం చెయ్యను అంటూ ఉంటే అప్పుడు విష్ణుమూర్తుల వారు వీళ్ళందరినీ కూడా కరుణించారు. ఎందుకంటే ఇటువంటి మంత్రాంగములన్నీ చేయగలిగినటువంటి వారు పరమేశ్వరుడు బ్రహ్మగారు కాదు, ఒక్క విష్ణుమూర్తి ఒక్కడే ఇవన్నీ చేయగలిగింది. అప్పుడు ఆయన అన్నాడు, అగ్నిదేవా, అసలు నీవేమీ కూడా విచారించవలసినటువంటి అవసరము లేదు. అమ్మవారు కాస్త ప్రశాంతత వహించిన తరువాత ఈ శాపాలన్నిటికీ కూడా మీకు విమోచనం లభించే మార్గాన్ని మనం చూద్దాము. ఇప్పుడు మీరేమి విచారించకండి అంటూ ఉంటే, నా గర్భవాసమందున్నటువంటి ఈ అగ్నిని నేను భరించలేకపోతున్నా, నన్నేం చెయ్యమంటారు అన్నారు. అనగానే అప్పుడు ఏమని చెప్పారు అనంటే, తిన్నగా మంటను చల్లార్చుకోవడానికి ఏం కావాలి, జలములు కావాలి. ఆ జలములు ఎవరై ఉన్నారు, గంగాదేవి అయి ఉంది. ఆ గంగాదేవి ఎవరికి ప్రియమైనటువంటిది, హిమవత్ పర్వతరాజు గారికి ఇద్దరు కూతుళ్ళు, ఒకరు గంగాదేవి పెద్దది, రెండవది పార్వతీదేవి. శివవీర్యాన్ని కనుక గంగాదేవికి ఇచ్చినట్లయితే పరమ పవిత్రమైనటువంటి ఆ గంగ సోదరి అవుతుంది ఆవిడికి. అందువల్ల మనల్నంటే చెప్పించింది తప్ప ఆవిడ. ఇప్పుడు గంగాదేవి తన సోదరి, తన తేజస్సుని, ఈశ్వర తేజస్సుని కలిపి తన చెల్లి, తన సోదరి అయిన, తన అక్కగారైన గంగాదేవి తన గర్భంలో పెట్టుకుంది అంటే, ఆ గంగ నుండి ఓ చక్కనైనటువంటి పార్వతీ పరమేశ్వరుల తేజం బిడ్డ రూపంలో వస్తుందంటే పార్వతీదేవి కోపగించుకోదు, ఆమె శపించదు. మనమేమి విచారించవక్కర్లేదు. కాబట్టి నువ్వు తక్షణమే వెళ్ళి వెంటనే వదిలిపెట్టేయకు అగ్నిదేవా, వెళ్ళి దేవతలందరూ కలిపి ముందు గంగాదేవిని ప్రసన్నం చేసుకోండి. అలా అన్నటువంటి సమయంలో అప్పుడు సమస్త దేవులు, అగ్నిదేవుల వారు ముందుగా ఏకాంతంగా వెళ్ళి ఆ గంగానదీమ తల్లిని ప్రార్థించారట. దేవి సురేశ్వరి భగవతి గంగే.

సాగి నీవు కరుణించకపోతే లోకాలన్నీ నాశనమైపోతాయి. నా కడుపు వెయ్యి వరకలైపోయింది, నా జవసత్వములన్నీ నాశనమైపోయాయి, సృష్టి అంతా కూడా కూలిపోయే సమయం వచ్చింది. గంగానదీమ తల్లి అపార దయామయీవై పార్వతీ పరమేశ్వరుల యొక్క ఈ రుద్ర వీర్యాన్ని మహాగోళాకారమై ఉంది. అగ్ని కీలలతో భగ భగ మండిపోతుంది. సూర్యుడు కోటి రూపాలతో ఉన్న భయపడిపోతున్నాడు. అటువంటి తేజోవంతమై ఉంది. అందువల్ల అది నీలో వదిలిపెట్టడానికి నాకు అనుమతినిచ్చి లోక కళ్యాణ దీక్షలో పాలు పంచుకో తల్లి అన్నారు. అనగానే ఆవిడ పొంగిపోయిందిట. పరమేశ్వరుడు రుద్ర

హృదయాన్ని పార్వతీదేవికి సమర్పించాలని చూసినప్పటికీ కూడా ప్రాప్తం ఒకటి ఉంటుంది కదూ, ఆ ప్రాప్తాన్ని నాకు ఇచ్చాడు ఈశ్వరుడు. ఆయన సంకల్పం, ఆయన లీలలు అద్భుతమైనటువంటిది. నేను ధన్యురాలనయ్యాను, కాస్త అలంకారం చేసుకుని వస్తాను. నాకు ఆ శివ రుద్రశక్తిని నేను ఆనందంగా సంతోషంగా కనాలి బిడ్డల్ని. అందువల్ల ఎటువంటి సందేహాలు లేకుండా పరమ పవిత్రమైన పరమానంద భరితమైనటువంటి హృదయంతో మనసుతో ఉల్లాసంగా శివరుద్ర వీర్యాన్ని నేను స్వీకరిస్తాను అగ్నిదేవాన్ని. సర్వాలంకార భూషితురాలై గంగానదీమ తల్లి వచ్చి ఆ తల్లి ఆ అగ్నిదేవునిలో ఉన్నటువంటి రుద్రవీర్యానికి ఆహ్వానం పలికిందిటండి. అప్పుడు అగ్నిదేవుల వారు కాస్త తనలో ఉన్నటువంటి రుద్రవీర్యాన్ని వదిలిపెడుతూ ఒక్కసారిగా అన్నట్ట, అమ్మా దీనిని ఒకవేళ నీవు భరించలేకపోతే కొంత భాగాన్ని నువ్వు ఎంతవరకు భరించగలవో అంతవరకు వహించి మిగిలిన దానిని నువ్వు గంగా జలాలలో వదిలిపెట్టు అన్నారు. అనగానే సరేనని స్వీకరించినటువంటి గంగ ఒక్కసారిగా వెర్రులెత్తిపోయింది. మొత్తం నీళ్లన్నీ కూడా పొంగిపోతూ ఉడికిపోతూ గగన సీమలలోనికి ఆకాశ గంగలైపోయినాయి. ఆ జలజీవాలన్నీ కూడా నాశనమైపోతుంది. నా వల్ల కాదమ్మా, ఉడిపట్టడానికి సిద్ధమైనాను కానీ ఈ రోజున నేను కాస్త మండిపోతూ ఉన్నాను. నా జలాలు హిమనదీ జలాలు, హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి వచ్చిన అత్యంత శీతలీకరణంతో ఉన్నటువంటి జలాలు. అటువంటిది ఆ జలాలను నేను భరించలేకుండా ఉన్నాను. నా వల్ల కావడం లేదంటూ గగ్గోలు పెట్టిందట గంగానదీమ తల్లి. నా వల్ల కాదమ్మా.

సకల దేవతలందరూ అంటున్నట్టు ఇదేమిటమ్మా, బిడ్డను కనడానికి నొప్పులు పడ్డానికి కానీ పిల్లను కడుపులో పెట్టుకోవడానికి కూడా నొప్పులు పడుతున్నావు ఏమిటమ్మా? అమ్మో అయ్యో రక్షించండి అని ఏడుస్తోంది పెళ్లి గంగాదేవి. ఆవిడలో ఉన్న జలజంతువులన్నీ కూడా నాశనం అయిపోతున్నాయట, మొత్తం ఆమెలో ఉన్న సమస్త తేజములన్నీ కూడా నాశనం అయిపోతున్నాయట. అప్పుడు విష్ణుమూర్తుల వారన్నారు, అమ్మాయి గంగా నువ్వు ఇంకేం ఆలోచించకమ్మా, నీలో ఉన్నటువంటి ఓపలేని రుద్రశక్తిని హిమాలయ పాదాలున్నాయి, అంటే హిమగిరి హిమపర్వతపు యొక్క మొదళ్ళు, ఆ పాదాల దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయి సగం రుద్ర వీర్య శక్తిని నీవు అక్కడ వదిలివేయి అన్నారు. అలా ఎప్పుడైతే వదిలివేయి అని చెప్పనని అన్నారో ఆ తల్లి అలా వదిలివేయడానికి అక్కడికి చేరుకోగానే ఆ హిమాలయ పర్వత పాదమ్ముల దగ్గరికి తనలో ఉన్నటువంటి రుద్ర వీర్య తేజస్సును క్రమంగా వదిలిపెట్టేసేసింది. ఎప్పుడైతే సగభాగం హిమాలయ పర్వత పాదాల దగ్గరకు చేరుకుందో ఆ చేరుకోవడం ఏంటి అఖండమైనటువంటి కాంతి ద్యుతులతో శివ వీర్యం నుండి ముందర పుట్టినటువంటిది ఏమిటంటే సువర్ణం పుట్టింది. బంగారం అంతా కూడా శివుని యొక్క వీర్యశక్తి అంతా కూడా బంగారమే. ఆ తరువాత అందులో ఉన్నటువంటిది పరమేశ్వరుడి యొక్క ఛాయ కళలు ఏదైతే ఉన్నాయో అది వెండిగా మారిందిట. ఆ తరువాత పరమేశ్వరుడి స్వేదము అది ఏదైతే ఉందో అది కాస్త రాగిగా మారిందిట. శివుని యొక్క తదితర శక్తులు ఏవైతే ఉన్నాయో ఒకటి పాదరసముగా మరి ఒకటి రాగిగా మరి ఒకటి లోహంగా మారిపోయిందిటండి. అలా మారిపోయి ఆ శరవణ తటాకము అనే పేరు కలిగినటువంటిది ఉంది అక్కడ ఆ హిమాలయ పర్వతాల దగ్గరనే. ఆ శరవణ తటాకం వైపు శివుని యొక్క రుద్ర వీర్య శక్తి అంతా కూడా ప్రవహిస్తూ ఉంటే సువర్ణంగా మారిపోయింది కదా, అవి బంగారు సువర్ణ ప్రభలతో కాంతితో నిండిపోయిందట. మొత్తం అంతా సువర్ణమయమే, మొత్తం అంతా కూడా రజతమయమే. అందుకే రజతాద్రి అని పేరు వచ్చింది, ఆ వెండి కొండ అని మన హిమాలయ పర్వతాలకు కూడా పేరే. ఎందుకంటే శివ వీర్య శక్తి అక్కడికి చేరిపోయిందిట. అలా చేరిపోగానే అప్పుడు ఏం జరిగిందండి, సగం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో దేవతలందరూ నిరుత్సాహపడిపోయారు. ఇంతకీ శివవీర్యంతో పుట్టవలసినటువంటి వాడు పుట్టలేదు.

ఈ సృష్టి అంతా ఇంకేం కావాలి? వాడు మనల్ని బతకనివ్వడు ఆ తారకాసురుడు. బ్రహ్మదేవా, మీరే మార్గాన్ని చెప్పాలి మహానుభావ అన్నారు. అలా అనగానే అప్పుడు విష్ణుమూర్తుల వారు అన్నారు, అమ్మా గంగాదేవి, నీ అందు ఇంకా మిగిలిపోయి ఉంది రుద్రవీర్య శక్తి. దానిని ఆ కనిపిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శరవణ తటాకంబుల వైపుకి వదిలిపెట్టు. నువ్వు గంగానదీ జలాలు అటువైపు ప్రవహించి శివశక్తిని ఆ శరవణ తటాకం వైపు ప్రవేశపెట్టు అన్నారు. దేవతలందరూ అన్నారు, పోయి పోయి రెల్లు పొదల్లో తీసుకుని వెళ్ళి శివవీర్యం ఉండాల్సిందా? ఎంత ఉన్నత స్థితిలో ఉండవలసినటువంటిది అంటే, అప్పుడు విష్ణుమూర్తుల వారు చెప్పారు, సనత్సుజాతుడు అని పేరు కలిగినటువంటి ఓ మహానుభావుడు ఉన్నాడు. ఆ మహానుభావుడు ఒకసారి ఆయన ఛానల్లో ఉంటుండగా ఆయన కన్నుల ముందర పెద్ద యుద్ధం చేస్తున్నట్టు, రాక్షసులందరినీ సంహారం చేసేస్తున్నట్టు, మొత్తం రక్తమయం అవుతున్నట్టు, ఒక చేతులతో కాదు 12 చేతులతో రాక్షస సంహారం చేస్తున్నట్టు, పెద్ద యుద్ధం చేస్తున్నట్టు ఆయనకి కలలు స్వప్నాలు ఛానల్లో కూర్చుంటే ఇవే వస్తున్నాయట. ఆయన ఒకసారి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాట, నేను బ్రహ్మ మానస పుత్రుడు అయిన సనస్సుజాతుడు, తండ్రి గారు నాకు ఎందుకు ఇటువంటి స్వప్నాలు వస్తున్నాయి అని అంటే, నాయనా నువ్వు చదివినటువంటి వేద వేదాంగాల పురాణాలలో రాక్షస సంహార ఘట్టాలు ఉన్నాయి, అవి నీ మనసు నిండుగా పూర్తిగా చేరిపోయి ఉన్నాయి, అందువల్ల నీకు అటువంటి భావనలతో నువ్వు నిండిపోయి ఉన్నావు అని, అందువల్ల నువ్వు విచారించవలదు, నీకు ఇంకొక జన్మనెత్తవలసినటువంటి అవసరం వస్తుంది, సమయం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది అన్నారు. ఆయన ఒకసారి హిమాలయ పర్వత ప్రాంతాలలో తపస్సు చేసుకుంటున్నాడు ఈ సనస్సు జాతుల వారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా అక్కడికి విహారానికై వచ్చారట. అలా విహారానికి రాగానే ఆ పరమేశ్వరుడు అక్కడ నిలబడి ఉన్నట్ట, నాయన సనస్సుజాత నీకు అభయం ఇవ్వడానికి వచ్చాను అన్నట్ట. అలా చూసి ఇలా ఉరుకున్నట్ట, ఇంత నిర్లక్ష్యమా నీకు? సాక్షాత్తు కైలాసాన్ని పరిపాలించేటువంటి వాడినయ్యా, సకల సృష్టికి కారణమైనటువంటి వాడిని, నేను పార్వతీదేవితో సఖా వస్తే నీవు నన్ను మన్నించవేమిటి అన్నట్ట. నీవు వేరు, నేను వేరునా? నాలో ఉన్నదే నీవు, నీలో ఉన్నదే నేను, అందువల్ల శివోహం శివోహం శివోహం. ఇక్కడ ఎక్కడ వేరున్నది అన్నట్టు, ఏమి బ్రహ్మజ్ఞానం అయ్యా, నీలాంటి మహానుభావులను కదా నేను బిడ్డలుగా కనవలసింది, మాకు కొడుకువై పుడతావేమిటి అన్నాడైన పరమేశ్వరుడు. కొడుకునై నీకు మాత్రమే పుడతాను అని, ఇదిగో ఇక్కడ నేనున్నానంది అమ్మవారు, కొడుకునై పుడతానని ఆయన ఒక్కడికి అంటున్నావేమిటి అని, అమ్మా ఇంత బ్రహ్మజ్ఞానాన్ని కలిపి మళ్ళీ ఇంత తెలుసుకుని మళ్ళీ నేను గర్భవాసం చేయలేను, కడుపులో ఉండలేను, స్త్రీ గర్భవాసమందు నేను ఉండలేను, కాబట్టి అందరి సకల ప్రాణులు పుట్టినట్టుగా నేను పుట్టను, అందువల్ల పరమేశ్వరుడికి మాత్రమే నేను కుమారుడనే జన్మిస్తానన్నట. అమ్మ లేకుండా బిడ్డెక్కడున్నాడయ్యా, అందువల్ల నేను లేకుండా నువ్వు ఎలా జన్మించగలవు? అయితే సనస్సుజాత, నాకు మార్గం ఏమిటి? నీ వంటి మహాతేజోనిధి పరమేశ్వరుడు అక్కడే బిడగగంటేలాగా నువ్వు నాయందు కూడా ఉండాలి కదా అనంటే, అమ్మా ఒకప్పుడు శరవణుడు అనే పేరు కలిగినటువంటి మహర్షి మిమ్మల్ని వచ్చి వరం అడిగాడు అమ్మవారిని. ఏమని వరం అడిగాడు అంటే, నీవు జలరూపంబులతో ఉండాలి. గంగాదేవి ఇంతవరకు అనేక జలరూపాలతో ఉంది ఆవిడ, కానీ నీవు జలరూపాలతో ఉండాలి, నేను శరవణములు అనే పేరుతో నేనక్కడ ఉంటాను, నీ తటాకమునందు నేను మొలచి ఉంటాను, నీవు శరవణ తటాకానివై సాక్షాత్తు నీవు గౌరీ స్వరూపానివై అందులో ఉండాలి, శరవణ తటాకంలో అనగాని. నీ కొరకు నేను జగన్మోహిని అవతారాన్ని విష్ణుమూర్తి ధరించినప్పుడు ఈ పరమేశ్వరుల వారు ఆయనతో వెళ్ళిపోతారు, అప్పుడు వచ్చి నేను శరవణ తటాకాన్ని అయిపోతానని అమ్మవారు శరవణ తటాకం అయిపోయింది హిమాలయ పర్వతాల దగ్గర. ఆ శరవణ మహర్షి ఆ రెల్లు పొదలు అయిపోయాట. అమ్మవారు ఎప్పుడైతే అప్పుడు అన్నదట ఆవిడ, అయితే ఆ శరవణ జలములలో నీవు కుమారుడవై పుట్టు రుద్రవీర్య సంభడో సంభవుడవై నువ్వు సనస్సుజాత అనగానే, అంత ఆ వరం కారణంగా ఆ సనత్సుజాతుడే శివవీర్య అమ్మవారి యొక్క దివ్య తేజోస్వరూపుడై పుట్టబోతున్నాడు. ఈ దేవతలందరికీ కూడా విష్ణుమూర్తి ఆ చరిత్రను చెప్పి, గంగా నీవు సాక్షాత్తు పరమేశ్వరి రూపంపైనటువంటి పరమేశ్వరి అమ్మవారి రాజరాజేశ్వరీదేవి శరవణ తటాకంగా మారిపోయింది, అందులోనికి శివవీర్యాన్ని కనుక నీవు వదిలిపెట్టినట్లయితే గాంగేయుడనే పేరు ఈ పుట్టబోయే కుమారస్వామికి వస్తుంది, అమ్మ గర్భంలో వాసం చేసేదే అక్కడనే, ఎక్కడ శరవణ తటాకంలో, అందువల్ల ఇక్కడ గర్భవాసం చేస్తుంటే అక్కడ అమ్మవారికి వేవిళ్ళు వస్తున్నాయి, అమ్మవారి స్వరూపం కదా ఇక్కడ. అందువల్ల గంగాదేవిని ఎప్పుడైతే విష్ణుమూర్తుల వారు అలా ఆమెకు కర్తవ్యాన్ని బోధించారో ఆ తల్లి విడిచిపెట్టేసింది, నాకు గంగేయుడనే పేరు వచ్చింది కదా, ఇంకా గంగ కుమారుడు పుట్టబోయేవాడు అన్నారు కదా, అభయం నాకు చాలు, శ్రీమన్నారాయణ అన్నారు, అంతా శివ వీర్య తేజస్సు అద్భుత రూపంపై

అదుగో సాగిపోతోందట. అలా సాగిపోయి తిన్నగా గంగమ్మ పరవళ్లతో ఉరుకులతో మెరుకులతో ఆ తల్లి తిన్నగా శరవణ తటాకం వైపు శివవీర్యాన్ని తెచ్చి అక్కడికి కాస్త చేర్చివేసిందిట. పార్వతీదేవి యొక్క గర్భంలోనికి శివ తేజస్సు చేరిపోయింది. అలా చేరిపోయిన తర్వాత ఇక్కడ ఏమైపోయిందండి, ఆ రెల్లు దుబ్బులన్నీ కూడా కాంతివంతమైపోయాయి. అసలే సువర్ణమయమైంది. దానికి తోడు శివ రుద్ర వీర్యాగ్ని చేరుకున్నది అక్కడికి. అలా చేరుకోగానే శుభద నక్షత్ర గ్రహములు శోభిలంగా, శుభద నక్షత్ర గ్రహములు శోభిలంగా, జగములెల్ల శాంతియుత తేజమున.

సమస్త శుభ నక్షత్రాది గ్రహంబులన్నీ కూడా ఉచ్చస్థితిలో ప్రకాశిస్తూ ఉండగా ప్రపంచమంతా కూడా తెలియనటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణంతో నిండిపోగా పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య వీర్య శక్తి అది అంతా కూడా ఒక బాలుని రూపంలో పుట్టేటువంటి శుభఘడియలు దగ్గరైనాయట. మహాభారతంలో ధర్మరాజు గారికి అరణ్యవాసంలో వ్యాస భగవానుల వారు స్వయంగా చెప్తారు, రాజ్యాన్ని పోగొట్టుకుని ఉన్నావు, బిడ్డలు దూరం అయిపోయి ఉన్నారు, అయిన వాళ్ళందరూ దూరం అయిపోయి ఉన్నారు, ఐశ్వర్యాన్ని అంతా పోగొట్టుకుని ఉన్నావు, మిత్రత్వాన్ని నరుపుతూ ఉన్నాయి రాహువు కేతువు, ఈ దోషాలన్నీ పరిహారం అయిపోవాలంటే నువ్వు కుమార జననాన్ని వినవలసిందే అని చెప్తూ ఆ కుమార జననంలో అప్పుడు ఏం జరిగిందో చెప్తున్నారన్నమాట. ఆ పరమేశ్వరుని యొక్క పార్వతీదేవి యొక్క దివ్యమైనటువంటి వీర్య శక్తి వచ్చి ఆ రెల్లు పొదలలో ఎప్పుడు చేరిందట,

శుక్లాయాం ప్రతిపద్యాసి ద్వితీయాం సమీకృతం. మొదటి రోజున అక్కడికి చేరిందట, రెండవ రోజున ఒక బుడగ ఆకారంలో నిండిపోయిందట, ఒక అద్భుతమైనటువంటి గోళ రూపంతో కాంతివంతంగా ఉన్న గోళ రూపంలో మారిపోయిందట. ఎప్పుడు? విధియతి దినాడు. తృతీయస్యాం చ సాకారః, మూడవ రోజునాడు. అంటే మూడవదేంటి? విధియ, తదియ, చవితి. ఆ చవితి నాడు ఎలా కనిపించిందట? సాకారః, ఏదో ఒక శిశువు యొక్క రూపం కనబడుతోంది. ఒక మానవ శిశువు ఎలా అయితే జన్మిస్తున్నాడో అలాగ కుమారస్వామి దివ్య దేవతా స్వరూపంతో ఏమైందిటండి, చిన్న ఆకారం కనబడుతోంది. ఆ ఆకారం ఎలా కనబడుతోందట? సర్వలక్షణ లక్షితగా చతుర్థ్యాం పరిపూర్ణాంగ. అంతవరకు ఏదో శిశువు ఆకారం కనబడుతోంది, కానీ చవితి నాడు పరిపూర్ణమైనటువంటి కాళ్ళు, చేతులు, ముఖంబులు అన్ని ఆకారం కనబడుతుందట. ఆ గోళంలో నుంచి, అద్భుతమైన కాంతివంతమైన ఆ గోళంలో నుంచి షణ్ముఖో ద్వాదశే క్షణ, దూరం నుంచి చూసే వాళ్ళకి కనబడుతుంది 6 ముఖాలు 12 కళ్ళు.

ఇప్పటికి ఇంకా ఇంకా ఆ దేహంలో ఉండేటువంటి అవయవాలని పూర్తిగా కనిపించడం లేదు. పంచమ్యా పరమ పవిత్రమైన మార్గశిరమాసంలో పాడ్యమి నుంచి పంచమి వరకు ఏమైందిట, పంచమి నాడు ఎలా ఉన్నట్టయిన అలంకృతస్తూ, ఆ రూపానికి సర్వాలంకారాలతో ఇంకా బిడ్డ పుట్టలేదు, ఆ అలంకారాలన్నీ కనబడుతూ ఉన్నాయట. షష్ట్యాంచ సముద్ధిత మార్గశిర శుద్ధ షష్ఠి నాడు, సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆయన మహానుభావుడు విశాఖ నక్షత్రయుక్త దివ్య మంగళమైనటువంటి స్వరూపంలో శ్వేత తామ్రేణ హిరణ్మయాంగ. అమ్మ అయ్యగారేమో తెల్లగా ఉంటారు, పరమేశ్వరుడు తెలుపు, అమ్మవారు ఎలా ఉంటారు గౌరీదేవి కాస్త ఎర్రగా గోధుమ రంగులో ఉంటుందిట. అందువల్ల ఆయన తెలుపుని ఎరుపుని కూడా కలుపుకున్నటువంటి బంగారపు రంగులో హిరణ్మయాంగ అని మహాభారతంలో చెప్పారు. శ్రీ సుబ్రహ్మణ్య దేవతాభ్యో నమో నమః, అదే తెలుగులో అయినట్లయితే ఈ శ్లోకానికి అనువాదం అన్నమాట. వెలయపాడియే, ఆ వీర్యం ఎప్పుడైతే వచ్చి రెల్లు పొదలలో ఆ శరవణ తటాకమునందుబడినదో ఇక్కడ ఏమిందిటండి, వెలయపాడియే, ఆయన ముక్కు ముసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఈవిడ అబ్బా అంటుందిట, ఇదేమిటే పార్వతి నీకెందుకు వేవిళ్ళు వస్తున్నాయి అనుకోకుండా ఇప్పుడే అంటున్నారట, ఏమోనండి అన్నట. విదయలందు శరవణము ముదము హెచ్చే, అక్కడ అమ్మవారి యొక్క స్వరూపం కదా శరవణము, దానికి సంతోషం వచ్చి తరంగితమవుతోందిట. చవితి పంచమియందు చవుల గోరే, ఏమే దేవీ శక్తులారా ఏమైనా పలహారాలు ఉన్నాయేమో పుల్ల పుల్లగా తెచ్చిపెట్టండి అంటోందిటండి అమ్మవారు. ఇదేమిటమ్మా ఆశ్చర్యంగా, కడుపున బిడ్డ లేడు, ఎంత నవమాసాలు మోసింది లేదు, ఏదీ లేని వేవిళ్ల వాళ్ళల్లాగా ఇలా వేవిళ్ళు పడుతూ నానా రకాల చవులు కోరుతున్నావేమిటమ్మా గౌరమ్మ అని వాళ్ళు అంటూ ఉంటే, షష్ఠియందు ఆర్ముఖముల సృష్టి గౌరి శంకరుల ఫలము స్కందుడాయే, మొట్టమొదటి పేరు కుమారస్వామి వారికి స్కందుడు అని పేరు. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క తేజస్సులో పార్వతీ తేజస్సు, పరమేశ్వరుడి యొక్క తేజస్సు మూలమై పుట్టట్టు ఆయన. స్కందము అంటే మూలము అని అర్థం. అందువల్ల మొట్టమొదటి పేరు ఆయనకి పార్వతీ పరమేశ్వరుల తనయుడుగా మొదటి పేరు కలిగింది. అందువల్ల స్కందుడు స్కందుడు అన్నారట. ఆ పైన ఏమన్నారట, గంగాదేవిలా చూసిందట మరి నేనో అని. అప్పుడు అందువల్ల ఓ గంగేయాహ అన్నారట, ఓ గంగానదీమ పుత్రుడా అని. అలా అన్న తరువాత పొలతి పార్వతిని రాడు పొద్దులాయే జనని ఆ భవానికి పాలుచను.

అక్కడ గోళాకారంలో ఉన్నటువంటి ఆ శరవణముల మధ్య ఉన్నటువంటి ఆ శరవణ తటాకము నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతరించేటువంటి సమయమైంది.

మార్గశిర శుద్ధ షష్ఠి నాడు విశాఖ నక్షత్ర యుక్తమైనటువంటి శుభలగ్నంలో 12 భుజములతో 6 ముఖంబులతో 12 ఆయుధంబులతో రెల్లు పొదలలో శార్వాణి పరిపూర్ణ స్వరూపమైన శరవణ సరోవరములో రెల్లు పొదల్లో అగ్ని సూర్యుడు 1 కోటి మంది కలిసిన కాంతులతో. 1 కోటి మంది అగ్నులు 1 కోటి మంది సూర్యులు కలిస్తే ఎటువంటి తేజస్సు కలిగిన వారవుతారో అటువంటి తేజస్సుతో గౌరీశంకరుల పుత్రుడైనటువంటి స్కందుడు జన్మించాడు. ఆయనను గాంగేయుడని కొందరు కీర్తించగా ఆ పైన కుమారస్వామి అని లోకాలన్నీ కూడా పూజించగా అప్పుడేం జరిగిందంటే పుట్టినటువంటి వాడు 6 ముఖాలతో క్యారు క్యారుమని ఎప్పుడైతే ఏడుస్తూ ఉన్నాడో అమ్మాయి ఎవరైనా పాలివ్వండి అమ్మాయి ఎవరైనా పాలివ్వండి అని అంటున్నంత దేవతలందరూ కూడా ఆ సమయంలో కృత్తికలు జ్యోతిష చక్రంలో ఉన్నటువంటి నక్షత్రాలు వాళ్ళు ఆ కృత్తికల 6 వెళ్ళిపోతూ ఉన్నారట. వాళ్ళు ఈ పిల్లాన్ని చూడగానే వాళ్లకు తెలియకుండానే ఈ పిల్లవారికి పాలివ్వాలనిపించిందట. దేవతలందరూ అన్నారు వెళ్ళి పాలిచి ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు వాడు ఆకలిని బాపండి పార్వతీ అమ్మవారు వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందన్నారట. మాకేమిటైతే అన్నారు వాళ్ళు మీకేం కావాలి అన్నారు వాడు మా పిల్లవాడు అంటే మేము పాలిస్తాం అన్నారట. సరేనమ్మా ముందర మీరు ఆ సన్మానాన్ని పొందాలి అని అంటే పాలివ్వాలి కదా పసివాడి ఆకలి బాపిన తర్వాత మీకు ఆ కీర్తి వస్తుందన్నారు. 6 ముఖములతో ఉన్న షణ్ముఖునికి ఈ 6 కృత్తికలు కూడా వచ్చి ఆ కృత్తికా నక్షత్ర యుక్తమైన శుభలగ్నంలో వారికి క్షీరములు ఇచ్చారు. అందువల్ల సమస్త దేవతలు కూడా కార్తికేయుడు అని కీర్తించడం జరిగింది. అలా కీర్తించిన తరువాత నారదుల వారు పరుగులు పెట్టారు అమ్మా పార్వతీ దేవన్నారు అమ్మో నేను లేవలేను అంది. అదేమిటమ్మా అక్కడ పిల్లవాడు పుడితే నువ్వు ఇక్కడ లేవలేకపోవడం ఏమిటి అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు ఏమిటి నారద విశేషాలు అన్ని విశేషాలే స్వామి అన్ని విశిష్టాలే స్వామి మీ ఇద్దరి తేజో సంభవుడైనటువంటి కుమారుడు అక్కడ జన్మించాడు ఏడుస్తున్నాడు పిల్లవాడు పాలకై అనగానే వెంటనే బయలుదేరండి అందుట ఆవిడ నంది వాహనారూఢుడై ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అక్కడకు రాగానే ఏం జరిగిందిటండి తిన్నగా వచ్చి తల్లిదండ్రుల యొక్క ఒడిలోనికి చేరాటండి. అలా చేరారు స్కందమూర్తి యొక్క జననం జరిగింది. మహావైభవంగా జరిగిన తరువాత పరమానంద భరితులై కుమారస్వామి అనేటువంటి పేరుతో ముందుగా తండ్రి గారు పిలిచారు. ఆ తరువాత బ్రహ్మణ్య శక్తిని కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన సుబ్రహ్మణ్యుడు అనేటువంటి పేరుతో ఆయన కీర్తింపబడ్డాడు. అట్టి అవతరించినటువంటి కుమారస్వామి వారు తారకాసుర సంహారం చేసి సమస్త లోకాలను రక్షించారు. సుబ్రహ్మణ్యాయ దేవాయ శివాయ శివాత్మజే బ్రహ్మాండవాగ దేవాయ నాగరాజ.

మీరింటి వరకు శ్రీమతి జయంతి సావిత్రి గారి స్కందోత్పత్తి హరికథా గానం విన్నారు. శ్రీ కొత్తకోట శంకర్ వయలిన్, శ్రీ ఒన్నూరు స్వామి మృదంగ సహకారం. ఈనాటి హరికథా గానం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు: ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో నేను సైతం, డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం ప్రసారమవుతుంది. 6:35 పొలం పనులు, పచ్చిరొట్ట పంటల సాగు వివరాలు. 7:00 మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదిక అందిస్తున్నవారు ఎల్ శ్రీనివాస్. 7:15 ఉదయతరంగిణిలో దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా ఉద్యమ సారథి దాశరథి కె ప్రభాకర్ గారి ప్రసంగం. ఇంకా ఇది మన చట్టం శీర్షికన అక్రమ నిర్మాణాలు గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం.

ప్రభాకర్ గారి ప్రసంగం. ఇంకా ఇది మన చట్టం శీర్షికన అక్రమ నిర్మాణాలు గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ గాయత్రి గారి వీణావాద్యం. 11:03 భక్తి సంగీతంలో శ్రీమతి పి పూర్ణ మనస్విని గారి గాత్రం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కె నందకుమార్ గారి సితార్వాద్యం, తబలా శ్రీ శ్రీకాంత్ భట్లవాండే. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు, గ్రహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిసిగంధ్ మరాఠీ కార్యక్రమం ఉంటుంది. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ కథ ఒగ్గు కథ చివరి భాగం వినిపిస్తారు శ్రీ మద్దూరి సతీష్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, పశుగ్రాస పంటల సాగు జాగ్రత్తలు. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో కడక్నాథ్ కోళ్ల పెంపకం గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ హెడ్ డాక్టర్ కె విజయలక్ష్మి గారి ప్రసంగం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్, ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం నిర్వహణ ఎస్ కృష్ణ శరద్బాబు గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో వికసిత్ భారత్ ఉంటుంది. 9:15 స్పాట్లైట్, 9:30 చర్చాకా విషయహై ఢిల్లీ కేంద్రం నుండి, 10:10 రాగం తానం పల్లవి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10:45 మధుర గీతాలు ఉంటాయి. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:12 దాటి 55 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవామరి, నమస్తే, జై హింద్.